ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెచ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 3వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 24వ తేదీ, బుధవారం. సమయం 5:53:50. శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి మా ప్రసార విశేషాలు. 6:10 భావన ఆక్రందన, డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం. 6:35 పొలం పనులు, సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం. 7:00 జిల్లా సమాచార లేఖ, మహబూబ్నగర్ జిల్లా వివరాలు అందిస్తారు శ్రీ జి. రవికుమార్ యాదవ్.

7:15 ఉదయ తరంగిణిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీ గురించి కొన్ని వివరాలు. ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం. డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగం. 11:03 భక్తి సంగీతం. శ్రీమతి జి శారదా గారి భక్తి సంగీతం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. సితార్ కచేరీ వినిపిస్తారు శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం.

12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి. 2:30 నిషీగంధ్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంత్రం వార్తల అనంతరం 5:03 జానపద సంగీత కార్యక్రమం. బైండ్ల కథ వీర నాగమ్మ కళ్యాణం 3వ భాగం వినిపిస్తారు శ్రీ దుబ్బ పెద్ద నరసింహులు బృందం.

6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, చెరకు కంది పంటలలో వ్యవసాయ పనులు. 7:15 ఇల్లు వాకిలి, అధిక మాంస ఉత్పత్తికి పొట్టేలు పిల్లల పెంపకం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ఆచార్యులు శ్రీ బి ఏకాంబరం గారి ప్రసంగం. పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల గారి వివరణ. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 బంధం నేర్పిన పాఠం నాటిక, రచన అనురాధ గారు, సహకారం శ్రీ జి సురేష్ బాబు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాకా విషయ హై, 10:00 శాస్త్రీయ సంగీత కచేరీ రాగం తానం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక 10:45 మధుర గీతాలు వింటారు.

0: World Cup tournaments with his goals, adding another impressive accomplishment to his storied career. He was named Man of the Match. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. భావన ఆక్రందన. డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు.
2: ఆక్రందము అంటే ఏడుపు, పిలుపు, భయంకర యుద్ధము అనే అర్థాలున్నాయి. దుఃఖము, బాధ, ఏడుపు, ఆక్రందన, చింత, విలాపము, దిగులు మొదలైనవన్నీ ఇంచుమించు ఒకే అర్థంతో వాడబడుతున్నప్పటికీ కొద్ది కొద్దిగా తేడాలు ఉన్నాయి. ఏదైనా మొండిపట్టు పట్టో మొరాయించో, ఏ వస్తువైనా కావాలనో లేదా తమకు కావలసినది కాలేదనో బాధ కలిగినప్పుడు ఏడుపు వస్తుంది. ఆత్మీయతానురాగాలకు భంగం వాటిల్లినప్పుడు కూడా ఏడుపు వస్తుంది. తీవ్రమైన భావోద్వేగాలు ప్రభావితం చేసినప్పుడు ఈ పరిస్థితే వస్తుంది. అవమాన భారం కృంగదీసినప్పుడు వచ్చేది కూడా ఏడుపే. పరులను చూసి ఓర్చుకోలేని వారిని గురించి చెప్పేటప్పుడు వాడు ఇతరులను చూసి ఏడుస్తూ ఉంటాడు అని అంటారు. ఇది ఏడుపు లెక్కలోనిది కాదు, ఇది అసూయ కిందుకు వస్తుంది. తోటివారి ఎడబాటు, దగ్గరివారి వియోగం తీవ్రమైన దుఃఖాన్ని కలిగిస్తాయి. తమ వారి నుండో, తమ ప్రాంతము నుండో తాము దూరంగా వెళ్ళిపోయినప్పుడు కలిగే భావన బెంగ, దిగులు. దిగులు తీవ్రమైన కుంగుబాటుకు లోను చేస్తుంది. తమను పట్టించుకునేవారు లేనప్పుడు, తమ గోడు ఎవరితో వెళ్లపోసుకోవాలో తెలియనప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, తలవంచక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు, హఠాత్ పరిణామాలు సంభవించినప్పుడు, తమ కష్టాలు తీరుతాయన్న ఆశ ఏమాత్రం లేనప్పుడు ఆక్రందన వస్తుంది. ఈ ఆక్రందనలు, హాహాకారాలు, అయ్యో అనే రోదనలు వినేవారు ఎవరూ ఉండరు. వినేవారే లేనప్పుడు కష్టాలు తీర్చేవారు కూడా ఎవరూ లేనట్లే. దీనిని అరణ్యరోదన అంటారు. అంటే వారి ఏడుపు కూడా వృధానే అన్నమాట. ప్రపంచంలో చెప్పుకోలేని బాధలు పడేవారు చాలామందే ఉన్నారు. వారి మూగరోదనలు ఎవరి చెవినా పడవు. అన్యాయానికి గురి అయిన వారు, నిర్లక్ష్యంతో బాధపడేవారు, కొల్లగొట్టబడిన అభిమానం కలవారు, ఇలా ఎందరో నిర్భాగ్యులు ఆక్రందనలు చేస్తూ అలమటిస్తూ ఉంటారు. ముఖ్యంగా యుద్ధ సందర్భంలో మనం ఈ ఆక్రందనలు అనే మాటను వింటూ ఉంటాం. యుద్ధరంగమంతా చెల్లా చెదురుగా ఉండి మిన్నుముట్టిన హాహాకారాలతో, రోదనలతో నిండిపోయి ఉంటుంది. శత్రువుల భార్యలు అనాథలై ఆక్రందనలు చేసేలా చేస్తామని రాజులు చేసే శపథాలు మనకు కావ్యాలలో కనిపిస్తూ ఉంటాయి. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఏమీ పాలుపోని స్థితిలో ద్రౌపది శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ద్రౌపది మొరను ఆలకించిన శ్రీకృష్ణుడు వెంటనే ఆమెను ఆదుకున్నాడు. అవమాన భారంతో బాధపడుతున్న ద్రౌపది శ్రీకృష్ణుడికి తన మనస్సులోని బాధను చెప్పుకున్నది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఊరడిస్తూ ఇలా అంటాడు. లలనా యుడుగుము, నీ ఏడుపుల కొలదయే కురు నృపాల పుత్రకళత్రంబుల ఏడుపులింక వానిన్ కలకల నవ్వుసువినంగా కాలం వయ్యన్ అని ధైర్యం చెప్పాడు. నీవేమీ చింతించవద్దు అని అనునయ వాక్యాలతో సోదరికి అభయమిచ్చాడు. ఇతరులను పీడించడం వలన ఆక్రందనలు వస్తాయి. పీడించే మనస్తత్వాన్ని విడిచిపెట్టి అందరి బాగును కోరుకున్నప్పుడు ఆక్రందనలు ఉండవు. ఆక్రందనలు లేని ఆనందంతో నిండిన సమాజం కోసం మనమంతా ఎదురు చూద్దాం.
1: ఇంతవరకు ఆక్రందన డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. ఈనాటి భావనా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛభారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు.

ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యారాత్రినాథను హరే తవ సుప్రభ.

భాతి విదిక్షు దిక్షు ప్రభాతం బ్రహ్మ స్వయం సురగణై సహలోకపాలై ధామం ప్రవిశ్య తవ మండప గోపురాజ్యం పంచాంగ శుద్ధి.

దుష్టసంహరణముత్తమలోక రక్ష దీక్షాంయనక్కితవ రూపమహోర్సింహ తచ్చత్రయాదగిరిమూర్తిని సం

అని పెన్ను కరళను మృంగెదను రాముడు సర్వాత్మకుడను నిర్భాతముడు నిదను రాముడు సర్వాత్మకుడను నిర్భాతముడు నిదను రామానుజ భాష్యము నిజమను సరస్వ

ఇంతవరకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయంలో మనం పాటిస్తున్న కొన్ని అంశాలు, సాంకేతికతతో కూడిన వ్యవసాయంలో మనం పాటించాల్సిన విషయాలను, సుస్థిర వ్యవసాయం వైపు అడుగులు వేయడానికి మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలను, లేదా ప్రస్తుత వ్యవసాయంలో పాటిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు, వాటిని మార్చుకోవడం అనే అంశాలపైన ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయాలు ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి అనంటే, మన హరిత విప్లవం తర్వాత మనం దిగుబడి ఎక్కువ రావడం కోసం రసాయన ఎరువుల వినియోగాన్ని ప్రారంభించాం. కొంతమేరకు హైబ్రిడ్ రకాలను పెంచుకోవడం ద్వారా వాటికి రసాయనాల అవసరం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి రసాయనాల ద్వారా పోషకాలను అందించడం అనేది సాంకేతికత కూడిన సిఫారసు చేసిన మోతాదులో రసాయనాలను వాడమని సూచించడం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రసాయనాల వాడకం అనేది చాలా ఎక్కువగా మారింది, ముఖ్యంగా యూరియా వంటి రసాయన పోషకాలు. యూరియా వాడకం అన్ని పంటల్లో కూడా పెరిగింది. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం, ఎందుకంటే యూరియా అనే ఒక పోషకం మనం భారతదేశంలో తయారవుతున్నది కాదు, మనం దాన్ని ఎగుమతి ద్వారా, అంటే మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన దేశ ఆదాయంలో చాలా మేరకు మనం దాన్ని వెచ్చించి యూరియాని దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూరియా పైన సబ్సిడీని ఇచ్చి రైతులకు దాన్ని తక్కువ ధరలోకి అందుబాటులోకి తెస్తున్నారు. దాదాపు 85 నుంచి 89% సబ్సిడీ ద్వారా మనకు యూరియా అనేది లభిస్తుంది. అటువంటి యూరియాని విచక్షణారహితంగా వాడడం ద్వారా చాలా మటుకు అనర్థాలనేవి జరగడానికి ఆస్కారం ఉన్నది. యూరియా అనే ఒక పోషకము మొక్క పెరుగుదలకు అవసరము, కానీ ఇది అధికంగా వాడటం వలన దగ్గరలో ఉన్న నీటి కాలువలు కలుషితమవుతున్నాయి. ఈ యూరియా శాతం నీటిలో పెరగడం ద్వారా నీటిలో ఉండే సహజంగా ఉండాల్సిన జీవరాశులు కూడా తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నీటిని మనం సేకరించడం, సేవించడం, వివిధ రూపాలలో తీసుకోవడం వలన మనుషుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కాబట్టి సిఫారసు చేసిన మట్టుకు మాత్రమే యూరియాని వాడాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచిస్తున్నది. ఈ విధంగా యూరియాని తగ్గించడం ద్వారా పంట దిగుబడిలో ఏ మార్పు లేకుండా కూడా పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. అయితే ఏ విధంగా మనం ఈ యూరియా శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు తెలుసుకుందాం. పచ్చిరొట్టె పంటలను మనం ఖరీఫ్ పంటకు ముందు పచ్చిరొట్టె పంటలను పండించి వాటిని నేలలో కలియదున్నడం ద్వారా మనం యూరియా అనే శాతాన్ని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ ఎరువులు, పశువుల ఎరువులు లేదంటే పౌల్ట్రీకి సంబంధించిన ఎరువులను వేసుకోవడం ద్వారా, వర్మీ కంపోస్ట్ ఇటువంటి ఎరువులను వేసుకోవడం ద్వారా కొంతవరకు మనం పంటకు కావలసిన నత్రజని శాతాన్ని జీవన రూపంలో ఇవ్వడం అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా జీవన ఎరువులు, రైజోబియం, అజొల్లా, అజటోబ్యాక్టర్, అజోస్పైరిలం లేదనంటే భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించే ఫాస్ఫరస్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బిలైజింగ్ బ్యాక్టీరియా ఇటువంటి వాటిని వాడడం ద్వారా కొంతవరకు మనం రసాయన ఎరువుల మోతాదును భూమిపైకి తగ్గించవచ్చు. అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు అనేది రైతాంగం పాటించాల్సిన అవసరం ఉంది. రైతాంగం పర్యావరణ పరిరక్షణతో పాటు రైతు ఆరోగ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రసాయన ఎరువులను ఎప్పుడైతే వాడుతున్నామో రసాయన మందులను, ముఖ్యంగా మనం చీడపీడలకు వాడే మందులను లేదంటే కలుపు యాజమాన్యానికి వాడే మందులను ఎప్పుడైతే వాడుతున్నామో, రైతాంగం ప్రొటెక్టివ్ క్లోతింగ్ అని అంటాం, అంటే మన దేహాన్ని రక్షించే విధంగా

0: మనం బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కోటు, మాస్కు, కళ్ళకు అద్దాలు, చేతులకు గ్లౌస్, కాళ్ళకి పొడవాటి షూస్, ఇవి చాలా ముఖ్యమైనవి. మనం వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరం, కానీ రైతులు ఏ విధమైన జాగ్రత్తలు లేకుండా మందులను పిచికారీ చేయడం ద్వారా అవి రైతు పీల్చుకునే గాలిలో, తినే ఆహార పదార్థాలలో, చర్మం పైన ఉండడం ద్వారా వివిధ రకాలైన రోగాలకు గురవుతున్నారు. ఈ విధంగా కాకుండా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్తో పాటు ఎప్పుడైతే మనం ముఖ్యంగా కలుపు మందులను వాడతామో, మనం పిచికారీ అనేది వెనక్కి నడుస్తూ చేయాలి. ముందుకు నడవడం ద్వారా ఆల్రెడీ మనం స్ప్రే చేసిన భూమిపైన మనం నడుస్తున్నట్లు, కాబట్టి కలుపు అనేది నివారణ అనేది కూడా తగ్గుతుంది, మనం డిస్టర్బెన్స్ కూడా పెరుగుతుంది, భూమికి డిస్టర్బెన్స్ అనేది కూడా పెరుగుతుంది. అదేవిధంగా అధిక మొత్తంలో రసాయనాలున్న మందులను మొదటగా వాడరాదు. మనకు ఎప్పుడైనా ఆర్థిక నష్టపరిమితి స్థాయి అనేది ఒకటి ఉంటుంది, అంటే పొలంలో పురుగు ఉండవచ్చును, కానీ అది మనకు నష్టాన్ని ఏర్పరిచే విధంగా ఉన్నదా, తక్కువగా ఉన్నదా అనేది గుర్తించాలి. ఆ ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్లయితే మనం దానికి సంబంధించిన రసాయనాలను వాడాలి. మొదటిసారి అధికంగా డోసేజ్తోని రసాయనాలను వాడరాదు. దీని ద్వారా ఆ పురుగులు లేదా తెగులు దానికై టాలరెంట్ అయిపోతాయి, అంటే తర్వాత మీరు ఎక్కువ మోతాదులో పిచికారీ చేసినా కూడా అవి చనిపోవు. అదేవిధంగా మనం ఎప్పుడైతే మనకు ఈ కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు నీటి వనరులు అనేవి చాలా పెరగడం జరిగింది. ఈ నీటి వనరుల పెరగడంతో పాటు మనం వరిని కూడా చాలా ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఎప్పుడైతే ఇలా పండిస్తున్నామో, అంటే వరి పంటలో భూమిపైన నీరు నిలిచి ఉంటుంది. ఇలా ఉండడం ద్వారా భూమి తన సహజ గుణాన్ని కోల్పోయి కొన్ని రకాలైన చౌడు నేలలు ఏర్పడడము, లేదా భూమి గుల్లపారే తత్వాన్ని కోల్పోవడము, భూమి కింది పొరల్లో ఒక గట్టి పొర అనేది ఏర్పడము జరుగుతుంది. దీని ద్వారా తర్వాత వేసే పంటలకి అది ప్రభావితం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఆరుతడి పద్ధతిలో వరిని పండించడము, ఒక ఎకరం వరి పండించే నీటితో మనం 5 నుంచి 6 ఎకరాల చిరుధాన్యాలు పండించుకోవచ్చు. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం వైపు కూడా రైతు ఆలోచించాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సేంద్రియ పద్ధతుల్లో పండించడం ద్వారా అధిక నాణ్యత అనేది మనం తెచ్చుకోవచ్చు. కాబట్టి ఈ కొన్ని అంశాలను రైతు దృష్టిలో పెట్టుకొని వ్యవసాయాన్ని చేపట్టవలసిందిగా మనవి.
1: మీరింతవరకు సాంకేతిక విజ్ఞానంతో సుస్థిర వ్యవసాయం గురించి కొన్ని వివరాలు విన్నారు.
2: హలో
3: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
2: చెప్పండి మేడం.
3: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
2: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
4: బాబాయ్,
2: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
4: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
2: లేదురా గబ్బని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
4: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయన కూడా ఇట్లానే మన ఫోన్ చేసి లింక్ పంపించారంట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
2: ఓరి, అట్లా చేసిండారా?
4: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో, పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలి.
5: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
1: ఇది ఈనాటి మా పొలం పనులు కార్యక్రమం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్టంలో

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. రాష్టపతి భవన్లో నిన్న జరిగిన ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాన్ని, క్యాన్సర్ వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్టపతి నుంచి అందుకున్నారు. తెలంగాణ నుంచి దీపికారెడ్డి, పాలకొండ విజయానందరెడ్డి, గూడూరు వెంకట్రావు, చంద్రమౌళి గడ్డమనుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామి తంగరాజ్ ఈ పురస్కారాలను అందుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు ప్లాంటు విస్తరణలో భాగంగా రెండవ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అమరావతి నుంచి ఉదయం బయలుదేరి జొన్నగిరికి చేరుకుంటారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం శంకుస్థాపనల అనంతరం జొన్నగిరిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 405 కోట్ల రూపాయల పెట్టుబడితో రెండు ప్రైవేటు సంస్థలు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. జొన్నగిరి కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం పత్తికొండ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 1 స్వాధీనం, ఫేజ్ 2 విస్తరణకు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో నిన్న చర్చలు జరిపారు. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నివాసంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మెట్రో ప్రాజెక్టుపై నిన్న చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 విలువ నిర్ధారణ, స్వాధీన ప్రక్రియ, రుణాల సమీకరణ, రుణ సంస్థ ఎంపిక, ఫేజ్ 2 విస్తరణ, నిర్మాణ వ్యయ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కన్సల్టెంట్ను నియమించాలని నిర్ణయించారు. రాష్ట వ్యాప్తంగా కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎచ్చెర్ల, నక్కపల్లి, మాచెర్ల, గిద్దలూరు, గుంతకల్లు, రాయచోటి, పత్తికొండ, మంత్రాలయం, పెనుగొండ, కదిరి ప్రాంతాల్లో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు కానున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రివర్గ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పార్థసారథి పాత్రికేయులకు తెలియజేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అనేక సంస్థలు రాష్టంలో డేటా సెంటర్లు, ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. టూరిస్టు బస్సులపై విధించే త్రైమాసిక పన్నును తగ్గించినట్లు మంత్రి పేర్కొంటూ,
1: నాగాలాండ్, ఛత్తీస్గఢ్, పాండిచ్చేరి ఇటువంటి ప్రాంతాల్లో చాలా చాలా అతి తక్కువ లైసెన్సింగ్ ఫీజ్ తో వాళ్ళకి పర్మిట్లు ఇస్తా ఉన్నారు. సో వీళ్ళేమో రిజిస్ట్రేషన్ అక్కడ చేసుకుంటున్నారు, కానీ తిప్పడం అంతా కూడా మన రాష్ట్రంలో చేస్తారు. ఆర్థికంగా కూడా నష్టం లేకోకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడే విధంగా మరి అన్నింటినీ అందరితో, ఈ ఆపరేటర్స్ అందరితో చర్చించి ఈ ధర తగ్గించడం జరిగింది. 4000 నుంచి 2500కి తగ్గించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ గనక మన రాష్ట్రానికి రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే 30 కోట్ల ఆదాయం కూడా ఈ రాష్ట్రానికి వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.
0: రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, కందుల దుర్గేష్ హాజరవుగా టీజీ భరత్ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్టంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. కిరాణా దుకాణం నుంచి డేటా సెంటర్ వరకు అన్ని రకాల వ్యాపారాలకు ఒకే వేదిక ద్వారా అనుమతులు మంజూరు చేసే సింగిల్ పోర్టల్ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత

0: వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రోజుల పర్యటన నిమిత్తం కడప జిల్లా పులివెందులకు నిన్న చేరుకున్నారు. భాక్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి పార్టీ శ్రేణులు, వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి పార్టీ కార్యక్రమాలు, స్థానిక పరిస్థితులపై చర్చించారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో కొత్తపట్నంతో పాటు మొత్తం తీరప్రాంత ముఖచిత్రమే మారిపోతుందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన నిన్న పల్లెపాలెంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పార్లమెంటు సభ్యులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రానికి 4 హార్బర్లు మంజూరు కాగా వాటిలో ఒకటి కొత్తపట్నం మండలానికి ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. హార్బర్ నిర్మాణానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నందున నిర్మాణ వ్యయంలో అధిక వాటా భరిస్తున్నట్లు ఎంపీ పేర్కొంటూ,
1: కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనేదాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుని దీనిని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు వయసు గల 49,20,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో మొత్తం 29,873 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయగా వలస కుటుంబాలు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లోని చిన్నారులను చేరుకునేందుకు 1,757 ప్రత్యేక బృందాలు నియమించినట్లు తెలిపారు. వాతావరణం. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాములో దిగువ ట్రోప ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాముల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుమలతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొన్నారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
2: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరుపుతారు. రాష్టంలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: నెరవేరలేదని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా ఖర్చు చేసినప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇంకా సుమారు 4000 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని, రాబోయే 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెడుతోందన్నారు. ఈ సందర్బంగా రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించడం చారిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులు పూర్తి కాలేదని, ప్రస్తుతం వాటిని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖల మంత్రి జుపల్లి కృష్ణారావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. వారి పోరాట స్ఫూర్తి, అంకితభావం వల్లే తెలంగాణ స్వరాష్టంగా అవతరించి అభివృద్ది పథంలో ముందుకెడుతోందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత సుభిక్షంగా, సమృద్దిగా తీర్చిదిద్దడమే వారికి అందించే నిజమైన నివాళి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి లోపాలు, వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తప్పులు లేని ఓటర్ల జాబితా అత్యంత కీలకమని పేర్కొన్నారు. నకిలీ ఓటర్లు, మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు కోసం భారత ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను ప్రత్యక్షంగా ధృవీకరించిన తర్వాతే జాబితాలో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సురక్షిత రవాణా, ప్రతి పాఠశాల యాజమాన్యం, వాహన యజమాని, డ్రైవర్ల బాధ్యత అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి పేర్కొన్నారు. పాఠశాల బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాల అమలుపై మాట్లాడుతూ, మోటార్ వాహనాల చట్టం ప్రకారం ప్రతి రవాణా వాహనం చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండడం తప్పనిసరన్నారు. పాఠశాల బస్సుల్లో అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరం, ప్రథమ చికిత్స పెట్టె, స్పీడ్ గవర్నర్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, సరిపడే సీటింగ్ సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. గిరిజన యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రైకార్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ది అధికారి చత్రు నాయక్ పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తూ స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాల దిశగా ముందుకు తీసుకువెడుతోందన్నారు. టూరిజం, హోటల్ మేనేజ్మెంట్, బ్యూటీషియన్, టైలరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్, కంప్యూటర్ నైపుణ్యాలపై శిక్షణ అందిస్తున్నట్లు తెలియజేశారు. పేద మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారం మోపుతోందని ప్రభుత్వ విప్ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. టీపీసీసీ పిలుపు మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసానిస్తోందని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహబూబ్ నగర్, హన్వాడా మండలాలకు చెందిన 40 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
1: శ్రీ జి రవికుమార్ యాదవ్ అందించిన మహబూబ్ నగర్ జిల్లా వివరాలు విన్నారు. ఈనాటి జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ

0: భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఇంధనం, ఆహార భద్రత మొదలుకొని వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే అస్థిరత, అలాగే ఉగ్రవాద సంస్థలు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వంటి పలు అంశాలపై ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మే 21-22 తేదీల్లో జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ ఉమ్మడి కార్యవర్గాల పనితీరు ఫలితాలు, అలాగే ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన సమాచార సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో భద్రతపై జరిగిన సమావేశాల ఫలితాలను కూడా ఈ సదస్సులో సమీక్షించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ముఖ్యంగా సభ్యదేశాల సామర్థ్యాలను బలోపేతం చేయడం, సమాచార మార్పిడిని పెంపొందించడం, బ్రిక్స్ చట్ట అమలు సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచడం ద్వారా బ్రిక్స్ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నేతలు మద్దతు పలికారు. ఉగ్రవాదులు వాడుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తిప్పికొట్టడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా నిర్మూలించడానికి తాము కట్టుబడి ఉన్నామని వారు పునరుద్ఘాటించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో మాట్లాడుతూ చౌహాన్, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా ఋతుపవనాలు బలహీనంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దాదాపు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని పేర్కొన్నారు. సాగునీటి సౌకర్యం 25% కంటే తక్కువ ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలు ఇందులో ఉన్నాయి. మరో 76 జిల్లాలు 25-50% మధ్య సాగునీటి సౌకర్యాన్ని కలిగి ఉండి మధ్యస్థ ప్రాధాన్యత విభాగంలోకి వస్తాయి. అలాగే డ్యాంలు, ఇతర వనరుల ద్వారా మెరుగైన సాగునీటి వసతులు ఉన్న 128 జిల్లాలు తక్కువ ప్రాధాన్యత కలిగినవిగా ఉన్నాయి. ఈ జిల్లాల్లో మెజారిటీ జిల్లాలు 12 రాష్ట్రాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.
1: ఎల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై ఔర్ ఇస్కా మత్లబ్ యే హై కి హమారీ ఖరీఫ్ కి ఫసల్ ఉస్ పర్ ఇస్కా అసర్ పడ్ సక్తా హై ఔర్ ఇస్లియే బినా కిసీ దేరీ కే హమ్ కాఫీ దినో సే ఇన్ పరిస్థితియో సే నిపట్నే కే లియే తయారియా కర్ రహే థే 315 జిలే ఐసే హోంగే జహాన్ వర్షా కమ్ రహనే కి సంభావ.
0: ప్రభావిత జిల్లాల కోసం ఇప్పటికే అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసినట్టు మంత్రి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక రకాలు, పంటల వైవిధ్యీకరణ, చెరువులు, జలాశయాలు, చెక్డ్యాంలు, వ్యవసాయ కుంటలు వంటి అందుబాటులో ఉన్న నీటి వనరులను, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఉత్తమంగా ఉపయోగించుకోవడంపై ఈ ప్రణాళికల్లో ప్రధానంగా దృష్టి సారించినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కల్పిత ఆరోపణలను భారత్ తిరస్కరిస్తోందన్నారు. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో దశాబ్దాలుగా పాకిస్తాన్ అవలంబిస్తున్న వ్యవస్థాగత ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కులను

0: నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేత విధానాల ప్రత్యక్ష పరిణామమే ప్రస్తుతం పీఓకేలో జరుగుతున్న నిరసనలు అని ఆయన చెప్పారు. నిరసనకారులపై పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరంగా పోలీసు బలగాలను ప్రయోగించడం, అవసరమైన నిత్యావసర వస్తువులు, మందుల సరఫరాను నిలిపివేయడం, ఇంటర్నెట్ నిలిపివేత నిరాయుధులైన పౌరులపై అకృత్యాలకు పాల్పడుతుందని చెప్పారు. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు, హక్కుల ఉల్లంఘనలకు అంతర్జాతీయ సమాజం దానినే బాధ్యులను చేయాలని అన్నారు.
1: The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and abuses.
0: Pradhan Mantri Narendra Modi, Qatar Desha Amir Sheikh Tamim bin Hamad Al Thani to phone lo matladaru. Adivaram ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి త్వరితగతిన వైద్య సహాయం అందించడం పట్ల మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా పరిస్థితిపై ప్రస్తుతం కొనసాగుతున్న శాంతి ప్రయత్నాల్లో ఖతార్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను మోదీ అభినందించారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వానికి ఈ ప్రయత్నాలు దోహదపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సాంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. అమెరికాలోని హూస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గోల్స్తో రొనాల్డో 6 వేర్వేరు ప్రపంచకప్ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో రొనాల్డోకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫాక్స్ బరోలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ ఎల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఘనా జట్ల మధ్య జరిగిన పోటీ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ డ్రా తర్వాత 2 జట్లు ఆడిన 2 మ్యాచ్ల నుండి చెరో 4 పాయింట్లతో గ్రూప్ ఎల్ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై ఆ దేశం చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉదయ తరంగిణి.

ఈనాటి కార్యక్రమంలో అంతర్జాతీయ మహిళా దౌత్యవేత్తల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీ సందర్భంగా కొన్ని వివరాలు వినండి.

ఈరోజు కార్యక్రమాన్ని ఒక చిన్న నిజ జీవిత సంఘటనతో ప్రారంభిద్దాం. కొన్ని దశాబ్దాల క్రితం ప్రపంచంలోని చాలా దేశాల్లో విదేశాంగ వ్యవహారాలు, దౌత్యచర్యలు, అంతర్జాతీయ ఒప్పందాలు వంటి రంగాల్లో ఎక్కువగా పురుషులే కనిపించేవారు. అంతర్జాతీయ సమావేశాల్లో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అయితే కాలం మారింది. విద్య, అవకాశాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలతో మహిళలు ప్రపంచ వేదికపై తమ ప్రతిభను నిరూపించడం ప్రారంభించారు. ఒకప్పుడు సమావేశ మందిరాల్లో కొద్దిమంది మహిళలు మాత్రమే కనిపించేవారు. కానీ నేడు ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో, శాంతి చర్చల్లో, వాణిజ్య ఒప్పందాల్లో, మానవతా కార్యక్రమాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మార్పును గుర్తిస్తూ, మహిళల సేవలను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం జూన్ 24న అంతర్జాతీయ మహిళా దౌత్యవేత్తల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీను నిర్వహిస్తోంది.

ముందుగా దౌత్యం లేదా డిప్లొమసీ అంటే ఏమిటో తెలుసుకుందాం. ఒక దేశం మరో దేశంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం, వాణిజ్యం, విద్య, సంస్కృతి, భద్రత వంటి అంశాల్లో పరస్పర సహకారం పెంచుకోవడం, ఇవన్నీ దౌత్యంలో భాగం. సాధారణంగా మనం యుద్ధాలను వార్తల్లో చూస్తూ ఉంటాం. కానీ యుద్ధాలు జరగకుండా ఉండేందుకు, దేశాల మధ్య అపార్థాలు తొలగించేందుకు, శాంతి నెలకొల్పేందుకు అనేక మంది దౌత్యవేత్తలు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వారి పని ఎక్కువగా తెర వెనుక జరుగుతుంది, కాని వారి ప్రభావం ప్రపంచ స్థాయిలో ఉంటుంది. చరిత్రలో మహిళలు ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను నిరూపించినట్లే దౌత్య రంగంలో కూడా విశేష సేవలు అందించారు. మన భారతదేశాన్ని తీసుకుంటే విదేశాంగ సేవల్లో మహిళలు కీలక స్థానాలను అలంకరించారు. భారతదేశ తొలి మహిళా విదేశాంగ కార్యదర్శిగా సేవలందించిన చోకిలా అయ్యర్ గారి పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలాగే నిరుపమారావు, విజయలక్ష్మి పండిట్ వంటి ప్రముఖులు ప్రపంచ వేదికలపై భారతదేశానికి గౌరవం తీసుకువచ్చారు. ప్రత్యేకించి విజయలక్ష్మి పండిట్ గారు ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇది కేవలం ఒక వ్యక్తి విజయం మాత్రమే కాదు, మహిళల సామర్థ్యానికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు.

ఒక మంచి దౌత్యవేత్తకు ఏ లక్షణాలు అవసరం? కేవలం చదువు సరిపోదు, సహనం చాలా అవసరం, వినగలిగే గుణం అవసరం, వివిధ సంస్కృతులను అర్థం చేసుకునే మనస్తత్వం అవసరం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే నైపుణ్యం అవసరం. ఈ లక్షణాలు మహిళల్లో సహజంగానే ఎక్కువగా కనిపిస్తాయని

అనేక అభ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే నేడు ప్రపంచంలోని అనేక దేశాలు మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక చర్చలు తీసుకుంటున్నాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక కుటుంబంలో ఇద్దరు సభ్యుల మధ్య అపార్థం ఏర్పడింది అనుకున్నాం. అప్పుడు ఆ కుటుంబంలో పెద్దలు ఏం చేస్తారు? ఇద్దరి మాటలు వింటారు, సమస్యను అర్థం చేసుకుంటారు, సమాధాన మార్గాన్ని సూచిస్తారు. ఇదే విధంగా దేశాల మధ్య కూడా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అప్పుడు దౌత్యవేత్తలు సంభాషణ ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తారు. అందుకే దౌత్యాన్ని చాలామంది యుద్ధాన్ని ఆపే కళ అని కూడా పిలుస్తారు.

ఈరోజు ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పులు, ఆరోగ్య సంక్షోభాలు, ఆర్థిక సమస్యలు, సాంకేతిక మార్పులు, ఈ సమస్యలను ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేదు. దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లో మహిళా దౌత్యవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళా దౌత్యవేత్తలు కేవలం తమ దేశాల ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి మరియు మానవ సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నారు. మన సమాజంలో ఒకప్పుడు కొన్ని రంగాలు మహిళలకు కష్టసాధ్యంగా భావించబడేవి. కానీ నేడు మహిళలు శాస్త్రవేత్తలుగా, పైలట్లుగా, న్యాయమూర్తులుగా, అంతరిక్ష పరిశోధకులుగా, రాజనీతిజ్ఞులుగా, దౌత్యవేత్తలుగా అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఇది సమాజ అభివృద్ధికి సంకేతం. ఈ సందర్భంలో మన యువతకు, ముఖ్యంగా యువతలకు ఒక సందేశం. ఏ రంగంలోనైనా సరే కృషి ఉంటే అవకాశం ఉంటుంది. అవకాశం వస్తే ప్రతిభను నిరూపించుకోవచ్చు. విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రపంచ స్థాయిలో కూడా విజయాలు సాధించవచ్చు. భారతీయ సంస్కృతి మహిళను శక్తి స్వరూపిణిగా గౌరవించింది. కుటుంబ నిర్మాణంలోనే కాదు, సమాజ నిర్మాణంలోనూ, దేశ నిర్మాణంలోనూ మహిళల పాత్ర ఎంతో గొప్పది. ఈరోజు దౌత్యరంగంలో మహిళలు సాధిస్తున్న విజయాలు కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నాయి. అంతర్జాతీయ మహిళా దౌత్యవేత్తల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న మహిళా దౌత్యవేత్తలందరికీ మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. వారి సేవలను గౌరవిద్దాం. వారి స్ఫూర్తిని కొత్త తరాలకు అందిద్దాం. మనం ఈరోజు మహిళా దౌత్యవేత్తల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఈ దినోత్సవం మనకు గుర్తు చేసేది కేవలం వారి విజయాలను మాత్రమే కాదు, రాబోయే తరాల అవకాశాలను కూడా. ఒకప్పుడు కొన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఒక ఆశ్చర్యంగా భావించబడేది. నేడు వారి భాగస్వామ్యం చాలా సహజమైపోయింది. ఆ దిశగా ప్రపంచం ఇప్పటికే ప్రయాణిస్తోంది. ఇక భవిష్యత్తులో ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు ఆమె ఏమి చేయగలదో అని కాదు, ఆమె ఎంత ఎత్తుకు ఎదగాలనుకుంటుందో అని మాత్రమే ఆలోచించే సమాజాన్ని మనం చూస్తాం. ఒక చిన్నారి తన కలలను చేపట్టేటప్పుడు ఇది అమ్మాయిలకు సాధ్యమేనా అనే ప్రశ్న వినిపించని ప్రపంచాన్ని మనం చూస్తాం. ఒక యువతి తన విద్యను పూర్తి చేసి ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టేటప్పుడు వివక్షను కాదు, అవకాశాలను ఎదుర్కొనే రోజులను మనం చూస్తాం. ఒక మహిళ నాయకత్వ స్థానంలో ఉన్నప్పుడు ఆమె లింగాన్ని కాదు, ఆమె సామర్థ్యాన్ని మాత్రమే గౌరవించే సమాజాన్ని మనం చూస్తాం. అది కేవలం ఒక కల కాదు. విద్య పెరుగుతున్న కొద్దీ, అవగాహన విస్తరిస్తున్న కొద్దీ, సమాన అవకాశాలు పెరుగుతున్న కొద్దీ ప్రతి ఆడపిల్ల ధైర్యంగా కలలు కనగలిగే ప్రపంచం, ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో తన ప్రయాణాన్ని కొనసాగించగలిగే ప్రపంచం. సమానత్వం ఒక లక్ష్యం కాదు, ఒక సహజమైన జీవన విధానంగా మారిన ప్రపంచం. అలాంటి భవిష్యత్తును మనం మరింత చూస్తాం.

చేస్తాం. అంతకంటే ముఖ్యంగా అలాంటి భవిష్యత్తు నిర్మాణానికి మనం అందరం కలిసికట్టుగా తోడ్పడదాం. ఆ ఆశతో, ఆ విశ్వాసంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీరింతవరకు అంతర్జాతీయ మహిళా దౌత్యవేత్తల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ ఇన్ డిప్లొమసీ సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో మరొక పాట వినండి. చిత్రం మహానటి, గానం అనురాగ్ కుల్కర్ణి, రచన రామజోగయ్య శాస్త్రి.

ఇప్పుడు వినండి, ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇవాల్టి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకులో ఏజీఎంగా పనిచేసి రిటైర్ అయిన శ్రీ హరీష్ గారు. వారిని అడిగి హౌసింగ్ లోన్కు సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: హరీష్ గారు, ప్రధానంగా తెలుగునాట ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత చాలాసార్లు చాలామంది చెప్పారు, మనం వింటూ ఉంటాం. అయితే ఈ రెండు కార్యక్రమాలు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నవి. ఒకప్పుడున్న సమాజంలో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా ఉద్యోగి అయితే వారి రిటైర్మెంట్ వయసుకు కానీ వచ్చిన బెనిఫిట్స్తోనూ ఒక ఇల్లు కొనుక్కోవాలని ఇంటి తాలూకు ఆలోచన, అప్పటికి పిల్లల చదువులు అయిపోయి వారి వివాహం తాలూకు కార్యక్రమాలన్నీ అయిపోయి ఇంటి ఆలోచన అప్పుడు చేసేవారు. కానీ మారుతున్న సమయానికి అనుగుణంగా సమాజంలో యువతకు ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం భూమ్ తర్వాత బ్యాంకుల తోడ్పాటుతో చిన్న వయసులోనే ఇల్లు కట్టుకునే సదుపాయం దొరికింది, కేవలం హౌసింగ్ లోన్ సదుపాయం వల్ల. మరి ఈ హౌసింగ్ లోన్ విషయంలో ఎలాంటి పద్ధతులు ఉంటాయి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రధానంగా ఏ ఏ అంశాల విషయంలో పరిశీలన అవసరం అనే చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ బ్యాంకులో హౌస్ లోన్ తీసుకోవడం కోసం సిబిల్ స్కోర్ అనేది చాలా ప్రాముఖ్యమని వినిపిస్తూ ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంతకుముందు బ్యాంక్ నుంచి కానీ సంస్థ నుంచి కానీ రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించామా లేదా అనేది సిబిల్ స్కోర్లో తెలుస్తుంది. ఎక్కడైనా డిఫాల్ట్ అయిపోతే అప్పుడు ఆ సిబిల్ స్కోర్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. దానివల్ల మనకి ఫర్దర్ లోన్స్ చోక్ అయిపోతుంది, చోక్ చేస్తాయి. ఎందుకంటే అతను
0: రీపే చేయడు
1: ఆర్ చేయలేడు. కొందరు విల్ఫుల్ డిఫాల్ట్ కూడా చేస్తుంటారు. సిబిల్ స్కోర్ ఈజీగా తెలుస్తుంది బ్యాంకులకి, అన్ని ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాని బేసిస్ మీద బ్యాంక్స్ లోన్స్ ప్రాసెస్ చేస్తాయి.
0: అయితే హరీష్ గారు, ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది వ్యక్తికి సంబంధించింది, అంటే సగటు ఉద్యోగి, అది ప్రభుత్వ ఉద్యోగమైనా ప్రైవేట్ రంగ ఉద్యోగమైనా, తాను లోన్ తీసుకోవడానికి అర్హుడా కాదా అన్న విషయాన్ని తెలియజేయడానికి సిబిల్ స్కోర్ పనిచేస్తుంది. అది వ్యక్తి ఉద్యోగాన్ని బట్టి, అతని జీతభత్యాన్ని బట్టి ఎంత వరకు లోన్ రావచ్చు అనే విషయాలు తను కనుక్కుంటాడు బ్యాంకులో. ఇటు ప్రాపర్టీ వైపు విషయానికి వస్తే, కొనబోయే ప్రాపర్టీకి లోన్ వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా?
1: బిల్డర్స్ వాళ్ళు బ్యాంక్ నుంచి ముందస్తుగా ప్రాజెక్ట్ అప్రూవల్ తీసుకుంటారు. ఏ బ్యాంక్ నుంచి అయితే వాళ్ళు రుణం తీసుకుంటారో ఆ బ్యాంక్ మొత్తం డ్యూ డిలిజెన్స్ నిర్వహిస్తుంది, ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తుంది. అప్పుడు మనం ఇంకా బ్యాంక్ చాలా జాగ్రత్తలు తీసుకొని దాని టైటిల్ వెరిఫికేషన్ అంతా
0: కంప్లీట్. అయితే మీరు అన్నట్టు బ్యాంక్ తాలూకు పరిశీలన ఏదైతే చేస్తుందో అది చేసి ప్రాజెక్ట్ అప్రూవల్ చేసింది, బిల్డర్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి చేస్తున్నారు.
1: సో ప్రాజెక్ట్ అప్రూవల్ లేని సందర్భాల్లో మనం ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ కొనడానికి బ్యాంక్ ని అప్రోచ్ అవుతామో అప్పుడు బ్యాంక్ కూడా టైటిల్ వెరిఫికేషన్ చేస్తుంది. తమ ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, ప్యానల్ అడ్వకేట్ల ద్వారా టైటిల్ వెరిఫికేషన్ అంటే ఓనర్షిప్ వెరిఫికేషన్ అవన్నీ, టైటిల్ ఫ్లో అదంతా వెరిఫై చేస్తుంది. కానీ కొనుగోలుదారు కూడా, వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ ని నియమించుకొని దాని మొత్తం టైటిల్
0: వెరిఫికేషన్ విషయానికి వస్తే, ఈ ప్రాపర్టీ వెరిఫికేషన్ వాల్యుయేషన్ అనేది బ్యాంక్ వారు చేస్తారని కూడా?
1: బ్యాంక్ వారు కూడా చేస్తారు. బ్యాంక్ కి ఇది తప్పనిసరి, ముందస్తుగా చేయాల్సిందే టైటిల్ వెరిఫికేషన్. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే బ్యాంక్ ముందుగా చేసేదే టైటిల్ వెరిఫికేషన్. సో టైటిల్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే, ఎవరైతే అమ్మాలనుకుంటున్నారో అతనికి ఆ హక్కు ఉందా లేదా, అతనికి ఎట్లా ప్రాపర్టీ ఎట్లా సంక్రమించింది, అట్లా 30 ఏళ్ల వరకు. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా 30 ఏళ్ల దాకా క్లెయిమ్ చేయొచ్చు గవర్నమెంట్, 30 ఏళ్ల దాకా. మిగతా సామాన్య

0: ప్రజలు 12 ఏళ్ల దాకా ప్రాపర్టీ మీద హక్కు కోల్పోరు అన్నమాట. సో అందుకే 12 ఏళ్లు 30 ఏళ్ల వెనకాల దాకా వెళ్లి టైటిల్ సెర్చ్ చేస్తారు.
1: అయితే ప్రభుత్వ పరంగా సెర్సాయి పోర్టల్ ద్వారా తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉంది? స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ, లోన్ వస్తుందా లేదా అనే విషయాలు కానీ, ఈ సెర్సాయి పోర్టల్ ఉద్దేశం ఏంటి, దాని ద్వారా ఏమేమి విషయాలు తెలుసుకోవచ్చు సగటు మనిషి?
0: సో సర్ఫేషియా చట్టం 2002లో భాగంగా ఈ సెర్సాయి పోర్టల్ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇది జనవరి 2020 నుంచి ప్రారంభమైంది. సెర్సాయి అంటే సెంట్రల్ రిజిస్ట్రీ ఫర్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ రిజిస్ట్రీ. సో దీంట్లో బ్యాంక్ మరి ఇతర ఆర్థిక సంస్థలు ఎప్పుడు ఏ ప్రాపర్టీ మీద రుణం ఇచ్చినా సరే అవి దాంట్లో పొందుపరచాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఒక ఆస్తిని కొనుగోలు చేయదలుచుకున్నామో అప్పుడు అది ఇన్స్పెక్షన్ చేయవచ్చు. మనం సెర్సాయి పోర్టల్ పబ్లిక్ ఇన్స్పెక్షన్ చేయవచ్చు.
1: నేను కొనాలనుకుంటున్న పర్టికులర్ ప్రాపర్టీ కానీ ఆ స్థిరాస్తి తాలూకు అంశాలు ఆ సెర్సాయి పోర్టల్ లో ఉంటాయా?
0: ఒకవేళ దాని మీద ఏదైనా ఇంకుంబ్రెన్స్ ఉంటే, అంటే ఆల్రెడీ దాని మీద ఏదైనా రుణం తీసుకుని ఉంటే మాత్రమే ఉంటాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లాగా కాదు, ఓన్లీ ఎక్కడైతే ఏ ఆస్తుల మీద ఆల్రెడీ అవి తనఖా పెట్టి రుణం తీసుకున్నారో ఆ ఆస్తులు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. మనకి మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో అయితే అన్ని ఆస్తులు కనిపిస్తాయి, అన్ని ఆస్తులు ఉంటాయి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సెర్సాయి పోర్టల్లో చెక్ చేసుకోవాలి. సబ్ రిజిస్ట్రీ ఆఫీస్ లో నాన్ ఇంకంప్లీట్ సర్టిఫికెట్ ఇస్తారో అది చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్టీ కంపెనీ ఆస్తి అయితే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆర్ఓసీ చెక్ చేసుకోవాలి.
1: అయితే ఇప్పుడు ఏదైతే స్థిరాస్తి సగటు పౌరుడు కొనుక్కోవాలనుకున్న కొత్త భవనంలో ఒక అపార్ట్మెంట్ మీరు అన్నట్టు, దానికి సంబంధించి అటు మున్సిపల్ కానీ పంచాయతీ పర్మిషన్స్ కానీ ఉన్నాయా లేదన్న విషయం పౌరునికి ఎలా తెలుస్తుంది?
0: ఇండిపెండెంట్ ఇల్లు ప్రాపర్టీ కనుకుంటుంటే మనం ఎవరైతే అమ్మదలుచుకున్నారో ఆ ఓనర్ దగ్గర నుంచి మనం అన్ని డాక్యుమెంట్స్ తీసుకోవాలి. తీసుకొని అది మనం కూడా వెరిఫై చేసుకోవచ్చు, కానీ మన డౌట్ లేకుండా ఉండడం కోసం ఏదైనా లీగల్ కన్సల్టెంట్ లాయర్ని సంప్రదించి అన్ని అనుమతులు అవన్నీ ఉన్నాయా లేదా. ఇప్పుడు తెలంగాణలో రేర్ అప్రూవల్ ఉండాలి, ఇంకొకటి లేఅవుట్ రెగ్యులరైజేషన్, అవన్నీ ఉన్నాయా లేదా, అనుమతులు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది కంపల్సరిగా చూసుకోవాలి.
1: కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్ కొనేటప్పుడు ఒకసారి ఇందులో బిల్డర్ షేరు ల్యాండ్ ఓనర్ షేర్ అని అంటుంటారు, అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి అక్కడ ఎవరు టైటిల్ కలిగి ఉన్నారు, ఎవరు అమ్ముతున్నారు అనే విషయాలు బ్యాంక్ ద్వారా తెలుసుకుంటారా? కొన్ని కొన్ని వాళ్ళ పర్సంటేజ్ తాలూకు షేర్స్ ఉంటాయి,
0: కరెక్ట్,
1: బిల్డర్ కొంత ఓనర్ కొంత, అలాంటి విషయాలు ఎలా జాగ్రత్తగా ఉండాలి?
0: అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు ల్యాండ్ ఒకరిది, దాన్ని డెవలప్ చేసేది మరొకరు బిల్డర్. సో వాళ్ళిద్దరి మధ్యన అవగాహన ఒకటి, దాన్ని జనరల్ గా డెవలప్మెంట్ అగ్రిమెంట్ అని అంటారు. ఆ జనరల్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్టర్ చేస్తారు, దాంట్లో వాళ్ళు ఇద్దరు ఒక ఒప్పందానికి వస్తారు. జనరల్ గా 50-50% ఉంటుంది, లేకుంటే 60% ఓనర్ కి 40% బిల్డర్ కి, అట్లాంటి ఒప్పందాలు
1: ఉంటాయి.
0: దాంట్లోనే ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు, ఇన్ని ఫ్లాట్స్, ఈ ఫ్లాట్ నంబర్లు బిల్డర్ షేర్ కి, ఈ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్ షేర్ కి వెళ్తాయని. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని ఎవరు అమ్ముతున్నారు మనకి అది ఇంపార్టెంట్. అంటే జనరల్ గా దాంతోపాటు పవర్ ఆఫ్ అటార్నీ కూడా రిజిస్టర్ చేస్తారు, బిల్డర్ అమ్మొచ్చా లేదా అన్నది ఆ పవర్ ఆఫ్ అటార్నీ చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. లేకపోతే బిల్డర్ కి ఆ అధికారం లేదు కాబట్టి ఎవరు షేర్ వచ్చింది అన్నది అందుకే చాలా ఇంపార్టెంట్. అది చాలా.
1: హరీష్ గారు, ఇప్పుడు నేను రుణానికి బ్యాంకుని సంప్రదించడం జరిగింది, నా అప్లికేషన్ ఫామ్ గ్రహించి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, తర్వాత మిగతావన్నీ సరిగ్గానే ఉన్నాయి, లోన్ శాంక్షన్ అయిందని చెప్పిన తర్వాత కొనుక్కునేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ జీఎస్టీ అమౌంట్ విషయంలో కానీ అటు బిల్డర్ దగ్గర మోసపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కొంతమంది ఏమో బిల్డర్స్ మేము కట్టేస్తామని చెప్పడము, కొంతమంది మీరే కట్టాల్సి ఉంటుంది అని చెప్పడము అనే రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. అటు జీఎస్టీ విషయంలో కానీ ఇటు స్టాంప్ డ్యూటీ విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: నిర్మాణం పూర్తి అయ్యి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత దాన్ని ఆక్యుపేషన్ సర్టిఫికేట్ అంటారు, లేకపోతే కంప్లీషన్ సర్టిఫికేట్ సిసి అంటారు, అది వచ్చిన తర్వాత మాత్రం జీఎస్టీ ఉండదు. అది రాకముందు కొంటే జీఎస్టీ కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. అంటే కట్టాల్సిన బాధ్యత బిల్డర్ది, కానీ బిల్డర్ మన దగ్గర నుంచి ఆ జీఎస్టీ వసూలు చేసి రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో తక్కువ ఉంటుంది, ఈ డైలమా ఉంటుంది అందరికి. ఒకవేళ భవన నిర్మాణ అనుమతులు సరిగ్గా రాకపోతే మళ్ళీ అది ఆ రెగ్యులరైజేషన్ అవన్నీ తలనొప్పులు ఉంటాయి కాబట్టి అది ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ జనరల్ గా అందరూ ముందు నిర్మాణం జరుగుతుండగానే కొంటారు, ఎందుకంటే కొంచెం తక్కువ రేట్లో వస్తుంది, తర్వాత అయితే ఎక్కువ రేట్
1: అవుతుంది కాబట్టి. హరీష్ గారు, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కానీ లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా కానీ ఈ ష్యూరిటీ విషయంలో, డాక్యుమెంటేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్ ఎవరైనా ఎలాంటి తప్పులు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది, వాటిని తగ్గించుకోవడం ఎలా?
0: సేల్ డీడ్ రాసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, ఫ్లాట్ నంబర్, అన్డివైడెడ్ షేర్.

0: యూడిఎస్ అని అంటారు, ఆ అన్డివైడెడ్ షేర్ లో మనకి ఎంత ఎంత వస్తుంది అది జాగ్రత్తగా గమనించి, అది మనకి ఎన్ని చదరపు అడుగులు వస్తుంది అదంతా క్లియర్ గా రాసుకోవాలి. కార్ పార్కింగ్ అది కూడా మిస్ కాకుండా చూసుకొని దాంట్లో రాసుకోవాలి.
1: ఎమినిటీస్ లో,
0: ఎమినిటీస్ లో కార్ పార్కింగ్ ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
1: ఈ మొత్తం హౌసింగ్ లోన్ ప్రక్రియలో మీ అనుభవంలో మీరు పరిశీలించినవి కానీ ఎక్కువ సార్లు చాలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కానీ బ్యాంకు లోన్ రిజెక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. అలాంటి ఎలాంటి తప్పులు ఎక్కువ చేస్తుంటారు ఈ హౌసింగ్ లోన్ విషయానికి వస్తే, అప్లికేషన్ విషయంలో కానీ ప్రొసీజర్ విషయంలో కానీ, వాటిని అవాయిడ్ చేయడం ఎలా?
0: ఒకటి ఎంకుంబ్రెన్స్ క్లియర్ గా చూసుకోవాలి. ఎంకుంబ్రెన్స్ క్లియర్ గా లేని ప్రాపర్టీస్ చాలా వరకు రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకొకటి ప్రాపర్టీ వివాదాల్లో ఉందన్న విషయం, ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ పరిశీలనే కాకుండా ఫిజికల్ గా వెళ్లి కూడా పరిశీలిస్తాయి, ఫ్లాట్ గాని ఇల్లు గాని ఆఫీసర్స్ వెళ్లి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా ఏమైనా వివాదాల్లో ఉందా

0: తెలియక.
1: బ్యాంకులు ఏం చేస్తాయి, నాట్ ఓన్లీ డాక్యుమెంట్ పరిశీలనే కాకుండా ఫిజికల్ గా వెళ్ళి కూడా పరిశీలిస్తాయి, ఫ్లాట్ గానీ ఇల్లు గానీ ఆఫీసర్స్ వెళ్ళి చూస్తారు. సో అప్పుడు వాళ్ళకి ఈ ప్రాపర్టీ సరిగ్గా ఉందా లేదా, ఏమైనా వివాదాల్లో ఉందా అన్న విషయం చాలా మందికి తెలియదు అప్పుడు. సో ఆ వివాదాలు ఉన్న ప్రాపర్టీస్ కూడా అమ్మకానికి వచ్చినప్పుడు తెలియకపోవడం వలన బ్యాంకు ఆఫీసర్ల దృష్టికి అది వచ్చినప్పుడు చాలా వరకు రిజెక్ట్ అవుతాయి. ఈ విషయాలు తెలుసుకోవాలి, జాగ్రత్త ఉండాలి.
0: హరీష్ గారు, ఈ మధ్య ఇటీవల కాలంలో అది కోవిడ్ పరిస్థితుల వల్ల కావచ్చు, మారుతున్న సమాజం పరిస్థితుల వల్ల కావచ్చు, హౌస్ లోన్ తీసుకున్న వ్యక్తి పైన ఆ ప్రాపర్టీకి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నారని తెలిసింది.
1: ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అయితే ఎప్పటినుంచో
0: ఉంది.
1: ప్రాపర్టీ ఏమైనా డామేజ్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యి అట్లాంటి వాటికి అది ఉపయోగం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది లైఫ్ ఇన్సూరెన్స్ లాగా, ఒకవేళ రిస్క్ ఏమైనా జరిగితే ఆయనకి మళ్ళీ ఆ లోన్ కట్టాల్సిన అవసరం లేకుండా లోన్ తీసుకునే సమయంలోనే దానికి సంబంధించిన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే అది దాన్ని కవర్ చేస్తుంది, హౌసింగ్ లోన్ ని కవర్ చేస్తుంది. అది అది కంపల్సరీ, అది తీసుకోవడం చాలా మంచిది.
0: అంటే మీరు అన్నట్టు కుటుంబ యజమాని పేరు మీద హౌసింగ్ లోన్ తీసుకుని అతని పేరు మీద ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఎటువంటి పరిస్థితులైనా యజమానికి ఏదైనా అపాయం కలిగినప్పుడు మరి హౌసింగ్ లోన్ భారం కుటుంబం మీద పడకుండా బ్యాంక్ ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ తో లోన్ రికవరీ
1: చేస్తుంది, ఆ ప్రీమియం తోటి మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు.
0: హరీష్ గారు, అయితే సగటు పౌరుడు బ్యాంక్ లోన్ తీసుకుని ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ ని లోన్ లో ఉన్నంతసేపు బ్యాంక్ దగ్గరే తనఖా పెట్టి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారంట, నిజమేనా?
1: అవును, అది తప్పనిసరి. ఇప్పుడు ఈక్విటబుల్ మార్ట్గేజ్ అంటారు, అంటే మార్ట్గేజ్ బై డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్. మన రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఇచ్చినందుకు ఆ సెక్యూరిటీగా మన ఆ ఇంటిని బ్యాంకుకి తనఖా పెడుతున్నట్టుగా ఆ టైటిల్ డీడ్ పత్రాలని బ్యాంకు స్వాధీనపరచాలి. తర్వాత ఒక మెమరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ కూడా అవుతుంది. ఎందుకంటే అది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది, మన బ్యాంకుకి తనఖా ఉంది అన్నది రిజిస్టర్ ఆఫీస్లో రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఇంకెవరు దాని మీద మళ్ళీ కొనుగోలు దాని మీద అమ్మడాలు అవన్నీ లేకుండా ఇద్దరికి లాభదాయకమే, బ్యాంకుకి రుణగ్రహీతకి.
0: బాగుంది హరీష్ గారు, హౌసింగ్ లోన్కి సంబంధించిన చాలా మంచి విషయాలు తెలియజేశారు, చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: ఇది మన చట్ట

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన హోమ్ లోన్ గురించి రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026

0: జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చిత్రసీమలో ఇప్పుడు ఒక పాట వినండి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో టిప్పు గానం చేసిన సురేంద్రకృష్ణ గీతం, చిత్రం ఆర్యా.

చిత్రసీమ విన్నారు. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 25వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలీలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ అంశం గురించి రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2324085252, మరొక నంబర్ 2324085353 కాల్ చేయవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ. ఫోన్ నంబర్లు మరొకసారి 2324085352, 2324085353. ప్రకటన విన్నారు. ఇది ఈనాటి మా ఉదయ తరంగిణి కార్యక్రమం.

మీరింతవరకు డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ లయ విన్యాసం విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉగ్రవాదం, సైబర్ నేరాలతో సహా విస్తరిస్తున్న ప్రపంచ భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు మరింత బలమైన సహకారం అందించాలని బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు పిలుపునిచ్చారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వంలో 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉన్నందున ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలైలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు. భారత్, అమెరికా దేశాలు బలమైన, అభివృద్ది చెందుతున్న ఆర్థిక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవని పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖతార్ దేశ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానితో ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన ప్రమాదంలో పలువురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఖతార్ అమీర్ తీవ్ర సంతాపం ప్రకటించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామని, అందుకు అనుగుణంగా కేంద్రం కూడా రాష్ట్రం నుంచి కొనుగోళ్లు పెంచాలని కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు నిన్న ఢిల్లీలో ప్రహ్లాద్ జోషిని కలిసి విన్నవించారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. కార్యక్రమంలో ముందుగా వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి శ్రీరామచంద్ర గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో రంజిత్ ప్రియా హిమేష్ గానం చేసిన లక్ష్మీ భూపాల్ గీతం వినండి. చిత్రం మిస్టర్ నూకయ్య.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ప్రేమికుల రోజు చిత్రం నుండి దేవన్ యుగంధ్రన్ ఫెబీ గానం చేసిన ఏఎం రత్నం గీతం. సంగీతం ఏఆర్ రహమాన్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్

0: ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. అంకుశం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన మల్లెమాల గీతం వినండి. సంగీతం సత్యం.

స్టేట్ రౌడీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన నారాయణ రెడ్డి గీతం వినండి. సంగీతం బప్పి లహరి.

0: ఇప్పుడు ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. హారిస్ జయరాజ్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఉన్నికృష్ణన్, కవితా సుబ్రహ్మణ్యం గానం చేసిన కులశేఖర గీతం వినండి. చిత్రం సైనికుడు.

కార్యక్రమంలో చివరగా వినండి పెళ్ళి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన సిరివెన్నెల గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మైభారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం శాస్త్రీయంగా ధృవీకరించబడిందని, నిరంతరం పర్యవేక్షించబడుతోందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్కి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కొన్ని తప్పుదోవ పట్టించే నిరాధారమైన వాదనలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి తెలంగాణ రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో డిఏపి, యూరియా ఎరువుల అవసరం గణనీయంగా పెరిగిందని, కేంద్రం కేటాయించిన కోటాకు వాస్తవ సరఫరాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెంటనే పూడ్చి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఎరువులు అందించాలని కోరారు. హుస్సేన్సాగర్లో కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ నౌకాయాన రెగట్ట 2026 మూడవ సంచిక విజయవంతంగా ముగిసింది. ముగింపు వేడుకలకు లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నై అధ్యక్షత వహించారు. అగ్నివీరులు కేవలం 2-3 వారాల్లోనే నౌకాయానంలో నైపుణ్యాన్ని సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు 7వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మాదాపూర్, కొండాపూర్లోని వాణిజ్య వసతి

సంస్థలపై అగ్ని సురక్ష తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్లోని స్కై 100 కిచెన్ అండ్ బార్, కొండాపూర్లోని వెంకటేశ్వర కోలివింగ్ పీజీ హాస్టల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని తనిఖీల్లో తేలింది. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల్లో తీర ప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వినండి. స్వాతిముత్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన నారాయణరెడ్డి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మంద్రం. ఆ

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

అల్లరి ప్రియుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన వేటూరి సుందర్రామయ్య గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

0: మాయలోడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం చేసిన గీతం వినండి. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.
1: చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో.

రాజ్ కోటి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన వెటూరి గీతం వినండి. చిత్రం బంగారు బుల్లోడు.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇద్దరు మిత్రులు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత గానం చేసిన చంద్రబోస్ గీతం వినండి. సంగీతం మణిశర్మ.

వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత గానం చేసిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం ఎంఎం కీరవాణి.

చిత్రసీమ వింటున్నారు. చంద్రలేఖ చిత్రం నుండి రాజేష్ సుజాత గానం చేసిన సీతారామ శాస్త్రి గీతం వినండి. సంగీతం సందీప్ చౌతా.

చిత్రసీమలో చివరగా వినండి. ఖైదీ నంబర్ 786 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం చేసిన వేటూరి గీతం. సంగీతం రాజ్ కోటి.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు సాయంత్రం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన వివిధ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. తుంగభద్ర ప్రాజెక్ట్, ఆర్డీఎస్, ఇతర అంతర్రాష్ట్ర సాగునీటి అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు ఈ మీటింగ్లో పలు అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ టెలివిజన్ అవార్డుల విధి విధానాల రూపకల్పనకు నియమించిన కమిటీ ఈరోజు సమావేశమై విధి విధానాలపై కూలంకషంగా చర్చించింది. సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్రాజు, మేనేజింగ్ డైరెక్టర్ ముకుంద్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు, కమిటీ చైర్మన్ మరార్ శరత్తో పాటు కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నిన్న రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి 15 సూచనలతో వినతిపత్రం సమర్పించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు పలు ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు 7 ఆగస్టు చివరి తేదీగా నిర్ణయించారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 రోజుల్లో తీరప్రాంత కర్ణాటక, కొంకణ్, గోవా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అమెరికాలోని హోస్టన్ సిటీలో నిన్న రాత్రి జరిగిన ఫీఫా ప్రపంచకప్ 2026 గ్రూప్ కే మ్యాచ్లో పోర్చుగల్ జట్టు ఉజ్బెకిస్తాన్ను 5-0 తేడాతో ఓడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఇప్పుడు వినండి శ్రీమతి జి శారదా గారు ఆలపించిన భక్తి సంగీతం. వాద్య సహకారం వయలిన్ శ్రీ టిఎస్ కౌండిన్య, మృదంగం శ్రీ ఆర్ శ్రీకాంత్. ముందుగా అన్నిటికీ నిధి పరమోషధం సరస్వతి రాగం ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి సంగీతం కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు, అనంతరం శ్రీమతి జి. శారదా గారు ఆలపించిన భక్తిగీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి జి శారదా గారు ఆలపించిన భక్తి సంగీతం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ టిఎస్ కౌండిన్య, మృదంగం శ్రీ ఆర్ శ్రీకాంత్.

మీరు విన్న ఆ పాట స్వాతి కిరణం చిత్రంలోనిది. గానం వాణి జయరాం, రచన సిరివెన్నెల, సంగీత సారథ్యం కేవీ మహాదేవన్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ గురువారం 20వ తేదీ సాయంత్రం 7:15 ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు పాల్గొంటారు. రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల రైతు సోదరులు, మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, సరైన సమాధానాలు సలహాలు పొందండి. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జతచేసి 2334-0852, ఇంకో నంబర్ 2324-0853. ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు. అంశం మరొకసారి, వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ. ఈ గురువారం

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సితార్ కచేరీ మీకు వినిపిస్తారు శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, తబ్లా సహకారం శ్రీ ఎన్ ఉదయ్ కుమార్.

మీరింతవరకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సితార్ కచేరీ విన్నారు. మీకందించిన వారు శ్రీ ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, తబ్లా సహకారం శ్రీ ఎన్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 కిలోహెర్ట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మీతో మాట్లాడడానికి చాలా విషయాలైతే తీసుకొని వచ్చానమాట. దాంట్లో ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఆర్ట్ ఆఫ్ వర్క్. అసలు ఆర్ట్ ఆఫ్ వర్క్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వర్క్ అంటారు అంటే వర్క్కి చాలా మీనింగ్స్ ఉంటాయన్నమాట. కొందరు ఇష్టంగా చేస్తే కొంచెం కష్టంగా చేస్తారు కొందరు. అసలు మనకు ఆ టైంని బట్టి, ఆ అట్మాస్ఫియర్ని బట్టి గో విత్ ఫ్లో లాగా ఉంటారు ఇంకొంతమంది. అయితే కొంతమంది బద్దకిస్తారు కూడా, ఇంకా కొంతమంది వాయిదాలు వేస్తారు. అలా ఇలా ఈరోజు కాదు రేపు కాదు, రేపు కాదు ఎల్లుండి, ఇలా ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా టైం టేబుల్ వేసుకుంటారు కొంతమంది, కానీ కొంచెం కొంచెం ఫాలో అవుతారు. అయితే కొంతమంది ఎంతో కన్సిస్టెన్స్గా, చాలా నిబద్ధతగా వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. వారికి ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే తెలుసుకుందాం ఒక సాంగ్ తర్వాత ఫ్రమ్ ద మూవీ మిస్టర్ పర్ఫెక్ట్.

0: సో యా, దట్ మచ్ కన్సిస్టెన్సీని పాటించడం ఎలా అనుకుంటున్నారా? నాకు తెలిసిన ట్రిక్ అయితే ఒకటి ఉంది, అది ఓపెన్ సీక్రెట్. దట్ ఈస్ బిలీవింగ్ వర్క్ ఈజ్ వర్షిప్. ఇది నాకు తెలిసిన ట్రిక్ అనమాట. పనిలోనే దైవం ఉందని నమ్మడం అనమాట. అప్పుడు మాత్రమే ఆ పని యొక్క గ్రేట్నెస్ కానీ ఆ పని యొక్క దాని యొక్క మనం దాని యొక్క వాల్యూని తెలుసుకోగలుగుతాం అనమాట. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం దాన్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. ప్రపంచంలో మనం ఎన్నో పనులను చేయాలనుకుంటాం, వదిలేస్తాం, కానీ వాటిని ఎప్పుడైతే మనం గొప్పగా దైవలాగా భావిస్తామో మనకు భయం భక్తి అన్నీ వస్తాయన్నమాట. ఇంకా ప్రోగ్రెసినేషన్ అనేది మనం చేయమన్నమాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: సో అయితే గొప్ప గొప్ప మహానుభావులు ప్రతి పనిని ఎంతో ఇష్టంగా చేయడం వల్లే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఎప్పుడు ఏ పని మొదలుపెట్టినా దానిలో సారాన్ని గ్రహించి మనం చేస్తూ ఉండాలి. సపోజ్ ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ని చాలా ఇష్టంగా చేస్తే మనకు అసలు బోర్ కొట్టదు అనమాట. మనకి మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని చకచకా కంప్లీట్ చేస్తే ఇంకా ఫీల్ అసలు వేరే లెవెల్. ఇంతగా చెప్తున్నా కదా, మరి ప్రాక్టీస్ ఎలా ఉంటే అంటే దాన్ని బట్టి మనం ఏం గ్రహించవచ్చు అంటే అండర్స్టాండింగ్ ద పర్పస్ ఆఫ్ వర్క్, వర్క్ యొక్క పర్పస్ తెలవాలి, తర్వాత బెనిఫిట్ ఆఫ్ వర్క్, అప్లికేషన్ ఆర్ ప్రోగ్రెషన్ టు యువర్ లైఫ్. ఇలా మనం ప్రతి పని స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించాలన్నమాట. అందుకని ఒక సామెత ఉంది, పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అని అంటారు. అంటే చేసేటప్పుడు చాలా ఆలోచించాలి, తర్వాత దిగాలి. ఒక్కసారి దిగామంటే విజయమో వీరస్వర్గమో తెలుసుకొని రావాలన్నమాట. సో ఇంకా మనం ఆర్ట్ ఆఫ్ వర్క్కి సంబంధించిన నేను కొన్ని స్టోరీస్ చూశానమాట, వాటి గురించి తెలుసుకుందాం. అన్నిటికంటే ముందు మొన్న నేను ఒక సిటీ కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు చూశాను అనమాట. దానిలో ఏముందంటే, ఇఫ్ యు ఆర్ పూర్ యూ కెన్ డూ వర్క్, ఇఫ్ యు ఆర్ రిచ్ యూ కెన్ డూ వర్క్, ఇఫ్ డిసప్పాయింట్ కమ్ యూ కెన్ డూ వర్క్, వెన్ డ్రీమ్స్ ఆర్ షటర్డ్ అండ్ హోప్ సీమ్స్ డెడ్ వర్క్. అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనకు తెలిసిన సమాధానం వర్క్ చేయడమే. అయితే నిజంగా మనకు చేతి నిండా పని ఉంటేనే అసలు ఏ ఆలోచనలు మనకు దరిచేరం అనమాట. పూర్వం మన వాళ్ళు కాయ కష్టం చేసి సాయంత్రం దాకా మంచిగా తిని పడుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా వేరే ఉంటుంది. బికాస్ ఆఫ్ వర్క్ అండ్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. అందుకని ఎప్పుడు బిజీగా ఉండడానికి ట్రై చేయండి, అప్పుడే మనం వర్క్ అనుకున్న టైంకి కంప్లీట్ అవుతాయన్నమాట. మనం చేయగలం కూడా, ఎలా అయినా చేయాలి అనే ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ట్రై టు వర్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ప్రతి పనిలో దయము ఉందని భావించాలి అన్నాం కదా, ఇంకా ఇంట్రెస్ట్తో వర్క్ చేయాలి అన్నాం. అయితే ఆ ఇంట్రెస్ట్కి వర్క్కి ఏస్తో ఏమీ సంబంధం లేదనమాట, ఎందుకంటే అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ వీఆర్ విత్ దట్ వర్క్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్

0: ఇంటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రతి పనికి మనం వయసుతో లింక్ పెట్టాం అనమాట, మనకు అలవాటు. సో దానివల్ల మన కెపాసిటీకి మనం పూర్తిగా యూజ్ చేసుకోలేకపోతాం అనిపిస్తుంది అనమాట. కానీ కొంతమందిని చూస్తే అసలు ఏజ్తో ఏమీ సంబంధం లేదనిపిస్తుంది. ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ గారు 61 ఇయర్స్ ఏజ్లో సాల్ట్ సత్యాగ్రహాన్ని దండి వరకు సబర్మతి నుంచి నడిపించారనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సైతం భయపడేలా చేశారు. అంటే క్లియర్, మనలో ఆ డిటర్మినేషను ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెట్టి వర్క్ చేయాలన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్, కేఎఫ్సీ గురించి చాలామంది తెలుసు, దాని స్టోరీ చాలా పెద్దది. వంట మీద ఇంట్రెస్ట్తో కల్నల్ శాండర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్రతి ఇంటికి తిరుగుతూ సేల్ చేసేవారు ఫ్రైడ్ చికెన్ని. అంటే మనకు అర్థమైంది, ఏజ్ ఈజ్ నాట్ ఏ స్టాపేజ్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వర్క్ మీద డిటర్మినేషన్, ఇంట్రెస్ట్ అండ్ ఎంజాయింగ్ ద వర్క్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే స్ట్రెస్, యాంగ్జైటీ అన్నీ పోతాయి. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మంచి సాంగ్ తర్వాత, ఫ్రమ్ ద మూవీ రాజన్నా.

0: సో మనమైతే ఆర్ట్ ఆఫ్ వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకతను రెస్టారెంట్కి వెళ్ళాడు, అక్కడ తిన్నాడు. తర్వాత టేబుల్ క్లీన్ చేయడానికి ఒక క్లీనర్ వచ్చారనమాట. తను ఆ క్లీనర్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ క్లీనర్ ముఖంలో ఆ స్మైల్, ఇంకా ఎంతో జాగ్రత్తగా ఆ ప్లేట్స్ తీస్తూ ఎంతో ఇంట్రెస్టింగ్గా క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. చాలా నీట్గా వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ మనకు ఏమర్థమైందంటే, ఏ పని చేసినా ఆ వర్క్ని ఎంజాయ్ చేయాలి. పని ఏదైనా సరే, క్లీనింగ్ అయినా వాషింగ్ అయినా ఏదైనా, వీ లవ్ దట్ వర్క్. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. ఏ పని అయినా బర్డెన్లాగా ఫీల్ అవ్వద్దు అనమాట. అలా అయితే అసలు చేయాలనిపించదు. ప్రతి పనిలో స్ట్రెస్, యాంగ్జైటీ, హ్యాపీ, సాడ్ అన్నీ ఉంటాయి. కానీ మనం బిలీవ్ చేయాలి, స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ అవ్వాలి పర్పస్ గురించి, ఇంకా చేసే పని మీద డిపెండెన్సీ గురించి. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు, చాలా చాలా ఇంప్లికేషన్స్ ఉంటాయి. వాటిని ముందుకు పంపి మనం ఎస్కేప్ అయ్యి వర్క్ చేయాలన్నమాట. ఎవ్రీథింగ్ మనకు నేచర్లో ఒక పాఠమే. ఎలా ఉంటాయి, మనకు బరువు కన్నా ఎక్కువ బరువు మోసి చీమను మనం ఎంతో ఎగ్జాంపుల్గా మనం నేర్చుకోవచ్చు అనమాట. దాని గురించి మనం ఎంతో తెలుసుకోవచ్చు అనమాట.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని

0: స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: సో కంటిన్యూస్ వర్క్ ఒక హ్యాబిట్గా ఉంచుకొని చీమ కష్టపడుతుంది అనమాట. పారే ఏరు ఎప్పుడు పల్లానికి పరిగెడుతుంది. కంటిన్యూస్ ఫుడ్ సెర్చ్ ఆఫ్ యానిమల్స్, ఇలా మనకు అన్నీ కనిపిస్తాయి. సొసైటీ ఒక ఎగ్జాంపుల్, మనకు ఎంతో ఉదాహరణలు వస్తాయి అన్నమాట. మనకు తెలిసిన సిచ్యువేషన్స్, తెలియని సిచ్యువేషన్స్, ఎలా అయినా మనం కొన్ని కొన్ని వాటిని పట్టించుకోము వాటితో. ఒకటి చిన్నపిల్ల ఆట ఒకటి అనమాట, మనం కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసాము, అలా వాళ్ళలాగా మనం ఫీల్ అయ్యామన్నమాట. అయితే మొన్న మా రోడ్లో ఒక ఇల్లు కడుతున్నారు, అక్కడికి ఒక పిల్లాడు తల్లి ఇద్దరు కలిసి వచ్చారనమాట. ఆ తల్లి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉంది, పిల్లాడు వదిలేసి తను పనిచేస్తుంది అనమాట. అయితే ఆ పిల్లాడు కంటిన్యూస్గా ఒక చెట్టు కింద కూర్చొని చిన్న చిన్న రాళ్ళతో మట్టి తవ్వడము, కుప్పలు వేయడము, తర్వాత గుంటలు చేయడము, మళ్ళీ తర్వాత పేపర్ వస్తువులు చేయడము, తర్వాత పూడ్చడము, గుంటల్ని తీసిన గుంటల్ని పూడ్చడము, చించడము, నీళ్ళతో ఆడడము, కొద్దిసేపు ఆకలైనప్పుడు అన్నం తినడం, వాటర్ తాగడం చేస్తున్నాడు అనమాట. అది ఒకటే నేను 2-3 సార్లు ఆ రోజు మొత్తంలో వచ్చి చూస్తే ఆ పిల్లాడు అదే పనిగా ఉన్నాడనమాట. అసలు విసుగురాలి వాడికి, ఇబ్బంది పడలే, కంటిన్యూస్గా ఏదో చేస్తున్నాడు. ఈ కథ మనకు మన జీవితంలో ఒక సొసైటీలో మన చుట్టూ పక్కన వారి దగ్గర చూసే ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా. అలా జరిగే సందర్భంలో మనం వాటిని పట్టించుకోం, కానీ ప్రతి సిచ్యువేషన్ మనకు ఒక ఎగ్జాంపుల్. ఆ పిల్లాడి స్టోరీలో నేనేం నేర్చుకున్నానంటే, ఎటువంటి కల్మషులైన అపస్థానం ఉంది, తర్వాత తెలుసుకోవాలని ఏదో చేయాలని ఒక కోరిక ఉంది, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, హ్యాపీ సౌలు, ఐఎమ్ నాట్ ఫ్రీ, ఐ లవ్ టు వర్క్ అనే ఒక డెడికేషన్ అనమాట. తనకు ఏమీ తెలియవు కానీ ఆ ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా గొప్పదనమాట. ఏస్తో సంబంధం లేకుండా మనం ఇతరుల గురించి నేర్చుకోవచ్చు అనమాట, ఇతరుల ద్వారా నేర్చుకోవచ్చు, ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు. ఆ తపన ఇంట్రెస్ట్కి చిన్నపిల్లాడు అయినా కూడా పెద్దవాడైనా కూడా హ్యాట్సప్ చేయాల్సిందే కదా.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇంకొక సొసైటీలో ఎగ్జాంపుల్, ఒక సండే మార్నింగ్ మా ఇంటికి వామ్ వాటర్ అమ్మే వ్యక్తి వచ్చాడనమాట. ఏజ్ అరౌండ్ 60 ఉంటాయి. మా అమ్మ టీ పోసి వాటర్ ఇచ్చేది ఎప్పుడు వచ్చినా. సో మా ఇంటికి వచ్చారనమాట. అయితే నేను తనని చూడటం అదే ఫస్ట్ టైం అనమాట. రీసెంట్గా పెరాలసిస్ వచ్చింది వారికి, లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ లెగ్ కొంచెం సరిగ్గా లేదు. అయినా మా టౌన్ మొత్తం ఆ క్యాన్ అరౌండ్ 10 kg పట్టుకొని 4-5 kilometers దగ్గర రమ్ముతూ సేల్ చేయడం చూశానమాట. అరే నాకు అయితే నిజంగా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఏజ్ ఏమో 60 పైన, హెల్త్ అంటవా అంతంత మాత్రం. మళ్ళీ బై వాక్ రెళ్ళి చాలా నేర్చుకున్నాను నేను వారిని చూసి. డిటర్మినేషన్, నేను చెయ్యాలి అనే తపన, ఆ ఇంట్రెస్ట్, ఏదో చేయాలి అనే ఆసక్తి, ఇలా నేను ఎంతో తెలుసుకున్నాను అనమాట. మనం కొన్ని కొన్నిసార్లు అన్నీ సరిగ్గా ఉన్నా కూడా వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాం. మరి ఇలాంటిది కొన్ని సిచ్యువేషన్స్, ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ని తట్టుకొని అటువంటి పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇన్ని సిచ్యువేషన్స్ దగ్గర దగ్గర ఏజ్ ఫ్యాక్టర్ ఉంది, తర్వాత హెల్త్ ఫ్యాక్టర్ ఉంది, అన్ని ఫ్యాక్టర్స్ని పక్కన పెట్టి మరీ ఆ పెద్ద ఆయన వర్క్ చేస్తున్నాడు అనమాట. మనమైతే ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎండ్కైతే వచ్చేసాం. సో మనం ఈ స్టోరీలో ఇన్స్పిరేషన్ అండ్ డిటర్మినేషన్ అనేది ఎక్కడ ఉంది నుంచైనా తీసుకోవచ్చు అనమాట. అది చిన్న పిల్లాడా, పెద్ద పిల్లాడా, పెద్ద వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ ఆ చేయాలి అనే తపన, ఏదో ఒకటి సాధించాలనే ఆసక్తి ఉండడం అనేది చాలా గొప్ప అనమాట. అయినా కూడా ఎంత మోటివేషన్, మనకి డిఫరెంట్ మోటివేషన్స్ అనేది, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉంటుంది, ఇంటర్నల్ మోటివేషన్ ఉంటుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ ద్వారా మనం చిన్న చిన్న ఉదాహరణలు ఇప్పుడు చెప్పినట్టు సొసైటీ నుంచో, నేచర్ నుంచో, లేకపోతే మహానుభావుల దగ్గర నుంచి తెలుసుకుంటాం. కానీ ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్ కొన్నిసేపే ఉంటుంది అనమాట, తెలుసుకున్నంతసేపే ఉంటుంది. కానీ ఆ ఎక్స్టర్నల్ మోటివేషన్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంటర్నల్ మోటివేషన్ అండ్ సెల్ఫ్ మోటివేషన్. మనలో మనకు అనే ఆ భావన ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి మనం చేయవచ్చు అనమాట. ఏ పని అయినా ఇష్టంగా ఎలాంటి వాయిదా లేకుండా చేయొచ్చు అనమాట. అప్పుడు మాత్రమే మనం కన్సిస్టెంట్గా వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. ఇంటర్నల్ మోటివేషన్ ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క కన్సిస్టెన్సీ, ఆ నిబద్ధత, చేయాలనే తపన, ఆసక్తి ఎప్పుడైతే మనకు మనలో మనకు ఎవరు చెప్పకుండా ఎటువంటి ఎక్స్టర్నల్ మోటివేషన్స్ లేకుండా ఉంటాయో అప్పుడు మనం కంపల్సరీగా వర్క్ని అనేది చాలా ఇష్టంగా చేయగలుగుతాము. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాము, చిన్నపిల్లాడి దగ్గర నుంచి పెద్దపిల్లాడి వరకు, తర్వాత ఒక క్లీనర్ దగ్గర నుంచి ఆ వర్క్ను సంబంధం లేకుండా వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాం అనమాట. సో ఇదండి ఈరోజు ఆర్ట్ ఆఫ్ వర్క్. మళ్ళీ కలుసుకుందాం మరొక

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలను నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాను పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. ఆర్థిక వ్యవహారాలపై న్యూఢిల్లీలో జరిగిన సదస్సులో మాట్లాడుతూ మంత్రి, పరస్పర అనుసంధానం ఉన్న ఈ ప్రపంచంలో శ్రేయస్సు, సవాళ్లు అందరికీ సమానంగానే ఉన్నప్పటికీ సంఘర్షణలు, అనిశ్చితి వల్ల కలిగే పరిణామాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సమన్వయంతో కూడిన ప్రపంచవ్యాప్త చర్యలు అవసరమని మంత్రి పునరుద్ఘాటించారు. అన్ని సమస్యలు ఒకేలా ఉండవని, కొన్ని జనాభా వివరాలు, అభివృద్ధి దశలు, వనరుల లభ్యత ఆర్థిక నిర్మాణంలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తాయన్నారు. దేశ వృద్ధి ప్రధానంగా దేశీయ డిమాండ్ ఆధారంగా సాగుతోందని, దీనికి మార్కెట్ ఆధారిత మార్పిడి రేటు మద్దతుగా నిలుస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, దేశ జీడిపి వృద్ధి రేటు సుమారు 7% ఉంటుందని అంచనా వేసినట్టు మంత్రి తెలిపారు. ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భారత్, బ్రెజిల్, చైనా, కెన్యా, దక్షిణ కొరియా వంటి G7 దేశాలతో పాటు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నాయకులు, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా సుంకాల విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ప్రారంభంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాకు ఆటంకం కలగడంతో దానిని పునర్వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలు ప్రారంభించాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్లతో సమావేశమయ్యారు. వర్తక భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై వాషింగ్టన్ విధించిన 10% తాత్కాలిక సుంకం గడువు జూలై 24తో ముగియనుంది. ఈలోపే ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని ఇరుపక్షాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 20న అమెరికా సుప్రీంకోర్టు భారీ సుంకాలను రద్దు చేసింది. దీనివల్ల అమెరికా యంత్రాంగం ట్రేడ్ యాక్టులోని సెక్షన్ 122 కింద ఫిబ్రవరి 24 నుండి ప్రారంభమయ్యేలా 150 రోజుల పాటు అన్ని దేశాలపై తాత్కాలికంగా 10% సుంకం విధించింది. ఈ గడువు జూలై 24న ముగియనుంది. ఈరోజు 14వ పాస్పోర్టు సేవా దివస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ దేశ విదేశాల్లోని పాస్పోర్టు అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక్ అనే దూరదృష్టితో పాస్పోర్టు సేవల వితరణను మరింత వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు. పాస్పోర్టు సేవా కార్యక్రమం 2.0 అమల్లోకి తీసుకురావడం, చిప్ ఆధారిత

0: ఈ పాస్పోర్టుల పరిచయం, కొత్త పాస్పోర్టు సేవా కేంద్రాలు, పాస్పోర్టు సేవా కేంద్రాల ప్రారంభం, రికార్డు స్థాయిలో పాస్పోర్టుల జారీ వంటి చర్యలు ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తున్నాయని, ప్రపంచవ్యాప్త అవకాశాలను విస్తరిస్తున్నాయని, అలాగే ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గత 38 సంవత్సరాలుగా కేంద్రీయ విద్యాలయాల్లో యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తోంది. 2025-26 దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ సంఘటనకు చెందిన 25 ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 200 విద్యాలయాల మధ్య పోటీలు నిర్వహించారు. యువతలో క్రమశిక్షణ, సహనం, అభిప్రాయాలను సరైన రీతిలో వ్యక్తం చేయడం, ప్రజాస్వామ్య జీవన విధానానికి సంబంధించిన ఇతర సద్గుణాలు పెంపొందించడమే ఈ యువ పార్లమెంటు పథకం ముఖ్య ఉద్దేశం. గత త్రైమాసికంలో భారత్ మొత్తం వాణిజ్యం 5.4% వృద్ధి చెందిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తాజా సంచికను విడుదల చేసిన సందర్భంగా డాక్టర్ లాహిరి ఈ విషయం వెల్లడించారు. గత త్రైమాసికంలో భారతదేశ ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని, అలాగే దిగుమతులు 6.5% పెరిగాయని చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఆ సంక్షోభం తాత్కాలికమేనని పేర్కొన్న ఆయన, త్వరలోనే ప్రపంచంలో శాంతి నెలకొంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
1: It was a short-term problem. I hope the war is going to end. Peace will prevail. And the impact was in terms of energy prices and transportation cost. Freight rates went up. There was disruption. You'll find even in these figures somewhere, prices went up, but quantities were not available. So there was a problem. I think it was a temporary supply shock.
0: ఇరాన్లో భద్రతా పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం భారతీయుల కోసం సవరించిన ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు భారతీయులు ఇరాన్కు అవసరమైతే తప్ప ప్రయాణించరాదని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయులతో పాటు అనివార్య కారణాల వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు, అక్కడికి వెళ్లాలని యోచిస్తున్న వారందరూ తమ వివరాలను ఎంబసీలో నమోదు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది. రాగల 2 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల్లో కర్ణాటక, కొంకణ్, గోవా పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, మహారాష్ట, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఈరోజు ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి వరకు తీవ్రమైన వడగాల్పులు కొనసాగే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు నిర్మించడానికి, సుస్థిర అభివృద్ధిని వేగవంతం చేయడానికి బహుపాక్షిక సహకారం అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. అమెరికా సుంకాల విధానంలో కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ముసాయిదాను

0: వ్యవస్థీకరించడానికి భారత్ అమెరికాలు ఉన్నత స్థాయి వాణిజ్య చర్చలను ప్రారంభించాయి. 2025-26లో కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంటు పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఎస్ఐఆర్ అంశంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

సర్పై ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట రైతుల సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలోని పలు జిల్లాలు అక్కడక్కడ రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లోని లోక్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా మొక్క నటారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. సంస్కృతి కమ్యూనిటీ హాల్లో భారత్ సేవాశ్రమ్ సంఘ సౌజన్యంతో లోక్ భవన్ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గవర్నర్ చిన్నారులకు నోట్ పుస్తకాలు అందజేశారు. రేపటి నుంచి రాష్ట్రంలో ప్రారంభమవుతున్న ఎస్ఐఆర్ నేపథ్యంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు కొందరు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మందలించారు. ఎస్ఐఆర్ సరిగ్గా అమలు కాకపోతే పేదల ఆధార్ రేషన్ కార్డులు పోతాయని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఓటరు హక్కు కాపాడాలని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు లేఖ రాశారు. కర్ణాటక ప్రభుత్వం సిడబ్ల్యూసీ, కేఆర్ఎంబి అనుమతులు లేకుండా తుంగభద్రపై కురిడి, చిక్కాల పరివి, చిక్కాల మంచి బ్యారేజీలు అక్రమంగా నిర్మిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాజోలీబండ డైవర్షన్ స్కీమ్, తుమ్మిళ్ల భీమా ప్రాజెక్టులకు రావాల్సిన నీటి ప్రవాహాలు తీవ్రంగా తగ్గిపోతాయని లేఖలో హరీష్ రావు హెచ్చరించారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట రైతుల సమస్యలను వినతి పత్రాల రూపంలో వివరించారు. కేంద్ర ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి తెలంగాణలో 152 లక్షల టన్నులకు పైగా ధాన్యం సేకరించామని, అందుకు తగినట్లు కేంద్రం కొనుగోలు పెంచాలని కోరారు. కేంద్రం లక్ష్యాలు తక్కువగా నిర్ణయించడంతో గత 3 సీజన్లలో రాష్ట ఖజానాపై 16,446 కోట్ల రూపాయల అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి క్రూడ్ పామాయిల్ దిగుమతి సుంకాన్ని 44% పెంచాలని, పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లపై 25% పరిమితి తొలగించాలని కోరారు. అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్లో నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకల్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్కు డెవలప్మెంట్ సెంటర్ ఇస్తే ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈఓలను అందిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ అమెరికా భాగస్వామ్యం ఐటీ దాటి ఏఐ, క్లీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ రంగాలకు విస్తరిస్తోందని ఆయన వెల్లడించారు. మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు 70వ జన్మదినం సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్లో వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది. సీనియర్ పాత్రికేయులు మా శర్మ రచించిన ఈ గ్రంథాన్ని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు అధ్యక్షతన ఆవిష్కరించారు. ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ నలేంద్ర సేనారెడ్డి, పూర్వ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్, క్రీడా దిగ్గజం పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ప్రజాభవన్లో నిన్న రాష్టస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాలను స్వయం సమృద్దితో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సుమారు 135,000 మంది సిబ్బంది పనిచేస్తుండగా ఏటా 34,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతున్నా గ్రామాలు ఆశించిన స్థాయిలో అభివృద్ది చెందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్లోని సనత్నగర్ టిమ్స్లో 184 ఒప్పంద పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 31 మెడికల్ ఫ్యాకల్టీ పోస్టులు, 122 టెక్నికల్ అలైడ్ హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు, 31 సపోర్ట్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ, లీగల్, పీఆర్ తదితర పోస్టులున్నాయి. మెడికల్ ఫ్యాకల్టీలో 5 ప్రొఫెసర్లు, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, 24 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు జూలై 6వ తేదీలోపుగా దరఖాస్తు చేసుకోవాలి. రైతులు రాజన్న కోడలను సంరక్షిస్తూ వాటితో వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాల్లో రైతులకు ఉచితంగా కోడెల పంపిణీని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, రాజన్న ఆలయ

0: ఓ రమాదేవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: రైతులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తీసుకున్న కొడలను చక్కగా సంరక్షించుకోండి. వాటి ద్వారా వ్యవసాయాన్ని మీరు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా చట్టపరంగా ఎలా ఉచితంగా ఇస్తున్నారు కదా అని చెప్పి తీసుకుని ఇతరత్ర వేరే వారికి అమ్ముకునేటువంటి పరిస్థితి చేసినా, లేదా ఇతరత్ర దాన్ని బాగోగులు సక్రమంగా చూసుకోకుండా వారిపైన తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HPD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లా దుర్షేడు ప్రభుత్వోన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసాల ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
2: ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాం. హాట్ స్పాట్స్ పబ్లిక్ ప్లేసెస్ లో చెకింగ్ జరుగుతుంది. రీసెంట్ గా ప్రతి స్కూల్ బయట ఉన్న 100 యార్డ్స్ రేడియస్ లో ఉన్న పాన్ షాప్స్ మీద కూడా ఆల్మోస్ట్ 52 FIRs టోటల్ చేయడం జరిగింది. అది కూడా మేము తీసేస్తున్నాం. హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో కూడా కొన్ని కంప్లైంట్స్ మనకి వస్తున్నాయి. అక్కడ కూడా నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ద్వారా మేము చెకింగ్ చేస్తున్నాము.
0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీతో పాటు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపునకు 7 August చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-0101లో సంప్రదించవచ్చు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మానాదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఫైర్ ఆఫీసర్ ఖాజా కరీముల్లా ఆధ్వర్యంలో మాధాపూర్, కొండాపూర్లోని వాణిజ్య సంస్థలు, వసతి గృహాల్లో అగ్ని సురక్షా తనిఖీ నిర్వహించారు. మాధాపూర్లోని Sky 100 కిచెన్ అండ్ బార్, కొండాపూర్లోని వెంకటేశ్వర కోలివింగ్ పీజీ హాస్టల్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని తనిఖీల్లో తేరింది. నిర్వాహకులపై ఫైర్ సర్వీసెస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రాష్టంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో సహా 31 జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఈరోజు అంతర్జాతీయ దౌత్యరంగ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దౌత్యం, అంతర్జాతీయ సంబంధాలు, శాంతి చర్చల్లో మహిళలు చేస్తున్న అసమానమైన సేవలను గుర్తించి వారిని గౌరవించేందుకు ఈ దినోత్సవం నిర్వహిస్తారు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో 2022లో ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించారు. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న దౌత్య అంతర్జాతీయ సంబంధాల రంగాల్లో లింగ సమానత్వాన్ని సాధించడం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ రోజు ముఖ్యోద్దేశం. ప్రజా సమస్యలు పరిష్కరించి పాలనలో వేగం పెంచే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ గౌరవ్ పలన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి తెలియజేశారు. అవసరమైన భూమిని గుర్తించేందుకు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్థల పరిశీలన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రేపు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తారని ఉపాధి కల్పన అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలియజేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ప్రభుత్వోన్నత పాఠశాలలో పీజీ హెడ్ మాస్టర్గా, జిల్లా విద్యాశాఖలో ఫైనాన్స్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న దేవాజీని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ మదన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్లక్ష్యం కారణంగా ఆయనను సస్పెండ్ చేశారు. పోలీస్ సిబ్బంది వృత్తి నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు డ్యూటీ మీట్ అత్యుత్తమ వేదికని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 3వ జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ను ఆయన ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ఎస్ఐఆర్ అంశంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు టీపీసీసీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్పై జూమ్ మీటింగ్ నిర్వహించారు. తుంగభద్ర జలాలకు సంబంధించి తెలంగాణ హక్కులు పరిరక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అనేక కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. పంట సాగు, ఇంటి బాగు,
1: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చెంత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: రైతు సోదర సోదరీమణులకు మా నమస్కారాలు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము జగిత్యాల వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. ఈరోజు మేము డిజిటల్ వ్యవసాయంలోని లాభాలు గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాము. ఇందులోని పాత్రలు రైతు మల్లన్నగా నితిన్, ఏఈఓ లక్ష్మిగా పావని, శాస్త్రవేత్త జ్యోతిగా ప్రియాంక, పొలంగా శైలజ. నమస్తే రైతు స్నేహితులు. మన వ్యవసాయం ఇప్పుడు కొత్త యుగంలోకి అడుగు పెడుతోంది. డిజిటల్ వ్యవసాయం అంటే స్మార్ట్ ఫోన్లు, యాప్స్, డ్రోన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సెన్సార్లు ఉపయోగించి పంటలు పర్యవేక్షణ, నీరు, ఎరువులు, మార్కెట్ యొక్క సమాచారం సులభంగా పొందడం. ఇది రైతులకు సమయాన్ని, ఖర్చును తగ్గిస్తుంది మరియు పంట ఉత్పత్తిని పెంచే మార్గాన్ని కూడా ఇస్తుంది. ఓ రైతన్నా.
1: ఏంటిది, ఇక్కడ నేను ఒక్కనే ఉన్నా కదా, ఎవరు నన్ను పిలుస్తుంది?
0: మల్లన్న భయపడకు, ఇటు చూడు, నేను నీ పొలాన్ని మాట్లాడుతున్నాను.
1: ఓ నువ్వా?
0: ఏమైంది మల్లన్న, అలా దిగులుగా కూర్చున్నావు?
1: అది వాతావరణ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కావడం లేదు. ఎరువులు నిన్ననే వేసానా, ఈరోజు చూడు వర్షం వచ్చేలా ఉంది.
0: అవును మల్లన్న, నువ్వు కొంచెం వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలుసుకొని ఎరువులు వేయాల్సింది కదా.
1: నిజమే, మొన్న కూడా నీకు నీళ్లు పెట్టి కట్టేయడం మర్చిపోయాను.
0: హా అవును, దానివల్ల నాకు నీళ్లు ఎక్కువ అయిపోయి సరిగా ఆక్సిజన్ కూడా అందలేదు మల్లన్న.
1: ఆ రోజు నాకు వేరే పని ఉండడం వల్ల మర్చిపోయాను.
0: ఏమైంది మల్లన్న, చాలా నీరసంగా కనిపిస్తున్నావు.
1: నీకు పురుగు మందులు స్ప్రే చేయడం వల్ల ఆ గాలిని పీల్చుకొని అనారోగ్యానికి గురయ్యాను.
0: మరి ఎందుకు నేరుగా నువ్వే పురుగు మందులను వేస్తున్నావు? దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా పద్ధతులున్నాయేమో తెలుసుకొని వాటిని వాడచ్చు కదా.
1: పురుగు మందులు వేయడానికి వేరే పద్ధతులా, ఇంకా ఏముంటాయి?
0: అదిగో మన మాటల్లోనే ఏఈఓ లక్ష్మి గారు వస్తున్నారు. వారిని అడిగి ఈ పురుగు మందులు వేయడానికి ఏమైనా వేరే పద్ధతులున్నాయేమో తెలుసుకో.
1: నమస్కారం మేడం, ఎలా ఉన్నారు?
2: నమస్కారం మల్లన్న, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు?
1: పురుగుల మందు పిచికారీ చేసినప్పుడు దాని నుండి వచ్చే గాలిని పీల్చుకొని అనారోగ్యానికి గురయ్యాను. ఈ మధ్యనే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను మేడం. అయినా పోను పోను వ్యవసాయం చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది మేడం.
2: అయ్యో అదేం లేదు మల్లన్న, ఇప్పుడు టెక్నాలజీ మారింది, అందులో డిజిటల్ వ్యవసాయం అని ఉంటుంది, దాని వలన ఎన్నో ఉపయోగాలున్నాయి.
1: డిజిటల్ వ్యవసాయమా? అంటే ఏమిటి మేడం?
2: డిజిటల్ వ్యవసాయం అంటే టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని మెరుగుపరచడం మల్లన్న. ఉదాహరణకి మీరు ఎరువులు, పురుగుల మందులు వాడడం వలన అనారోగ్యానికి గురయ్యాను అన్నారు కదా, దానికి ప్రత్యామ్నాయంగా మనం డ్రోన్ల ద్వారా మందులను పిచికారీ చేసుకోవచ్చు.
1: డ్రోన్ల అంటే ఏమిటి మేడం?
2: డ్రోన్లనేది మనిషి లేకుండా ఆకాశంలో ఎగిరే యంత్రం, దీన్ని అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అని కూడా అంటారు. ఇది రిమోట్ కంట్రోల్ ద్వారా లేదా ప్రోగ్రామ్ చేసిన విధంగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది.
1: ఏరియల్ వెహికల్ అంటే మొన్న ఒక గాలిలో ఎగురుకుంటూ వీడియో తీసింది కదా, అదేనా మేడం?
2: హా అదే.
1: మేడం మరి డ్రోన్ల ద్వారా ఎరువులు వేసుకోవచ్చా?
2: హా వేసుకోవచ్చు మల్లన్న.
1: ఇంకా ఏమైనా ఉపయోగాలున్నాయా మేడం?
2: మనం ఎలాగైతే నాగలి పట్టుకోకుండా పొలాన్ని దున్నుతామో, కొడవలి పట్టుకోకుండానే యంత్రాన్ని ఉపయోగించి కోతలు కోస్తున్నాము, అలాగే

0: బట్టలు కూడా చేతితో పట్టుకోకుండానే వేసుకోవచ్చు.
1: మరి మేడం, ఈ చీడపీడల గురించి కూడా తెలుసుకునే పరికరాలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి మల్లన్న. వాటిని గుర్తించడానికి మన ఫోన్లో కొన్ని యాప్స్ ఉంటాయి. ఉదాహరణకి ప్లాంటిక్స్ అనే యాప్ ద్వారా పొలంలో స్కాన్ చేసి చీడపీడలను గుర్తించవచ్చు.
1: నాకు ఇన్ని రోజులు ఈ పద్ధతులు తెలియక పంట దిగుబడి తక్కువగా వచ్చింది. నాకు ఇంకా ఇలాంటి పద్ధతుల గురించి తెలుసుకోవాలనుంది మేడం.
0: అలాగైతే మనం ఒకసారి శాస్త్రవేత్త గారిని కలిసి దీని గురించి వివరంగా తెలుసుకుందాం మల్లన్న.
1: సరే మేడం, ఒకసారి వెళ్ళి కలుద్దాం.
0: నమస్కారం మేడం గారు.
2: నమస్కారం లక్ష్మి గారు, ఏంటి ఇలా వచ్చారు?
0: ఈయన పేరు మల్లన్న మేడం.
1: నమస్కారం మేడం.
2: నమస్కారం మల్లన్న.
0: ఇతను డిజిటల్ వ్యవసాయం గురించి వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను మ్యామ్.
1: నా పొలంలో చీడపీడలు ఎక్కువగా ఉన్నాయి, వాటన్నిటినీ నియంత్రించడానికి ఏమైనా పద్ధతులున్నాయా?
2: ఉన్నాయి మల్లన్న. వాటిని పురుగులు మరియు వ్యాధి గుర్తింపు పరికరాలు అంటారు. వీటిని ఉపయోగించి మనం హానికర పురుగులని నియంత్రించవచ్చు.
1: కానీ వీటి ఖర్చు ఎక్కువగా ఉంటుందేమో కదా మేడం?
2: లేదు మల్లన్న, మనం సౌర పలకలను ఉపయోగించి తక్కువ ఖర్చుతోనే ఈ పరికరాలను వాడవచ్చు.
1: మరి రకరకాల పంటలకు రకరకాల పురుగులుంటాయి కదండి, వాటన్నిటికీ ఈ ఒక్క పరికరాన్నే వాడవచ్చా?
2: వాడవచ్చు అండి. మనం రకరకాల పంటలకు వచ్చే పురుగులను సమాచారాన్ని ఈ పరికరంలో పొందుపరచాలి. ఎప్పుడు ఏ పంట వేస్తామో ఆ సమాచారాన్ని ఉంచితే దాని నుంచి వచ్చే తరంగాలు ఆ పురుగులని ఆకర్షించి వాటిని చంపేస్తుంది.
1: మేడం, మరి ఈ పరికరాలను వ్యవసాయం కోసం మాత్రమే వాడతారా?
2: ఇవి కృత్రిమ మేధస్సుతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన సెన్సార్ పరికరాలు కాబట్టి వీటిని ఇంకా చేపలు, కోళ్ళు, మేకల పెంపకాల్లో కూడా వాడవచ్చు. ఇవి వాటి నుండి వచ్చే వ్యర్థాలలో ఉన్న అమోనియాను గుర్తించి ఫ్యాన్ల ద్వారా ఆ హానికర వాయువులను బయటకు పంపిస్తుంది.
1: ఇప్పుడున్న కాలంలో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించలేకపోతున్నాం మేడం.
2: మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు మల్లన్న, ఎందుకంటే వాతావరణ కేంద్రాలు ఎప్పటికీ అప్పుడు వర్షం, ఉష్ణోగ్రత సమాచారాన్ని అందిస్తాయి. దాన్ని సెల్ ఫోన్ల ద్వారా తెలుసుకోవచ్చు.
1: మేడం, మరి ఈ సమాచారం అంతా ఎలా తెలుస్తుంది?
2: ఈ సమాచారం మొత్తం భారత వాతావరణ శాఖ వెబ్సైట్లో అందిస్తుంది. దీనిలో ప్రధానంగా తీవ్ర వాతావరణ హెచ్చరికలు, వ్యవసాయ సలహాలను చెప్తుంది. దీని వలన రైతులు ముందుగానే సస్యచర్యలను పాటించవచ్చు.
0: మేడం, వాతావరణం గురించే కాకుండా కొంచెం స్మార్ట్ నీటి పారుదల గురించి కూడా రైతులకు పూర్తిగా చెప్పండి.
2: స్మార్ట్ ఇరిగేషన్ అంటే సెన్సార్తో నీటి పారుదల వ్యవస్థని కనెక్ట్ చేయడం. ఇది పంటలకు ఎంత నీరు కావాలో పరికరం నిర్ణయిస్తుంది. భూమిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది. ఒకవేళ తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మోటార్ ఆఫ్ అవుతుంది. దీని వలన నీటిని వృధా కాకుండా ఆపవచ్చు. నీటి వినియోగం 40% తగ్గుతుంది, విద్యుత్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది.
1: ఈ పరికరం బాగుందండి. ముందు మేమే వచ్చి ఈ మోటార్ను ఆన్ ఆఫ్ చేసేవాళ్ళం. దీనివల్ల మన అవసరం లేకుండానే నీళ్లు కొట్టచ్చన్నమాట.
0: రైతులకు ఎరువులు ఎంత వేయాలో తెలియక ఎక్కువ మోతాదులో వేయడం వలన భూసారం తగ్గిపోతుంది, పంట పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, మరియు అప్పులు కూడా ఎక్కువ అవుతున్నాయి మ్యామ్.
2: ఎరువులు ఎంత మోతాదులో వేయాలి అని తెలుసుకోవడానికి డిజిటల్ భూసార పరీక్ష కిట్లు వాడితే నేలలో ఉన్న నత్రజని, భాస్వరం, పొటాష్ ఎంత ఉందో తెలుస్తుంది. దానికి తగినట్టుగా ఎరువులు వేసుకోవచ్చు.
1: అయినా మేడం, ఈ పద్ధతులన్నీ వాడి పంట చేతికొచ్చినా మార్కెట్లో ధరలు తెలియకపోవడం వలన నష్టం వస్తుంది.
0: బాధపడకు మల్లన్న, మన మొబైల్లో ఈనామ్ యాప్ వాడి వివిధ మార్కెట్లో పంట ధరలు తెలుసుకోవచ్చు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే నేరుగా మనమే మన పంటను అమ్ముకోవచ్చు.
1: ఈ మధ్యకాలంలో యువత కూడా వ్యవసాయం చేయడానికి సరిగ్గా మొగ్గు చూపడం లేదు. వ్యవసాయం పట్ల ఆసక్తి తగ్గిపోయి చాలా వరకు యువత ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తున్నారు మేడం.
0: డిజిటల్ సాంకేతికత గురించి పాఠశాలలో, కళాశాలలో పాఠ్యాంశాలుగా చేర్చి ప్రాక్టికల్ శిక్షణ, ఫీల్డ్ విజిట్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా వారికి డిజిటల్ సాంకేతికత గురించి నేర్పించాలి మల్లన్న.
1: అవును మేడం, మన పిల్లలు ఇలాంటి టెక్నాలజీ నేర్చుకుంటే మనకు మేలవుతుంది.
2: అంతేకాకుండా అగ్రివోల్టాయిక్ వ్యవస్థ ద్వారా మనం మన పొలంలోనే వ్యవసాయంతో పాటు సౌర పలకలను అమర్చి విద్యుత్తుని ఉత్పత్తి చేయవచ్చు.
1: దీని ద్వారా మనకు ఉపయోగం ఏంటి మేడం?
2: ఈ విద్యుత్తుని మనం సెన్సార్లు, డ్రోన్లు, రోబోట్లు మరియు ఇతర పరికరాల బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి వినియోగించవచ్చు మల్లన్న.
1: మీరు చెప్పేది బాగానే ఉంది.

0: కానీ వీటన్నిటిని కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో.
1: రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కొన్ని పథకాలను సహాయం చేస్తుంది. ఉదాహరణకి డిజిటల్ కృషి మిషన్, అగ్రిస్టాక్ అండ్ పిఎం కుసుమ్ ఉన్నాయి. అందులో పిఎం కుసుమ్ ద్వారా ప్రభుత్వం 60% సబ్సిడీ ఇస్తుంది, 30% లోన్ ద్వారా ఇస్తుంది, 10% రైతులు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.
0: ఈ డిజిటల్ వ్యవసాయంలో మాకు ఏమైనా సందేహాలు వస్తే ఆ సమాచారాన్ని మొత్తం మేము ఎలా తెలుసుకోవాలి మేడం?
1: మనకు సలహాలు ఇవ్వడానికి కిసాన్ కాల్ సెంటర్స్, పీజేటీఏయు యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్స్ గ్రూప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా కామన్ సర్వీస్ సెంటర్స్ వద్ద ఉచిత ట్రైనింగ్లు కూడా తీసుకోవచ్చు.
0: బాగుంది మేడం, మీరు చెప్పిన విషయాలన్నీ వింటుంటే వ్యవసాయం చేయడం ఇంత సులభం అని అర్థమవుతుంది.
1: హా, అవును మల్లన్న.
0: ఇంత సమాచారం నాకు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
2: ఇప్పటిదాకా మా సంభాషణలో డిజిటల్ వ్యవసాయం యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. ఈ డిజిటల్ వ్యవసాయం రైతు జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. పంటల పెరుగుదల, వాతావరణం యొక్క సూచనలు, ఎరువుల మోతాదు అన్నీ మన చేతిలోని మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఉత్పత్తి ఖర్చును తగ్గించి లాభాలను పెంచుతుంది. డేటా ఆధారిత నిర్ణయాలు రైతుల ఆదాయాన్ని స్థిరపరుస్తాయి. మార్కెట్ యొక్క సమాచారం, ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. యువతలో వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతుంది. గ్రామీణాభివృద్ధికి ఈ డిజిటల్ వ్యవసాయం ప్రధాన సాధనంగా మారుతుంది. ప్రతి రైతు డిజిటల్ సాంకేతికతను స్వీకరిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందువల్ల డిజిటల్ వ్యవసాయం భవిష్యత్ రైతు విజయానికి బాట చూపిస్తుంది. రండి, ఈ సాంకేతికతను ఉపయోగించి మన వ్యవసాయాన్ని ఆధునికం చేద్దాం. అదే మన భవిష్యత్తు. డిజిటల్ రైతు, బలమైన భారతం.
3: శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అవగాహన మరియు నివారణ గురించి తెలుసుకుందాం. మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంటుంది అని మనం తరచూ వింటుంటాం. యువత ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా, సృజనాత్మక ఆలోచనతో ఉంటే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. అయితే నేటి సమాజంలో యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. విద్యా ఒత్తిడి, ఉద్యోగ పోటీ, కుటుంబ సమస్యలు, స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం వంటి అనేక కారణాలు యువత మానసిక మరియు భావోద్వేగ స్థితిపై ప్రభావం చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది యువకులు తాత్కాలిక ఆనందం కోసం, ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి లేదా సమస్య నుండి తప్పించుకోవాలని భావించి మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్నారు. మొదట్లో ఇదొక్కసారి ప్రయత్నిద్దాం, సరదాగా చూద్దాం, అందరూ చేస్తున్నారు కదా అనే భావనతో ప్రారంభమైనప్పటికీ క్రమంగా అలవాటుగా మారి వ్యసనానికి దారితీస్తుంది. ఫలితంగా వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, కుటుంబ సంబంధాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. మాదక ద్రవ్యాల దుర్వినియోగం కేవలం ఒక వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, ఇది కుటుంబం, సమాజం మరియు దేశ యువశక్తిని బలహీనపరచగల ముఖ్యమైన సామాజిక సమస్య. నేటి కాలంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఈ సమస్య విస్తరిస్తూ ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. యువతలో సరైన అవగాహన లేకపోవడం, తప్పుడు సమాచారాన్ని నమ్మడం, స్నేహితుల ఒత్తిడికి లోనవడం వంటి కారణాల వల్ల మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుంది. అందువల్ల యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన పెంపొందించడం, వాటి వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలియజేయడం మరియు నివారణ చర్యలను ప్రోత్సహించడం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అవగాహన మరియు నివారణ అనే అంశం సమాజపరంగా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. మాదక ద్రవ్యాలు అంటే ఏమిటి? సాధారణంగా మన శరీరం మరియు మెదడు పనితీరును ప్రభావితం చేసే పదార్థాలను మాదక ద్రవ్యాలు అని అంటారు. కొన్ని మందులు వైద్యుల సూచనల మేరకు వాడితే చికిత్సకు ఉపయోగపడతాయి. కానీ అదే మందులు లేదా ఇతర మత్తు పదార్థాలు వైద్య సూచన లేకుండా మత్తు కోసం, ఆనందం కోసం, ఒత్తిడి తగ్గించుకోవడం కోసం ఉపయోగిస్తే అవి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలుగా మారుతాయి. మాదక ద్రవ్యాలు మన మెదడుపై నేరుగా ప్రభావం చూపుతాయి. అవి వ్యక్తి ఆలోచనలను, భావోద్వేగాలను, ప్రవర్తనను మార్చగలవు. కొంతమందికి మాదక ద్రవ్యాలు తీసుకున్నప్పుడు తాత్కాలికంగా ఉత్సాహం వచ్చినట్లు, బాధలు తగ్గినట్లు, ఆనందం పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ అది కేవలం తాత్కాలిక ప్రభావం మాత్రమే. కొంతకాలం తరువాత అదే పదార్థం శరీరానికి, మనసుకు, జీవితానికి హానికరంగా మారుతుంది. మన సమాజంలో సాధారణంగా కనిపించే కొన్ని మాదక పదార్థాలు

మద్యం, సిగరెట్లు, పొగాకు పదార్థాలు, గంజాయి, హెరాయిన్, కొకైన్, నిద్ర మాత్రల దుర్వినియోగం, వైద్య సూచన లేకుండా మందుల వినియోగం, ఇటీవల కాలంలో పార్టీ డ్రగ్స్, కెమికల్ డ్రగ్స్, ఆన్లైన్ ద్వారా అక్రమంగా లభించే మాదక పదార్థాల వినియోగం కూడా పెరుగుతుంది. యువతలో చాలామంది ఒక పెద్ద అపోహలో ఉంటారు, గంజాయి సహజమైనది కాబట్టి ప్రమాదం లేదు, ఒక్కసారి తీసుకుంటే ఏమవుతుంది, అందరూ చేస్తున్నారు కదా అనే భావన చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే వ్యసనం ఒక్క రోజులో ఏర్పడదు, అది చిన్న అలవాటుగా మొదలై క్రమంగా బలమైన ఆధారపడే స్థితికి చేరుకుంటుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వ్యక్తి క్రమంగా తనపై నియంత్రణ కోల్పోవచ్చు, చదువుపై ఆసక్తి తగ్గుతుంది, కుటుంబ సభ్యులతో విభేదాలు పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఆరోగ్యం క్షీణిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యక్తులు డబ్బుల కోసం తప్పుడు మార్గాలను కూడా ఆశ్రయించవచ్చు. అందువల్ల మాదక ద్రవ్యాల సమస్యను కేవలం వ్యక్తిగత అలవాటుగా చూడకూడదు, ఇది ఒక పెద్ద ప్రజారోగ్య మరియు సామాజిక సమస్య. యువత సరైన సమయంలో సరైన అవగాహన పొందితే ఈ ప్రమాదం నుండి దూరంగా ఉండగలరు. యువత ఎందుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు? నేటి సమాజంలో యువత మాదక ద్రవ్యాల వైపు ఆకర్షితులు కావడానికి ఒక్క కారణం మాత్రమే ఉండదు, అనేక వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఆర్థిక కారణాలు కలిసి దీనికి దారితీస్తాయి. యువదశ అనేది జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఈ వయసులో వ్యక్తిలో కొత్త ఆలోచనలు, కొత్త ఆశలు, కొత్త అనుభవాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో భావోద్వేగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సరైన మార్గదర్శకత్వం లేకపోతే కొందరు యువకులు తప్పుడు దోవ పట్టే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల ప్రభావం. యువతలో మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రధాన కారణాలలో ఒకటి స్నేహితుల ప్రభావం. ఒక్కసారి ప్రయత్నించు, భయపడకు, ఇది చాలా సాధారణ విషయం, అందరూ తీసుకుంటున్నాం వంటి మాటలతో కొందరు యువకులు తమ స్నేహితులను ప్రభావితం చేస్తారు. ఈ వయసులో యువత తమ స్నేహితుల ఆమోదాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఆ ఒక్కసారి చేసిన ప్రయత్నమే కొన్నిసార్లు జీవితాన్ని మార్చివేస్తుంది. ఆసక్తి మరియు ప్రయోగాత్మక స్వభావం. యువతలో సహజంగా కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కొంతమంది కేవలం ఇది ఎలా ఉంటుంది అనే ఆతురతతో మాదక ద్రవ్యాలను ప్రయత్నిస్తారు. సినిమాలు, సోషల్ మీడియా, ఇంటర్నెట్లో చూసే విషయాలు కూడా దీనికి కారణం కావచ్చు. కొన్ని సినిమాల్లో లేదా వెబ్ సిరీస్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని స్టైల్గా, ఫ్యాషన్గా చూపించడం వల్ల కొందరు యువత దాన్ని ఆకర్షణీయంగా భావించవచ్చు. విద్య మరియు ఉద్యోగ ఒత్తిడి. నేటి కాలంలో విద్యార్థులపై చదువు ఒత్తిడి చాలా పెరిగింది. అధిక మార్కులు సాధించాలి, పోటీ పరీక్షల్లో విజయవంతం కావాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి అనే ఒత్తిడితో కొంతమంది యువత తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కొందరు ఒత్తిడి తగ్గించుకోవడానికి మాదక ద్రవ్యాలను ఆశ్రయిస్తారు. కానీ ఇది సమస్యకు పరిష్కారం కాదు. తాత్కాలిక ఉపశమనం లభించినా తర్వాత పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కుటుంబ సమస్యలు. కుటుంబ వాతావరణం కూడా యువత ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో తరచూ గొడవలు పడడం, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, విడాకులు, ఆర్థిక ఇబ్బందులు వంటి పరిస్థితులు కొంతమంది యువతను మానసికంగా బలహీనులను చేస్తాయి. ఆ బాధను మరిచిపోవాలని భావించి కొందరు మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపుతారు. ఒంటరితనం మరియు మానసిక ఆరోగ్య సమస్యలు. కొంతమంది యువత ఒంటరితనం, నిరాశ, ఆందోళన, ఆత్మవిశ్వాసం లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సరైన మద్దతు లేకపోతే తాత్కాలిక ఉపశమనం కోసం మాదక ద్రవ్యాలను ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సులభంగా అందుబాటులో ఉండడం. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాదక పదార్థాలు అక్రమంగా సులభంగా లభిస్తున్నాయి. సోషల్ మీడియా, ఆన్లైన్ నెట్వర్క్, అక్రమ రవాణా వంటి మార్గాల ద్వారా యువతకు ఇవి చేరుతున్నాయి. అందుబాటు పెరిగిన కొద్దీ ప్రమాదం కూడా పెరుగుతుంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక ప్రభావాలు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలు చాలా తీవ్రమైనవి. అవి కేవలం వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబానికి, సమాజానికి కూడా ప్రభావం చూపుతాయి. శారీరక ప్రభావాలు. మాదక ద్రవ్యాలు మన శరీరంలోని ముఖ్య అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. వాటి వల్ల కనిపించే కొన్ని సమస్యలు: గుండె సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ నష్టం, జ్ఞాపక శక్తి తగ్గడం, నిద్రలేమి, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, శారీర బలహీనత. కొన్ని మాదక పదార్థాలు అధిక మోతాదులో తీసుకుంటే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.
సిగరెట్లు, పొగాకు పదార్థాలు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణం.

కారణం కావచ్చు. అందుకే మాదక ద్రవ్యాల దుర్వినియోగం ఒక వ్యక్తిగత ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, ఇది సమాజం మొత్తం ఎదుర్కోవాల్సిన సవాలు. కుటుంబం, విద్యా సంస్థల పాత్ర. యువతను మాదక ద్రవ్యాల ప్రమాదం నుండి కాపాడడంలో కుటుంబం, విద్యా సంస్థలు, సమాజం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. సమస్య వచ్చిన తరువాత పరిష్కారం వెతకడం కంటే ముందుగానే సరైన అవగాహన మరియు మార్గదర్శకత్వం ఇవ్వడం చాలా అవసరం. కుటుంబం యొక్క పాత్ర. కుటుంబం అనేది ప్రతి వ్యక్తికి మొదటి పాఠశాల. పిల్లలు చిన్నప్పటి నుండి ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతారు, అందువల్ల వారి వ్యక్తిగత వికాసంపై కుటుంబ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలతో మంచి సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. చాలా సందర్భాల్లో యువత తమ సమస్యలను ఇంట్లో చెప్పుకోవడానికి సంకోచిస్తారు. నన్నెవరు అర్థం చేసుకోరు, నా సమస్య వినరు అనే భావన వారిలో ఏర్పడితే వారు బయట ప్రభావాలకు సులభంగా లోనయ్యే అవకాశం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో ఓపెన్గా మాట్లాడాలి, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. స్నేహితులు, చదువు, భయాలు, ఒత్తిడులు వంటి విషయాల గురించి తరచూ మాట్లాడాలి. పిల్లలపై అధిక ఒత్తిడి కూడా కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. ఎక్కువ మార్కులు రావాలి, ఎప్పుడు మొదటి స్థానంలో ఉండాలి వంటి ఒత్తిడులు కొందరు యువతలో ఆందోళన పెంచవచ్చు. ప్రోత్సాహం ఇవ్వడం అవసరం. కానీ పోలికలు, తీవ్ర విమర్శలు, నిర్లక్ష్యం చేయడం వంటి విషయాలు మానసికంగా హానికరం కావచ్చు. ఇంట్లో ఆరోగ్యకరమైన, ప్రేమతో కూడిన వాతావరణం ఉండడం చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులు గమనిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. యువతను మాదక ద్రవ్యాల ప్రమాదం నుండి రక్షించడానికి ప్రభుత్వ స్థాయిలో తీసుకుంటున్న చర్యలను తెలుసుకోవడం కూడా చాలా అవసరం. మాదక ద్రవ్యాలు మరియు మనోప్రభావిత పదార్థాల నియంత్రణ చట్టం. ఈ చట్టం 1985 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. భారతదేశంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించిన ప్రధాన చట్టాలలో ఒకటి మాదక ద్రవ్యాలు మరియు మనోప్రభావిత పదార్థాల చట్టం. ఈ చట్టం ప్రకారం మాదక ద్రవ్యాల తయారీ, నిల్వ, విక్రయం, రవాణా, అక్రమ వినియోగం వంటి కార్యకలాపాలపై కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయి. ఈ చట్టం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల నుండి రక్షించడం, నేర కార్యకలాపాలను తగ్గించడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం. చట్టాలు కఠినంగా ఉండడం మాత్రమే సరిపోదు, ప్రజల్లో అవగాహన కూడా పెరగాలి. ఎందుకంటే చట్ట భయం కంటే అవగాహనతో తీసుకునే నిర్ణయం మరింత ప్రభావితం ఉంటుంది. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం. ఈ చట్టం ద్వారా ప్రజా ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై నియంత్రణ, ప్యాకెట్లపై ఆరోగ్య హెచ్చరికలు, చిన్నారులకు పొగాకు విక్రయాల నియంత్రణ వంటి చర్యలు అమల్లో ఉన్నాయి. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమని ప్రభుత్వం తరచూ ప్రచారం చేస్తుంది. అయినప్పటికీ యువతలో కొందరు ఫ్యాషన్, స్ట్రెస్ రిలీఫ్, స్నేహితుల ప్రభావం వంటి కారణాలతో వాటిని వినియోగిస్తున్నారు. అందువల్ల చట్టాలతో పాటు కుటుంబం, విద్యా సంస్థలు, సమాజం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం యువత, విద్యార్థులు మరియు ప్రజల్లో మాదక ద్రవ్యాల వల్లే కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం. ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో అవగాహన సదస్సులు, ర్యాలీలు, పోస్టర్ ప్రదర్శనలు వంటి పోటీలు నిర్వహిస్తుంది. యువతలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. అంతేకాకుండా టెలివిజన్, రేడియో, వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన సందేశాలను చేరవేస్తుంది. ముఖ్యంగా నషా ముక్త్ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల రహిత భారతదేశం లక్ష్యంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. చూశారు కదండి, మాదక ద్రవ్యాలు తాత్కాలిక ఆనందాన్ని కలిగించవచ్చు, కానీ అవి ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, భవిష్యత్తును మరియు జీవిత లక్ష్యాలను నాశనం చేసే ప్రమాదం కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి వ్యసనానికి గురైతే దాని ప్రభావం అతనిపై మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మరియు దేశంపై కూడా పడుతుంది. అందువల్ల యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలకు మంచి మార్గదర్శకత్వం అందించాలి, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి, సమాజం యువతకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలి,
ప్రభుత్వం చేపడుతుంది.

0: ఉన్న కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు దగ్గరగా అనే సందేశాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు సమిష్టి కృషితో మాదక ద్రవ్యాల సమస్యను నివారించవచ్చు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
2: నేరుగా వరి విత్తే పద్ధతుల్లో సాంప్రదాయ పద్ధతి కంటే ఎంత శాతం ఎక్కువ నత్రజని వేసుకోవాలి? ఏ 25%, బి 50%.
1: సరైన సమాధానం
2: ఏ 25%.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
3: వరి విత్తనం నాటిన 7 నుండి 9 రోజులలోపు ఎన్ని గ్రాముల ఫైరజో సల్ఫురాన్ ఇథైల్ కలుపు మందును 1 ఎకరం పొలంలో పిచికారీ చేయాలి? ఏ 100 గ్రాములు, బి 80 గ్రాములు.
1: సరైన సమాధానం
3: బి 80 గ్రాములు.
4: గత వారం ప్రసారం కాబడిన చెన్ని కబుర్ల కార్యక్రమం విని సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసి విజేతలుగా నిలిచిన వారి పేర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు లక్ష్మి, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కరీం, నిజామాబాద్ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, హైదరాబాద్ బాజ్పల్లి నుండి వి మాధవీలత. గతవారం అడిగిన 2 ప్రశ్నల్లో కేవలం మొదటి ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ, హైదరాబాద్ బౌరాంపేట నుండి సంతోష్, సుప్రియ. గతవారం అడిగిన 2 ప్రశ్నల్లో కేవలం 2వ ప్రశ్న మాత్రమే సరైన సమాధానాలు ఎస్ఎంఎస్ చేసిన వారు జగిత్యాల జిల్లా కొడిమేల్ మండలం రామకృష్ణాపురం గ్రామం నుండి గుడిపల్లి లక్ష్మణ్.
1: ఈ వారం ప్రశ్నలు.
5: మొదటి ప్రశ్న, డిజిటల్ వ్యవసాయం వలన ఏమి తగ్గుతుంది? ఆప్షన్ ఏ ఉత్పత్తి, ఆప్షన్ బి ఖర్చులు.
1: ప్రశ్న మరోసారి.
5: మొదటి ప్రశ్న, డిజిటల్ వ్యవసాయం వలన ఏమి తగ్గుతుంది? ఆప్షన్ ఏ ఉత్పత్తి, ఆప్షన్ బి ఖర్చులు.
1: రెండవ ప్రశ్న,
5: డిజిటల్ వ్యవసాయంలో డేటాను సేకరించడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆప్షన్ ఏ సెన్సార్లు, ఆప్షన్ బి నీటి పంపు.
1: ప్రశ్న మరోసారి. రెండవ ప్రశ్న,
5: డిజిటల్ వ్యవసాయంలో డేటాను సేకరించడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆప్షన్ ఏ సెన్సార్లు, ఆప్షన్ బి నీటి పంపు.
4: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 238 మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 238. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
6: చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తోంది. ఉర్దూలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
7: ఆదాబ్, ఈ ఆకాశవాణి ఖబరం కి సాత్ మే ఫైసల్ ఖాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: మీరు విన్న ఆ పాట రాజా చిత్రంలోనిది. గానం చిత్ర, రచన షణ్ముఖ శర్మ, సంగీత సారథ్యం ఎస్ఏ రాజ్కుమార్.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఎస్ఐఆర్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ సమావేశంలో ప్రజాప్రతినిధులను హెచ్చరించారు. దీనిపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, జిల్లాల నివేదికలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. మంత్రులు, నాయకులు మరింత బాధ్యతగా అవగాహన సదస్సులు నిర్వహించి పార్టీకి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తుంగభద్ర సంబంధిత అంశాలపై సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలసౌధాల్లో సమీక్ష నిర్వహిస్తారు. తుంగభద్ర జలాలు, అంతర్రాష్ట్ర అంశాలు, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు, తుమ్మిళ్ల ఎత్తిపోతలు, తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న జలాశయాలు, ఎత్తిపోతల పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను విరమించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు లేఖ రాశారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను తక్షణమే కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. స్థిరమైన ఆర్థిక వ్యవస్థలు, సుస్థిర అభివృద్ధి కోసం బహుపాక్షిక సహకారం అవసరమని న్యూఢిల్లీలో సదస్సులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయాల కోసం నిర్వహించిన 2025-26 జాతీయ యువ పార్లమెంట్ పోటీల బహుమతుల ప్రదానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అధ్యక్షత వహించి విజేత

విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. హైదరాబాద్ లోక్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఏక్ పేడ్ మా కే నామ్ కింద మొక్క నాటారు. అనంతరం పదో తరగతి ప్రతిభావంతులను ఆయన అభినందించారు. భారత్ సేవాశ్రమ సంఘ సౌజన్యంలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈరోజు, రేపు భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో సహా 33 జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేస్తుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3:03:05. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్తే.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్పై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం సరిగ్గా 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నాయకులను క్షమించే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సర్పంచ్లతో ఎస్ఐఆర్పై గ్రామాల్లో ప్రచారం చేయించాలని సూచించారు. ఎటువంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బూత్ స్థాయి నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా సూచించారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొన్నామని అందుకు అనుగుణంగా కేంద్రం కూడా రాష్ట్రం నుంచి కొనుగోలు పెంచాలని కేంద్ర ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. హైదరాబాద్ సనత్ నగర్ టిమ్స్లో ఒప్పంద ప్రాతిపదికన 184 పోస్టుల భర్తీకి 3 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో మెడికల్ ఫ్యాకల్టీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ తదితర విభాగాలున్నాయి. అర్హులైన అభ్యర్థులు జులై 6 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కేంద్రీయ విద్యాలయాల కోసం 2025-26 నిర్వహించిన 36వ జాతీయ యువ పార్లమెంట్ పోటీల బహుమతుల ప్రధానోత్సవం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అధ్యక్షత వహించి విజేతలైన విద్యార్థులకు విద్యాలయాలకు బహుమతులు అందజేస్తారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి తిరుపతి మధ్య దక్షిణ మధ్య రైల్వే 4 ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. చర్లపల్లి నుంచి జూన్ 25-27 తేదీల్లోనూ, తిరుపతి నుంచి జూన్ 26-28 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయి. ఇవి వరంగల్, విజయవాడ, నెల్లూరు మీదుగా ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత మహిళల డబుల్స్ జోడీ త్రిషా జాలీ, గాయత్రి గోపీచంద్ 2 రౌండ్లోకి తీసుకువెళ్లారు. తొలి రౌండ్ పోరులో ఈ జోడీ 21-12, 14-21, 21-13 తేడాతో స్పెయిన్కు చెందిన పాలా లోపెస్, లూసియా రోడ్రిగ్స్ను జోడీని ఓడించారు. తమ తదుపరి మ్యాచ్లో జపాన్కు చెందిన ప్రత్యర్థులతో తలపడతారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో అక్కడక్కడ రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో వీరనాగమ్మ కళ్యాణం బైండ్ల కథ చివరి భాగం వినిపిస్తారు శ్రీ దుబ్బ పెద్ద నరసింహులు బృందం.

వీరనాగమ్మ కథ కళ్యాణ ఘట్టము మూడవ భాగము చెప్పబోయిన వాళ్ళు బైండ్ల మిత్ర కళా బృందము దుబ్బా పెద్దనరసింహులు గారు.

మాట్లాడదామని చెప్పి పట్టాలు పట్టాలని కూడా కయ్యోది పట్టం వెళ్ళి వచ్చారు. కయ్యోది పట్టమన్న ముసలమ్మ ఊరుతా పడకుండా ఎప్పుడైతే బతెపించిందో సుమనాల బావికాడికి వెళ్ళిపోయి వంట పాకాలు చేసుకుని తృప్తిగా భోజనం చేసుకొని ఆకాశవాణి చెప్ప మీద దెబ్బ కొట్టాడు.

తృప్తిగా భోజనం ఆ యొక్క కాళ్ళ పిల్లలకు మాండ గజలని చెప్పి వాళ్ళు ప్రబలించినప్పుడు ఆ యొక్క నిద్రలోన అక్కడ ఆకాశవాణి ఏమి చెప్పిందంటే, ఓ బ్రాహ్మణులారా, పేదవారికి మాటిచ్చారు, పేదవారికి మాటి కొనాలంటే పరిశ్రమానికి సోటు కొనాలంట. అటువంటి మీరు పుట్టనండి పండుకున్నారు. ధర్మము కాదు, న్యాయం కాదు, పేదవారికి పిల్లలు మాట్లాడాలని చెప్పి ఆ యొక్క చెంప మీద దెబ్బ కొట్టాడు. బెలికి వచ్చిందంట ఏడు మంది బ్రాహ్మణుల దగ్గర పని దగ్గర లేచిండు. ఒరే నాయన బ్రాహ్మణులారా, మనం ఏడు మంది వనదమ్ములు వచ్చినాము, ఆ యొక్క పేదవారికి పిల్లలు మాట్లాడికి వెళ్ళి వచ్చిన తూర్పు తుల్లాన పరమటి బల్లారి ఉత్తర కాంపజ దత్తరాజపట్నమైన నాలుగు కాండాలు వెతికి వేసారు. ఏ పట్టణమైన ఏ ఊరు ఏ పల్లె ఏ దుర్గ దేశాలు అన్నారు. పట్టణాల పేరు ఆ యొక్క రాజుల పేరు చెప్పారు, అక్కడ పట్టణంలో క్షణ మాత్రం ఉండనివ్వలేదు. అటువంటి వాకి నిలబడ్డ జాగ్రత్త నిజల్లకుంటాం అని చెప్పిన మీరు కట్టబెట్టి వీళ్ళ దొబ్బిండ్రు. కయ్యోది పట్ట వెళ్ళి వస్తే అటువంటి ముసలమ్మనైనా

అత్తి మీదకి వచ్చిందని చెప్పి 7 మంది బ్రాహ్మణులను వాళ్ళు చేస్తున్నట. దాంట్లో ఒక వెంకపట్లు ఏమంటే, ఓహో అంటే నారా ఏమి లేదండి, ఆ ముస్లమ్మ గర్భ యాజపతి ఇద్దరు కవుల పిల్లలు జన్మించారు. అటువంటి కుమార్తెని వనికి పెద్ద కుమార్తెని వనికి మనసు పెట్టుకొని మనకు భర్తము సాహిత్యం ఇచ్చింది అని చెప్పి ఒక ఆయన అనంట. అంటే నీకెంత తెలుసు అని చెప్పి ఇతరులు అనంట. ఓహో ఆ పిల్లలు ఆ జన్మించినప్పుడు మేము నామకరణం చేయడానికి వచ్చినా అని చెప్పి అనంట.

ఆ ముసలమ్మను ఎన్ని విధాలు అంకించి బొంకించారు నా కులములు ఆయన సొత్తు పెట్టి కులం తప్పు పెట్టి ముసలమ్మను కులములు కట్టేసి ఆ పిల్లలు తీసుకుపోయి కళ్యాణం చెప్పి పిల్లోడు లేదంటే పిల్లగాడు.

నాకు పిల్ల పిల్లడు పిల్లగాలి పిల్లడు పంచాంగం చూద్దామని చెప్పి ఆ బ్రాహ్మణ దేవి చూసినట్టు పాత పాత పంచాంగం కట్టడికి అడిగి ఆ పంచమేదో చూస్తున్నా అంట.

0: వరదనం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాహే సర్వ విఘ్నోపశాంతి ఆకజాన పద్మార్కం గజాన మానుషం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మయే ఏకదంతం పాస్మయే. చెప్పారండి పిల్ల పేరు?
1: నాగమ్మ.
0: నాగమ్మ, ఓహో, నాని నూనె వనరాజ చిత్రము రుచికి రాసి నాలుగో పాదము దేవగణము లేడి పిల్ల బాగుందండి, వల్లు వగ్రాలు బాగుండవి. నాని నూనె వనరాజ చిత్రము రుచికి రాసి నాలుగో పాదము దేవగణము లేడి బాగుందని చెప్పి ఆ రోజు

0: బాగుందని చెప్పి ఆలోచించడం వల్ల అల్లవగారు ఉండేవాళ్ళంటే
1: చినబసరెడ్డి యొక్క మన చినబసరెడ్డి చినబసరెడ్డి
0: చినబసరెడ్డి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః. చినబసరెడ్డా
1: అవును.
0: చూచే చోళావస్విని మేషరాశి నాలుగో పాదము దేవగణము గుర్రాము. తమ్ములారా, చూచే చోళావస్విని నక్షత్రము మేషరాశి నాలుగో పాదము దేవగణము గుర్రము. పిల్లగాలు కూడా బాగుంది, రాశి
1: మంచిగా ఉంది,
0: మంచిగుంది.

0: ఆడనెత్తిరా పెద్ద బరువు తమ్ముళ్ళారా, ఈ పిల్లలు మాట్లాడకపోయా పేదవాళ్ళని చెప్తే మనం బరువు తిప్పుకుందామని చెప్పి పిల్ల పేరు పిల్లగాని పిల్లలు ఆ యొక్క పంచంగ చూసినట్ట దాంట్లో వల్ల ఒకే ఆయన ఏమంటున్నాడు,
1: ఆ యొక్క నాగమ్మకైన అత్తమామ లేరు బావైన అతడే, అందరికన్నా పెదవసురెడ్డి ఆ యొక్క మరదల పేరు మీద బావ పేరు మీద పంచంగంధుడు, నాగమ్మ ఆ యొక్క బసురెడ్డి పేరు మీద పంచంగంధుడు.
0: ఆహా, అయితే చిన్న బసురెడ్డికి తల్లిదండ్రులు అయిన అతడే, నాగమ్మకు బావకు అత్తమామైన అతడే.
1: అవును,
0: ఆ యొక్క బావకు మరదలకి మన వైద్య మంది వసూలు నుంచి పెట్టరా.
1: అవును.
0: ఓం దశజ్ఞాన దయాచందూర కాగునా సువితా మచ్చోధీరా యం బ్రహ్మ వేదంతి విదో దంతి పలంపదాన పుష్పోదాలం లోక తీరణం రామ కథాలికోనే త్రిప్రంగీతం దీర్యమాయు దీర్యమాయు శుభము శుభమస్తు. ఏంపిరండి
1: పెదవసరండి.
0: పేపోరారి కన్యా చిత్త తులరాశి, పేపోరారి కన్యా చిత్త కన్యరాశిలో రెండు పాదములు, తులరాశిలో రెండు పాదములు.
1: అవును,
0: ఆ యొక్క రాక్షస గణము పులి.

0: పేపో రాని కన్యా చిత్త తులరాశి కన్నరాజులు రెండు పాదములు, తులరాశులు రెండు పాదములు, రాక్షస గణం పెళ్ళైతుడు. తమిళనాడు శాస్త్రం ఘోషిస్తుందండి.
1: ఏమైందండి?
0: నాగమ్మ లేడైంది. ఆ యొక్క పెదబసరెడ్డి పులి పులికి లేడికి వైరం ఉంటది. ఈ పిల్లలు కూడా మా యొక్క పేదవారికి పెళ్లి చేసినటువంటి పులి చేతులు.

0: ఆ మాట వినండి.
1: ఏం లేదా, మనం ఇక నెత్తి మీద బరువు తిప్పుకోవాలంటే పిల్లగాడు చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతే మనకెందుకంటే నువ్వు రవ్వదు అలా అడుగు లగ్నం చేయాలంట. ఆ యొక్క మనం లగ్నం చేద్దాం తమ్మి, అది ఎట్లా అనగానే మనం లగ్నం చేద్దాం నా మాట విను.
0: అంటే నువ్వు రవ్వదు కళ్యాణం చేద్దాం అని చెప్పారు.
1: అవును,
0: అది ఎట్లా ఉండవు, ఒడ్లు వదలబోతే గడ్డి కాలిపోతే గడ్డ మీద చూద్దామని చెప్పి బ్రాహ్మణ దొంగలు వదలకుండా వదలకుండా. ఆ సమయం లోపల ఏమంటారంటే, తమ్ముళ్ళ నా మాట వినండి, ఆ ముసలమ్మ కేసరి సంతాన బలం లేక ఎన్నో సంవత్సరములు వారిని వాసం వెళ్లిపోయి భగవంతుడు జ్ఞానం తీసుకుని వెళ్లిపోయి ఆ నాగరాజు పుట్టపు చేసి నాగరాజు సంతాన బలం తీసుకొని ఆ కనుకోని నాగమని

0: మన పొట్టైనా ఒకటే, మళ్ళీ పొట్టైనా ఒకటే, మన పిల్లైనా ఒకటే, మంది పిల్లైనా ఒకటే.
1: ఏమి లేదు నాయన, నా మాట వినండి. ముసలమ్మ ఏడ్చిన విడవద్దు, తుడిచిన విడవద్దు నాయన. ఏడు మంది మాట్లాడితే ఒక్కర మాట్లాడాలని ఒక్కర మాట్లాడినట్టు ఉండాలి. ముసలమ్మ ఎన్ని కష్టాలు పడాక నాగమని మాట పలకలు వేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఏడు మంది బ్రాహ్మణులు పంచవేదాలు
0: అన్నం పెట్టే తప్పుకు బాగా ముసలమ్మ కులములు కట్టేయాలి.
1: అవును,
0: మన వీడిని పత్రిక రాసుకుపోవాలి.
1: అవును,
0: ఆ ముసలాములు పడవేయాలి. అవి ఏడిసి రాయడవద్దు, తూడిసి రాయడవద్దు, అమ్మరన్న కాదన్న బల్బు కానీ జులుపు కానీ ఉండవయ్యి. ఆ యొక్క నాగమణ కళ్యాణం చేద్దామని చెప్పి ఆ బ్రాహ్మణులంతా కలిసి కట్టుగా మాట్లాడుకున్నారంట. ఆ భగవంతుని ఇలా ఎట్లా వస్తుందంటే ఆ యొక్క అష్టదాద్రములకు వాయక దరిద్రం తొలగిపోయే టైం దగ్గర వస్తుంది. ఈ విధంగా బలిమితోటి వాయక నాగమణ మాట పలుకు చేస్తున్నారంట. ఆ సుందరాల భావికర లగ్న పత్రిక రాసుకున్నారు. అయ్యోది పట్టణములకు వెళ్ళి వచ్చే వరకల్లా ఆ ముసలమ్మ బ్రాహ్మణుడు వచ్చే

ఆ తదుపరి మళ్ళీ ఏమని వాళ్ళు చేస్తుందంటే అన్నము తిన్న తర్వాత వాళ్ళకి విడాలు తిని వాళ్ళు బ్రాహ్మణులు చెప్పి కలకల మాట్లాడే వాకులు కిరకేటి పోక జాజిక జాపతి యాలకులు మేటి పిప్పలైన అటువంటి 7 మంది బ్రాహ్మణులకు 7 పొగడి

పొగిడి అంట మళ్ళా ఏమి చేసాడు ఆ తల్లి ఎండి స్థాపన బంగారు మాండ ముట్టించుకొని బ్రాహ్మణుడి ఒంటికాల ప్రభుత్వం పట్టుకొని ఆ బ్రాహ్మణుడు ఏమంటదంటే

మందమ్మలైనా ఆరు మంది లగ్నాల వరంగమైన వందరికి నచ్చిన వాడు చినబసరెడ్డి లగ్నము కాలేదు. చినబసరెడ్డికైనా నీ బిడ్డవి రాదు విర నాగమ్మ మాట అయిపోయింది. ఎప్పుడైతే మాకు బాగ పప్పన్న ముట్టిందో నీ బిడ్డ నాగమ్మ మాట అయిపోయింది. బంగారు లోయలకెళ్ళి వచ్చినాక నీ యొక్క పొట్టి

0: ముట్టింది, బొట్టు ముట్టింది, నాయన పప్ప అన్న ముట్టింది.
1: అయ్యయ్య భగవంత బాధ నారాయణ, ఎంత బాగా మాట్లాడుతూ బ్రాహ్మణులు మీరైనా, నాకు తెలియకుండా నా పెరిమిడి కుదిరిన బ్రాహ్మణుడు వాకలు కూడా నా పట్ట ముచ్చలు చెప్పి అటువంటి వాకి బత్యాలు ఇచ్చిన నాయన బత్యం పూజ చేసుకుని వచ్చాను. దేవ బ్రాహ్మణం అనుకోండి, విడవ తాంబూలం అందజేసిన కూర్చోండి బ్రాహ్మణని బొట్టు పెట్టిన నాయన అటువంటి మాటకైన కులముల మాట రెండమల పోటీ కుక్కంత వాడెక్కువేస్తున్నాడు. నేటికైనా వాక నీ బిడ్డ పేరు వినాయక విడమ ముట్టింది, పప్పన్న ముట్టింది, వాయక బట్టు ముట్టింది, వంటడం నాయన నటమండి నాయన నా బిడ్డ.

నాయన చెట్టు కింద బాగుంది సెలవెక్కడం నీళ్లు తాగుకుంటా రాయి కింద రక్తం పడుచుకుంటా బండపాలు చేసుకొని ఆ యొక్క గురిజాలకోటకి వెళ్ళిపోయి గురిజాలకోట నాగ

0: అడగకుండా పట్టే ఎప్పుడైతే విచ్చిన్నో తప్పు వాయికి వన్నం పెట్టి తప్పుకు. ఎండి కావాలా, బంగారం కావాలా, వాయి గోదాలు కావాలి, భూదాలు కావాలి, సువర్ణ దానం కావాలా, నా బిడ్డలు మాత్రమైన వాడనా అని మాటలు వరకుండా నాయనా మీ ప్రాధాన దండవచ్చు బ్రాహ్మణ ప్రాధాలు పెట్టుకున్నదంట.
1: ఏమేమి ధనం అవసరం లేదు, ధాన్యం ఎండి బంగారం అవసరం లేదు తల్లి, కులంలో మాడరేడం వల్ల పోటీ కుక్కంతోడైన కులాసుడే ఆడి తప్పరాదు పలికి బొంకరాదు. ఈ బుధారంగాక మీదొచ్చే బుధారం నాడు పెళ్లికి పరిశ్రమ చేయాలి, వేస్తవారం నాడు ప్రధానాలు పెట్టుకోవాలి, శుక్రవారం నాడు బొమ్మంతా పొద్దుకి వరకల కళ్యాణం చేసుకో, చేసుకున్న నిమిషం చేసుకోకున్న నిమిషం అని చెప్పి శివలేఖ మీద వేసిన

విషయంలో ఓహో బ్రాహ్మణుల లారనేటికైనా నా బిడ్డలు కన్నా కానీ బిడ్డ రాతఫలం కనది ఎవరు వాకిళ్ళు పొడిచబడ్డా వాళ్ళ బ్రాకిళ్ళు పొడుస్తుంది. ఆటోబట్టి నా బిడ్డలైనా నేను ఈనాటికైనా వెన్నకి పండ్లు వచ్చి దూలాలు కక్కినాను చూద్దామని చెప్పి ఆనాడు ముసలమ్మ ఏమి చేసినంటే కయ్యోది పట్టంలో ఉండదంట వాయక్క.

నాయక దూరాలు కక్కినారు చూడండి నా బిడ్డలు వాక నూనెలు పెట్టక నుసులు గారు నుసులు పెట్టక నూనెలు గారుతున్నవి చెప్పకొడుతు బాలకృష్ణ రక్తం పట్టాలన్నది అడ్డము జాడు పొడుగు మురడు నా బిడ్డలు ఎవరు వాకి నుంచి ఉంటే ఆయన వాకి నుంచి చెప్పి ఆ ముసలమ్మ యొక్క యోధు పట్టం ఉన్నదంట ఏడు మంది

0: పెద్దవాడి మీద వసలండి.
1: ఓహో బ్రాహ్మణులు
0: ఆ యొక్క ఏం చేస్తున్నారంటే రాజుల చక్కడ చింత చేస్తున్నారంట. ఓహో బసలండి
1: బ్రాహ్మణులు
0: ఏమయ్యా ఎందుకు చింతకాంతం చింతన
1: చేస్తున్నారు? మాట్లాడుకొచ్చురా నా తమ్మునికి.
0: మాట్లాడుకొచ్చు అయ్యా.
1: ఏ పర్ణములండి?
0: ఏమి లేదు బసలండి.

కయ్యోది పట్టమల ముసలమ్మ కేంద్రెడ్డి గారి వ్యాసమందున అటమట నాగరాజవరాణ కనుకుని నాగమ్మని పేరు పెట్టుకున్నారు. నాగమ్మ పెద్ద నాగమ్మని పేరు పెట్టుకున్నారు. ఆ పెద్ద కుమార్తెను వీరాదు వీరనాగమ్మనైనా మాట పరకలు చేసుకొచ్చే బుధవారం నాడు పిల్లకు వాళ్ళు బేస్తాన ప్రచారం పెట్టుకోవాలి. శుక్రవారం నాడు బొమ్మలతో పొద్దుకెవరకల్లా వీరాదు వీరనాగమ్మ.

ఆడు నాయన ఆ వాయికి లగ్నం చేయాలని చెప్పి అటువంటి వాయిక పెదబాసు అడిగి ఎప్పుడని చెప్పిండు. పెదబాసు దిగులు పని దిగ్గున లేచిండు. అయ్యో బ్రాహ్మణులారు ఎంత మోసము చేస్తున్నారు బ్రాహ్మణులు, నేను పేదవారు ఇంట్లో పిల్లలు మాట్లాడక రమ్మంటే ధనవంతులు ఇంట్లో పిల్లలు మాట్లాడుకొచ్చిందా? నా సంసారం అంతా కొడితే వారు తిని చెయ్యడంత విలువ లేదో. అటువంటి వాళ్ళతోటి ఇందు లేదు వందు లేదు.

0: వానికి పలిసిన వానికి ఇవ్వట్లా వద్ద చెప్పంటే ఇష్టం దశరెడ్డి, చేసుకున్నాను ఇష్టం చేసుకోబోయిన ఇష్టము. ఆ పత్రిక వినవాడు వచ్చినట్ట 7 మంది బ్రాహ్మణుడు భుజముద్ర వెళ్ళిపోతున్నట్ట.
1: ఆనాడు వసరెడ్డి అయ్యో భగవంత ఏమి ఎదురని చెప్పి సావుకారి దానికి వెళ్ళిపోయి, అయ్యో సావుకారి నాయనా నా తమ్మిని పెళ్లి లేదనట, అలా నాడు సావుకారు చెప్పిన విధంగా ఏమి లేదరా బస్వరెడ్డి, కులం వల్ల దానికి వెళ్ళిపోయి కులం వల్ల ప్రాణాలు పట్టుకొని ఆ యొక్క ఏలూరుకు పోయి దుబ్బండి నడుకొని ఆ తమ్మిని పెళ్లి కుమారుని వేసుకొని ఆ లగ్నం వేసుకోవని చెప్పి చెప్పరా అని బుద్ధులు చెప్పటాల కానాడు బస్వరెడ్డి ఆ యొక్క కయ్యోది పట్నం వెళ్ళి వచ్చి ఆ యొక్క వీరాది వీర నాగమ్మ కళ్యాణం చేస్తుండనట నాయన.
0: చెప్పినంటే ఒరే బస్వరెడ్డి నా మాట విను నాయన, నాగమ్మ పుట్టినచంద్రం ఆ యొక్క సావుకారు తెలుసు అంట, ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ఇంటికి వెళ్ళి వస్తుందని చెప్పి నీ తాల కాసుకోలేదు కదా, ఎన్ని వరహాలు కానిస్తా తమ్మని పెళ్లికి సరిపోయిన కవిస్తా చెప్పి ఆనాడు సావుకారు అయినా 7 మంది నెలవల పైన ఏ

0: మేరింతవరకు శ్రీ దుబ్బా పెద్దనరసింహులు బృందం వారిచే వీరనాగమ్మ కళ్యాణం చివరి భాగం బైండ్ల కథ విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడేంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
2: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయమైతుంది.
2: నడవే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చేయి.

0: డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
1: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
1: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండపకాడ శంకరన్న ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లనే మన ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: ఆకాశవాణి చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి మావి చిగురు సినిమా నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన భువనచంద్ర గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి,

ఇప్పుడు వినండి ఆహ్వానం సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన సీతారామ శాస్త్రి గీతం సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి

చివరగా వినండి, పెళ్లి సందడి సినిమా నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం చేసిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ప్రసార విశేషాలు ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం, 6:50 వ్యవసాయ సూచనలు, చెరుకు కంది పంటల్లో వ్యవసాయ పనులు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక మాంసం ఉత్పత్తికి పొట్టెళ్ల పిల్లల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ఆచార్యులు శ్రీ బి ఏకాంబరం గారి ప్రసంగం, తర్వాత పశువుల్లో వచ్చే బ్రూసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల గారి వివరణ వింటారు. 7:45 ఈరోజు రాత్రి వికసిత్ భారత్ శీర్షికన మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం శ్రీ మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 ఈరోజు రాత్రి బంధం నేర్పిన పాఠం నాటిక ప్రసారమవుతుంది. రచన ఎలమర్తి అనురాధ గారు, సహకారం శ్రీ జి సురేష్ బాబు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 9:10 స్పాట్లైట్, 10:00 రాగం తాండం పల్లవి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 వేదపఠనం గావిస్తారు శ్రీ ఏ లక్ష్మీ కౌండిన్య శర్మ గారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 పొలం పనులు, సమగ్ర వ్యవసాయంలో లాభాలు వివరాలు రాజనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె చిరంజీవి గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:00 మెదక్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంవిధాన్ హత్యా దివస్ గురించి కార్యక్రమం, తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ గురించి డాక్టర్ చింతల

0: advancing the discussions in a constructive and forward-looking manner. External Affairs Minister Dr. S. Jaishankar today highlighted the importance of deepening India-South Korea ties amid a challenging global environment, saying that countries with shared values and mutual trust need to work together more closely. In his opening remarks during the meeting with South Korean Foreign Minister Cho Hyun in Seoul, he stressed that the current international situation makes cooperation among trusted partners more important than ever. The central government has approved over 211 crore rupees towards the construction of 96 road works in Tripura under Pradhan Mantri Gram Sadak Yojana Batch 1 for the financial year 2026-27. This covers a length of more than 160 kilometers of roads in the state. Indian women's doubles pair of Teresa Jolly and Gayatri Gopichandra advanced to the second round of the US Open Badminton Tournament. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాదని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కారణంగా ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాన్ని చురుగ్గా అమలు చేయడంలో విఫలమైతే పదవుల నుంచి తొలగించడంతో పాటు కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులు హెచ్చరించారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపునకు ఆస్కారం ఉన్నట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో పార్టీ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు 10 రోజుల గడువు విధించారు. జూమ్ సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, పేద ప్రజల ఓటు హక్కును కాపాడడం అత్యంత కీలకమని, ఓట్లు కోల్పోతే వారి సంక్షేమ పథకాల పత్రాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. అర్హులైన ఓటర్లను రక్షించేందుకు వెంటనే ముమ్మర ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులను, గ్రామ సర్పంచులను ఆదేశించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాకుండా 4 కోట్ల మంది పౌరుల సంక్షేమంపైనే దృష్టి కేంద్రీకరిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైరాలు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల సవరణ ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగినట్లుగానే ఇక్కడ కూడా అర్హులైన ఓట్లను తొలగించడానికి ఆధునిక సాంకేతికతను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా గంజావుపల్లి, చెన్నపురావుపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తొలి విడతలో 22,500 కోట్ల వ్యయంతో రాష్ట వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు కేటాయించినట్టు చెప్పారు. రెండవ విడతలో రాష్ట వ్యాప్తంగా 2,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, నియోజకవర్గానికి 2,000 ఇళ్లు చొప్పున మంజూరు చేసినట్లు వెల్లడించారు. నల్గొండ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 20,00,000 రూపాయలతో చేపట్టనున్న నల్గొండ ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బస్టాండ్ విస్తరణలో భాగంగా కొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, బాత్రూంలు, టాయిలెట్లు, ఆధునిక ప్లాట్ఫామ్స్ ఏర్పాటు కోసం అదనంగా మరో 5 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. నల్గొండ ప్రజల అవసరాల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన 2 సిటీ బస్సులను కూడా మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఒకవేళ యూరియా కొరత ఏర్పడితే కాంగ్రెస్ నాయకులు బీజేపీ నేతల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తారంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో

0: లో బీజేపీ పాలన లేనందువల్లే కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తున్నదని ఆరోపిస్తూ తెలంగాణకు సరైన కేటాయింపులు జరిగేలా చూడాలని ఆయన బీజేపీ ఎంపీలను కోరారు. ములుగు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, భారత ఒలింపిక్ సంఘం, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ 2026 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ పోర్కడే హేమంత్, సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ములుగు జిల్లా మారుమూల ప్రాంతం అయినప్పటికీ క్రీడారంగంలో ప్రతిభ కనబరుస్తూ రాష్ట, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందుతోందన్నారు.
1: స్టేడియం కావాలని కోరడంతో 4 కోట్ల రూపాయలు ఇమిడియట్లీ శాంక్షన్ చేయించడం, పిల్లలందరూ హెల్దీగా ఉండాలి, మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మీరు ఏదైతే గేమ్స్ కు వెళ్లాలనుకుంటారో అక్కడ సక్సెస్ అయి మన ములుగు జిల్లా పేరు, కీర్తిని, తద్వారా మీ కుటుంబ సభ్యుల అమ్మా నాన్న కలలను నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ
0: శుభాకాంక్షలు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రంలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమం ఈ నెల 25 నుంచి జరుగుతుందని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఈ నెల 25 నుంచి జులై 24 2026 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సర్వతోముఖ వైఫల్యాల కారణంగా ప్రజలు ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. సత్తుపల్లిలో జరిగిన ఒక సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. జర్నలిస్టుల గుర్తింపు కార్డులను నిర్లక్ష్యం చేయడం, పంట రుణాల మాఫీలో విఫలం, రైతుబంధు నిలిపివేయడం, వరి ధాన్యానికి బోనస్లను పరిమితం చేయడం వంటి చర్యల ద్వారా అధికార పార్టీ ప్రజలను వంచిస్తోందని ఆరోపించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కిష్టాపూర్ గ్రామంలో పలు అభివృద్ది పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ,
2: బీబీజీ రామ్జీ అనేటువంటి ఒక పథకం ద్వారా రేపు వచ్చే జూలై 1వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఇంతవరకు 100 రోజుల పని దినాలు ఉంటుండే ఉపాధి హామీలో 125 రోజులు చేయబడతాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాలన్నీ దశల వారీగా ప్రతి గ్రామంలో కూడా అన్ని మౌలిక సదుపాయాలు అందజేసే విధంగా ఆ పథకం ద్వారా అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిధులు.
0: కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న తుంగభద్ర ప్రాజెక్టులను వ్యతిరేకించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుల వల్ల రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుమ్మేళ్ల భీమా వ్యవస్థలు దెబ్బతింటాయని, తద్వారా పాలమూరు వ్యవసాయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులకు బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్లకు సంబంధించిన ఇంటింటి ధృవీకరణ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మహమ్మద్ అస్గర్ అలీ ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. 2036లో ఒలింపిక్స్కు భారత ఆతిథ్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షకు అనుగుణంగా క్రీడాకారులు పట్టుదలతో సిద్దం కావాలని ఎంపీ రఘునందనరావు పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఒలింపిక్ రన్ను జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జాతీయ సమైక్యతను, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్న స్థానిక ఒలింపిక్ అసోసియేషన్ను ఈ సందర్భంగా అభినందించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని భూసేకరణలో వారికి న్యాయపరమైన పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అన్నారు. ఈరోజు అడ్డగూడూరు మండలం రేపాక గ్రామ శివారులో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన 10 మంది రైతులకు ఎకరానికి 12 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను ఎమ్మెల్యే మందుల శామ్యూల్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతిలు అందజేశారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లతో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల పంటల రుణాలు, విద్యా రుణాలు, స్వయం సహాయక సంఘాల రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవల పురోగతిని సమీక్షించారు. మత్తుతో స్నేహం మరణంతో సమానమని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. బోధనలో నిర్వహించిన మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత నిజామాబాద్ లక్ష్యంగా అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకత, నాణ్యత ఉండేలా అధికారులు కృషి చేయాలని గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ అన్నారు. ఈరోజు జిల్లాలోని లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల గ్రామంలో జనగామ మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ క్షేత్రస్థాయి

0: లో పర్యటించారు. నిరుపేదలు, సొంత ఇళ్లు లేని కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అధికారులు అమలు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియ చేపట్టే నాటికి మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను హెచ్చరించారు. తెలంగాణ పాలన కేవలం కొద్దిమంది కోసమే కాదని, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు కారణంగా ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ సిటీగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ది చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. భారతేన సంయుక్తరాష్ట్రసంఘస్య ఏకస్మిన్ మంచే పాకిస్తానదేశేన కృత కాశ్మీరవిషయకచర్చాయాం దృఢతయా ఆక్షేపః ప్రకటితః. ఇస్లామాబాదః అస్య మంచస్య రాజనీతికరణం అకరోత్ ఇతి ఆక్షేపోపి కృతః. ఇరానదేశస్య పరిష్కృత సురక్షాస్థితిం వీక్ష్య తెహరాన్స్థిత భారతీయదూతావాసపక్షతః భారతీయ నాగరికాణాం కృతే ఏకః సంశోధిత సురక్షాపరామర్శః నిర్గతః, యత్ర హి అగ్రిమసూచనాపర్యంతం అనావశ్యకయాత్రాం వర్జయితుం ఉపాదిష్టం. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య వర్తమాన వైశ్విక సమాహ్వానానాం మధ్యె భారత దక్షిణ కొరియా దేశయోః సంబంధస్య సుదృఢీకరణస్య మహత్వం ప్రతిపాదితవాన్. హాకీ ఇండియా సంస్థా అద్య ఆగామి యునైటెడ్ కింగ్డమ్ ప్రవాసార్థం 24 సదస్యానాం కనిష్ఠ మహిళా హాకీ దళస్య ఉద్ఘోషణాం అకరోత్. అపి చ ఫిఫా విశ్వకప్ క్రీడాయాం కొలంబియా దేశః అద్య మెక్సికో దేశస్య గ్వాడల్హారా నగరే గ్రూప్ కె క్రీడాయాం డిఆర్ కాంగో దేశం 1-0 ఇత్యనేన అంకేన పరాజిత్య రౌండ్ ఆఫ్ 32 ఇత్యస్మిన్ ప్రవిష్టః. అథ వార్తాః విస్తరేణ. భారతేన సంయుక్తరాష్ట్రసంఘస్య ఏకస్మిన్ మంచె పాకిస్తానదేశేన కృత కాశ్మీరవిషయకచర్చాయాం దృఢతయా ఆక్షేపః ప్రకటితః. ఇస్లామాబాదః అస్య మంచస్య రాజనీతికరణం అకరోత్ ఇతి ఆక్షేపోపి కృతః. అపి చ సహ అధ్యక్షత్వేన స్వస్థానస్య దురుపయోగాయ అపి భారతేన కట్వాలోచితా. న్యూయార్క్ నగరె సంయుక్తరాష్ట్రసంఘస్య భారతస్య స్థాయి ప్రతినిధినా పి హరీషేన పాకిస్తానస్య స్థాయి ప్రతినిధిద్వారా అసీమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ ఇత్యస్య వక్తవ్యస్య ప్రతిక్రియారూపేణ ఏషా టిప్పణీ కృతా.
2: I also refer to the unwarranted.
3: मैं पाकिस्तानी पक्ष की टिप्पणियों का उल्लेख करता हूँ. ये हैरान कर देने वाला है कि ऐसे मंच पर जहाँ राजनीतिक मुद्दों पर संतुलित और निष्पक्ष चर्चा की उम्मीद की जाती है ऐसी बातें कही गयी. मैं दोहराना चाहता हूँ कि जम्मू कश्मीर पूर्ण रूप से भारत का घरेलू मामला है.
2: It has always been, is and will remain so.
1: पाकिस्तानात हस्तक्षेपस्य प्रतिक्रियारूपेण श्रीहरीशः सह अध्यक्षस्य आचरणस्य निन्दाम् अकरोत्. జమ్మూకశ్మీర విషయ భారతస్య దీర్ఘకాలస్య స్థితిం పునరుద్ఘాటయచ్చ. భారతీయః రాజదూతః సంయుక్తరాష్ట్రసంఘస్య అశీతి సంరచనాయాః అంతర్గతస్య సంయుక్తరాష్ట్రసంఘస్య ఆదేశానాం వర్తమాన సమీక్షాయాః విషయే అపి అవదత్, యస్యోద్దేశ్యం సంపూర్ణ సంస్థాయాం కార్యక్షమతాం వర్ధయితుమస్తి. ఇరానదేశస్య పరిష్కృత సురక్షాస్థితిం వీక్ష్య తెహరాన్ స్థిత భారతీయ దూతావాసపక్షతః భారతీయ నాగరికాణాం కృతే ఏకః సంశోధితః సురక్షాపరామర్శః నిర్గతః. దేశస్య సకారాత్మక పరివర్తనాన్ని సామాన్య స్థితిం చ అవలోక్య దూతావాసేన నాగరికాః ఇరాన్ ప్రవాస విషయ విచారం కర్తుం సూచితాః. కింతు సాకమేవ అగ్రిమ సూచనాపర్యంతం అనావశ్యక యాత్రాం వర్జయితుం అపి ఉపాదిష్టం. పరామర్శానుసారం ఏ భారతీయాః సంప్రతి ఇరాన్ నివసంతి అథవా కేనాపి అనివార్య కారణేన తత్ర గచ్చంతః సంతి తేభ్యః ఉచ్చస్తరీయ అవధానతాయాః వర్తితుం సతర్కం భవితుం తథా చ పరిస్థితి అనుకూల జాగరూకతాం ధారయితుం నిర్దేశః ప్రదత్తః. दूत

కాల్ మనీ మార్కెట్. ద ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ కొలాటరలైజ్డ్, మీనింగ్ నో సెక్యూరిటీ ఈజ్ ఆఫర్డ్ ఆర్ టేకన్ ఫర్ బారోయింగ్ ఆర్ లెండింగ్ రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ బారోయింగ్ ఈజ్ లాంగర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నోటీస్ మనీ ఆర్ టర్మ్ మనీ. కాల్ మనీ రేట్స్ ఆర్ నెగోషియేటెడ్ బిట్వీన్ ద పార్టీస్ అండ్ ఆర్ రూల్డ్ బై ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ ఫండ్స్ ఇన్ ద సిస్టమ్ ఆన్ ఎ గివన్ డేట్. కాల్ రేట్స్ ఆర్ బారోమీటర్ ఆఫ్ షార్ట్ టర్మ్ లిక్విడిటీ ఇన్ ద ఎకనామీ అండ్ హెన్స్ వాచ్డ్ వెరీ క్లోజ్లీ బై ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ. టూ మచ్ వొలాటిలిటీ ఇన్ కాల్ రేట్స్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ లిక్విడిటీ మిస్ మ్యాచెస్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ ఇంప్రాపర్ ఫండ్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ స్టెబిలిటీ ఆఫ్ ఇకానమీ. ఇన్ అవర్ ఇండియన్ మార్కెట్ ఆర్బీఐ కీప్స్ ఎ టైట్ కంట్రోల్ ఓవర్ ఆల్ కాల్ మనీ ఆపరేషన్స్ అండ్ హ్యాస్ ప్లేస్డ్ మెకానిజం ఇన్ ప్లేస్ టు ఎన్షూర్ కర్బ్స్ అండ్ కంట్రోల్స్ ఓవర్ ద రేట్స్ బై క్రియేటింగ్ సెవరల్ అవెన్యూస్ ఫర్ ద బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సో దట్ దే రెస్టోర్ టు కాల్ మనీ బారోయింగ్స్ ఓన్లీ ఇన్ ద ఎమర్జెంట్ సర్కమ్స్టెన్సెస్. Let us now look into the features of call money markets. The first feature, the call money market enables the banks and institutions to even, repeat, the call money market enables the banks and institutions to even out their day-to-day deficits and surpluses of funds. Commercial banks and cooperative banks are allowed to borrow as well as lend money in call market. Specified All India financial institutions, mutual funds and certain specified entities such as insurance companies are allowed access to call money market only as lenders. Non-bank entities such as corporates are not allowed to operate in call market. Interest rates in call market are negotiated by the parties concerned and on any given date several transactions may take place at different rates. No brokers are permitted to deal in call market. The transactions in call market are routed through current account of the parties with RBI. RBI is gradually moving towards a system where only banks would be allowed to operate in call market, phasing out the other entities from the market. Call money is minimum 5% short-term finance repayable on demand with a maturity period of 1 to 14 days or overnight to fortnight. It is used for interbank transactions. The money that is lent for one day in this market is known as call money, and if it exceeds one day it is referred to as notice money. Notice money is also known as short notice money. Call money, notice money and term money markets are sub markets of the Indian money market. These refer to the markets for very short term funds. Call money refers to the borrowing or lending of funds for one day. Notice money refers to the borrowing and lending of funds for 2 to 14 days. Term money refers to borrowing and lending of monies or funds for a period of more than 14 days. A call money rate is the interest rate on a type of short-term loan that banks give to brokers who in turn lend the money to investors to fund margin accounts. For both brokers and investors, this type of loan does not have a set repayment schedule and must be repaid on demand. The investor who owns the margin account pays their broker the call money rate plus a service fee in return for using the margin capabilities offered by the broker. The call money rate is also called the broker loan rate. The call money rate is used to compute the borrowing rate an investor will pay when trading on margin in their brokerage account. Trading on margin is a risky strategy in which investors make trades with borrowed money. Trading with borrowed money increases the investor's leverage, which in turn amplifies the risk level of the investment. Interest rates in these call money markets are market determined by the demand and supply of short-term funds. In India, 80% demand comes from
the public

జ్ఞానం మానవుని ఉన్నత అవసరాల్లో ఒకటి. ఉన్నత అవసరాలు మనుషుల్ని మరింత ఉన్నతుల్ని చేస్తాయి. విజ్ఞాన కల్పతరువులో ఎన్నో శాఖోపశాఖలు, సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కావలసిన అవకాశాలు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం విందాం, నిన్ను కోరి సినిమా నుండి.

సినిగిత మినరు ఆకాశవాణి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు చెరుకు, కంది పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ముందుగా చెరుకు పంటలో, ఈ వేసవి కాలంలో చెరుకు పంట బాల్య దశలో ఉంటుంది. ఇది చాలా కీలకమైన తేమ, సున్నితమైన దశ, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మొక్క, మోడెం, తోటలు బాల్య దశలో ఎక్కువ సంఖ్యలో పిలకల అభివృద్ధి చెంది తద్వారా పంట ఏపుగా ఎదిగే దశకు చేరుకుంటాయి. నీటి ఎద్దడి, అధిక ఉష్ణోగ్రత వలన మొక్క ఒత్తిడికి లోనైన తోటల్లో పిలకల సంఖ్య క్రమేపీ తగ్గి దీని ప్రభావం తోట ఎదుగుదలపై ఉండి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఆలస్యంగా నాటిన చెరుకు తోటలకు పోషక లోపాలతో పాటు చీడపీడల బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. చెరకు మోడెం సాగులో ఇనుము, జింకు, మ్యాంగనీస్ ధాతువుల లోపాలు ఎక్కువగా కనపడుతుంటాయి. కావున బాల్య దశలో ఉన్న చెరుకును నీటి ఎద్దడి, ఎండ తీవ్రత బారిన పడకుండా తగు నీటి పద్ధతులు పాటించాలి. చెరుకు పంట పిలక దశలో ఇనుప ధాతువు లోపం వల్ల ఆకులు పాలిపోయి పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెల మధ్య భాగంలో ఏర్పడి ఈ నెలకు సమాంతరంగా రేఖలుగా ఆకులకు పొడవున చారలు ఏర్పడతాయి. ఉధృతి దశలో ఉన్నప్పుడు లేత ఆకులు పూర్తిగా తెల్లగా మారతాయి. ఇనుప ధాతు లోపం కనిపించిన వెంటనే 1% అన్నవేజిని మొక్కలపై పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దుకోవాలి. లీటర్ నీటికి 10 గ్రాముల అన్నబేది, 1 బద్ద నిమ్మకాయ లేదా 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలుపుకొని వారము 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకుంటే బాగుంటుంది. చెరుకు పంట పిలక దశలో జింకు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈనెల వెంబడి పసుపు రంగు చారలు ఏర్పడి లోపము ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు నిర్వీర్యమవుతాయి. లోపం కనిపించిన తోటలకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున వారం వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఆఖరి దుక్కిలో ముందుగానే 1 ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చొప్పున నేలలో వేసినట్లయితే లోపం రాకుండా నివారించుకోవచ్చు. మ్యాంగనీస్ లోపము చెరుకు మధ్య ఆకుల్లో పాలిపోయిన పసుపు రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా తెలుపు రంగు చారలుగా ఈ నెల ప్రక్కన కనబడుతుంది. ఈ నెల మధ్య తెల్లగా మారిన ఆకు భాగాల్లో కుళ్ళు మచ్చలు వచ్చి అవి పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోయి చారలు చారలుగా ఆకు నిలువున చీల్చినట్లు కనబడతాయి. మ్యాంగనీస్ లోపం నివారణకు 1 ఎకరాకు 2.5 కిలోల మ్యాంగనీస్ సల్ఫేట్ను 450 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక పీక పురుగు, కాండం తొలుసు పురుగు, ఈ చెరుకు నాటిన నుండి చెరుకు నరికే వరకు ఈ పురుగు పైరును ఆశించి బాల్య దశలో పీక పురుగుగా, కాండం ఏర్పడిన తర్వాత కాండం తొలుచు పురుగుగా చెరుకు పైరును నష్టపరుస్తుంది. పీక పురుగు తాకిడి వర్షాధారపు చెరుకుపై ఎక్కువగా ఉంటుంది.

లోతైన కాలువలో ముచ్చెలను నాటాలి. వీలైనంత తక్కువ వ్యవధిలో దగ్గర దగ్గరగా నీటి తడులు ఇవ్వాలి. మొక్క తోటల్లో నాటిన మూడవ రోజున కార్సి తోటల్లో కార్సి చేసిన వెంటనే ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు చెత్త కప్పాలి. మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి నాటిన 4, 6, 9 వారాల్లో పిచ్చికారి చేసుకోవాలి. ఇక ట్రైకోగ్రామా కలోనిస్ గ్రుడ్డు పరాన్న జీవిని ఎకరాకు చెరుకు నాటిన 30 రోజుల నుండి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. ఈ విధంగా చెరుకు పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు మన శాస్త్రవేత్తలు రైతు సోదరులకు తెలియజేస్తున్నారు. ఇక కంది పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు ఈ విధంగా ఉన్నాయి. యాసంగి కంది ప్రస్తుతము పరిపక్వత దశ నుండి కోత దశలో ఉంది. 80% పైన కాయలు పరిపక్వత చెందినట్లయితే పంట కోతకు సిద్ధంగా ఉన్నట్లుగా నిర్ధారించి పంటను కోసి 1-2 రోజులు

జరుగుతుంది. ఆ తర్వాత గింజలను 9-10% తేమ వరకు ఉండే విధంగా బాగా ఎండనిచ్చి నిల్వ చేయాలి. కోతకు 3-5 రోజుల ముందు క్వినాలిపాస్ 25% ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినచో నిల్వలో పురుగు తాకిడిని, ముఖ్యంగా బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు. నిల్వ చేసేటప్పుడు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత ఏదైనా వంట నూనె 5 మిల్లీలీటర్లు కిలో గింజలకు పట్టించి నిల్వ చేసినచో నిల్వలో పురుగు ఉధృతి తగ్గించవచ్చు. ఇక పెసర మినుము గురించి, మెట్టలో అయితే విత్తిన వెంటనే ఎకరాకు లీటరు పెండామిథాలిన్ 200 లీటర్లు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఊదా గడిజాతి కలుపు నివారణకు వరి మాగాణంలో పైరు విత్తిన 20-25 రోజుల మధ్యలో ఎకరాకు 250 మిల్లీలీటర్లు ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ లేదా 400 మిల్లీలీటర్లు క్విజలాపాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి ఊదను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఊదతో పాటు వెడల్పాటి కలుపు జాతి మొక్కలు ఉన్నట్లయితే ఎకరాకు ఇమాజితాఫీ 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక నీటి తడుల గురించి ఈ విధంగా, బెట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశలో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. వేసవిలో నీటి పారుదల క్రింద పండిస్తారు, కానీ ఆలస్యంగా విత్తినప్పుడు చివరిలో పైరు బెట్టకు గురే అవకాశం ఉన్నది. కాబట్టి అవకాశం ఉన్న చోట పైరు పూత దశకు ముందుగా, అనగా 30-40 రోజుల వయసులో తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా మొత్తం పంట కాలంలో 300-450 మిల్లీలీటర్ల నీరు అవసరం ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చే తెల్లదోమ గురించి, ఈ పురుగులు ఆకులలోని రసాన్ని పీల్చడమే కాక పల్లాకు తెగులను కూడా వ్యాపింపజేస్తాయి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా ప్రొఫినోపాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిటామాపిరేట్ 0.2 గ్రాములు లేదా థయామిథాక్సాం 0.2 గ్రాములు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక తామర పురుగుల గురించి, ఈ పురుగులు పైరు తొలి దశలు ఎక్కువగా ఆశించి ఆకుల రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగ చేయటమే కాకుండా ఆకుముడత అనే వైరస్ను వ్యాపింపజేస్తాయి. తామర పురుగులను నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సాన్ 0.2 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక శనగ పంట విషయానికి వస్తే, పంట పరిపక్వత దశకు చేరిన తర్వాత ఆకులు కాయలు పసుపు రంగుకు మారి ఆ తర్వాత వరిగడ్డి రంగుకు మారుతుంది. ఆకులు పూర్తిగా రాలిపోయి మొక్కలు ఎండిపోతాయి. మొక్కలను మొదల వరకు కోసి కుప్పగా వేసుకుని ట్రాక్టర్తో తొక్కించి లేదా కర్రలతో కొట్టి కాయలను గింజలను వేరు చేసుకోవాలి. యాంత్రికంగా కంబైన్డ్ హార్వెస్టర్తో కూడా ఈ పంటను కోసుకోవచ్చు. ఇక కోత అనంతర జాగ్రత్తలు ఈ విధంగా, పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కానీ చేతితో కానీ మార్చుకోవచ్చు. దుమ్ము ధూళి తాలు గింజల విత్తనాలను తొలగించి నిల్వ చేసుకోవాలి. నిల్వ చేయడానికి విత్తనాలలో తేమ 9% మించకుండా ఉండాలని ఈ విధంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నారు ఈ కంది పంటలో చేపట్టవలసిన పనుల గురించి.

మీరు ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో భారతీయులు ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 ద్వారా భౌగోళిక ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం పట్ల మన దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వేదికను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించడంతో పాటు సహా అధ్యక్ష పదవికి తగినట్లుగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా తనకిచ్చిన స్థానాన్ని దుర్వినియోగం చేస్తోందని మన దేశం తీవ్రంగా విమర్శించింది. న్యూయార్క్లో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. పాకిస్తాన్ జోక్యంపై స్పందించిన హరీష్ సహా అధ్యక్షుడి ప్రవర్తన విమర్శించడమే కాకుండా జమ్మూ కశ్మీర్ అంశంపై భారత్ సుదీర్ఘకాల వైఖరిని మరోసారి స్పష్టం చేశారు.
1: I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.
0: Iran lo bhadrata paristhiti merugupadutunna nepachyamlo akkadunna bharatiya pourla kosam Tehran loni Bharat Raibara karyalayam savarinchina margadarshakalanu jari chestundi. ఇటీవల చోటు చేసుకున్న సానుకూల పరిణామాలు అలాగే మొత్తం పరిస్థితిలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇరాన్ ప్రయాణాల గురించి ఆలోచించాలని భారతీయ పౌరులకు ఎంబసీ సూచించింది. అయితే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్కు అనవసరమైన ప్రయాణాలన్నింటినీ నివారించాలని భారత పౌరులకు సూచించారు. ప్రస్తుతం ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులు అలాగే అనివార్య కారణాల వల్ల ఇరాన్కు ప్రయాణించవలసి వచ్చిన వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని, నిరంతరం స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయ పౌరులందరూ అలాగే కొత్తగా దేశానికి చేరుకుంటున్న వారు వీలైనంత త్వరగా తమ వివరాలను రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కూడా రాయబార కార్యాలయం సూచించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రీర్ ఆయన బృందంతో వరుసగా జరిపిన సమావేశాలను ముగించారు. ప్రస్తుతం భారత్ అమెరికాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల పురోగతిని తాము సమీక్షించామని, అలాగే ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించామని గోయల్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. చర్చలను నిర్మాణాత్మకంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుకు తీసుకువెళ్లడంలో అంబాసిడర్ గ్రేర్ నాయకత్వాన్ని ఇరు బృందాల నిరంతర కృషిని గోయల్ అభినందించారు. కొత్త సవాళ్లతో కూడిన ప్రపంచ పరిస్థితుల మధ్య భారత్ దక్షిణ కొరియా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం చాలా అవసరమని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. సమాన విలువలు, పరస్పర నమ్మకం ఉన్న దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సియోల్లో సౌత్ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యూన్తో జరిగిన సమావేశంలో డాక్టర్ జయశంకర్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా నమ్మకమైన భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మునుపెన్నడూ లేనంత కీలకమని స్పష్టం చేశారు.
2: It is clearly our responsibility to take this relationship forward, to oversee what different parts of the government and different parts of our economy, of our country, do with each other in their interaction. In coordinating that and really, I would say, fashioning a more forward-looking, a more contemporary relationship in a more difficult world.
0: ఈరోజు రాణి దుర్గావతి బలిదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. సార్వభౌమాధికారం, సాంస్కృతిక వారసత్వాన్ని రక్షించడం కోసం మొఘల్ దురాక్రమణదారులపై వీరోచిత పోరాటంలో తన ప్రాణాలను అర్పించిన రాణి దుర్గావతి ఒక పరాక్రమవంతురాలైన రాణి అని, అలాగే ఆమె స్త్రీశక్తికి ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన సందేశంలో అభివర్ణించారు. రాణి దుర్గావతి సుపరిపాలనకు, సేవా నిరతికి ఎప్పటికీ శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తారని అమిత్ షా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో ఒక సందేశం ఇస్తూ రాణి దుర్గావతి తన మాతృభూమిని, సంస్కృతిని రక్షించడంలో అసమాన ధైర్యం

0: సాహసాలను ప్రదర్శించారని కొనియాడారు. రాణి దుర్గావతి చేసిన అత్యున్నత త్యాగం భారతీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని, ఇది రాబోయే తరాల్లో దేశభక్తిని, కర్తవ్య దీక్షను, నిస్వార్థాన్ని, త్యాగనిరతిని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయాలు, విదేశాల్లోని రాయబార కార్యాలయాలు కలిపి 2025లో భారతీయ పౌరులకు 1,00,000 పాస్పోర్ట్లు, వాటికి సంబంధించిన సేవలు అందించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పిఎస్కే పిఓపిఎస్కే కేంద్రాలు అందుబాటులోకి రావడంతో వీటి సంఖ్యలో వృద్ధి నమోదైందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. గత ఏడాది 10 కొత్త పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది కూడా మరో 10 కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మరింత సురక్షితంగా ఉండే చిప్ ఆధారిత పాస్పోర్ట్లను అందుబాటులోకి తెచ్చి ఇప్పటి వరకు సుమారు 1,47,00,000 చిప్ ఆధారిత పాస్పోర్ట్లను పంపిణీ చేశారు. దేశ జనాభాలో కేవలం 10% మందికి మాత్రమే పాస్పోర్ట్లు ఉన్నందువల్ల పాస్పోర్ట్ సేవలను మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారి చెప్పారు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసారహిత ప్రయాణాన్ని అనుమతిస్తుండగా 47 దేశాలు వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. మొత్తం 66 దేశాలు భారతీయులకు ఈ వీసా వసతిని అందిస్తున్నాయి. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం 2.0 అమలు, చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ల ప్రవేశం, కొత్త పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాల ఏర్పాటుతో పాటు రికార్డు స్థాయిలో పాస్పోర్ట్ల జారీ వంటివి అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేస్తున్నాయని, అవకాశాలను మరింత విస్తృతం చేస్తూ పౌరులను బలోపేతం చేస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన ఒక సందేశం ఇస్తూ దేశ విదేశాల్లోని పాస్పోర్ట్ అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సురక్షిత పాస్పోర్ట్, సుగమ సేవ, సశక్త నాగరిక అనే నినాదంతో పాస్పోర్ట్ సేవల వితరణ మరింత వేగంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో ఈరోజు నిర్మాణంలో ఉన్న ఒక గోదాము పైకప్పు కూలిన దుర్ఘటనలో 3 వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు కొనసాగుతుండగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ ఒక నివేదిక సిద్దం చేస్తుందని శుభేందు అధికారి తెలియజేశారు. తారాతల ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను రేపు అసెంబ్లీలో సమర్పిస్తామని ఆయన కూడా చెప్పారు. ఘటనా స్థలంలో సహాయ రక్షణ చర్యల కోసం సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల సిబ్బంది సమిష్టిగా కృషి చేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారితో రెస్క్యూ టీం సంప్రదింపులు జరిపిందని, వారికి నీరు, ఆక్సిజన్ అందించామని అధికారులు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం నాడు న్యూఢిల్లీలో నార్కో కోఆర్డినేషన్ సెంటర్ 10వ అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సమీక్షించేందుకు, మరింత బలోపేతం చేసేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట ప్రభుత్వాలు, డ్రగ్స్ చట్టాలు అమలు చేసే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. కొంకణ్ గోవా ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు కర్ణాటక తీర ప్రాంతం, మధ్య మహారాష్ట్రలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. ఈ నెల 29వ తేదీ వరకు అస్సాం, మేఘాలయ, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచకప్ 2026 పోటీలో అమెరికాలోని హ్యూస్టన్లో జరిగిన గ్రూప్ కే మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్పై 5-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది. 41 క్రిస్టియానో రొనాల్డో 2 గోల్స్ చేసి పోర్చుగల్ ఉజ్బెకిస్తాన్ ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. యునైటెడ్ నేషన్స్ వేదికపై పాకిస్తాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడాన్ని మన దేశం తీవ్రంగా విమర్శించింది. ఇరాన్కి ప్రయాణించే విషయమై భారత రాయబార కార్యాలయం సవరించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేసింది. పాస్పోర్ట్ సేవా కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాల్లో వెసులుబాటు పెంచామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో నిర్మాణంలో ఉన్న గోడౌన్ కూలిపోయిన సంఘటనలో సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి.

0: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో అధిక మాంస ఉత్పత్తికి పొట్టేళ్ల పిల్లల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ఆచార్యులు శ్రీ బి ఏకాంబరం గారి ప్రసంగం వింటారు. తర్వాత పశువుల్లో వచ్చే బ్రుసెల్లోసిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ గోపాల గారి వివరణ వింటారు.
1: నా పేరు ప్రొఫెసర్ బి ఏకాంబరం, డిపార్ట్మెంట్ ఆఫ్ అనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, రాజేంద్ర నగర్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేటి అంశము అధిక మాంసోత్పత్తి కోసము పొట్టేలు పిల్లల పెంపకము. మన దేశంలో తెలంగాణ రాష్ట్రము అధిక మాంసము వినియోగంలో మొదటి స్థానము ఆక్రమించడం జరిగింది. అధిక మాంసంలో ముఖ్యంగా ఈ చికెన్తో పాటు గొర్రెలు మేకల ద్వారా వచ్చే మాంసానికి ఎక్కువ విలువ ఆధారిత పదార్థాలుగా మనకు తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకు కానీ తెలుగు రాష్ట్రంలోని ప్రజలకు కానీ చాలా మాంసము ముఖ్యమైనది. గొర్రె పొట్టేలు మాంసానికి ఎక్కువ విలువ, అధిక డిమాండ్ కూడా ఉంటుంది. గొర్రె పిల్లలు మామూలుగా గొర్రెల ద్వారా వచ్చే మాంసము ఎక్కువగా సమయము తీసుకునే అవకాశాలు ఉంటాయి. తక్కువ కాలంలో త్వరగా మాంసం ఉత్పత్తి చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పొట్టేళ్లను ప్రత్యేకంగా పెంచి తక్కువ కాలంలో మనము మాంసాన్ని ఉత్పత్తి చేసే అవకాశము ఎక్కువగా ఉంటుంది. మొదట ఈ పొట్టేలు పిల్లల పెంపకము అంటే ఏమిటి? పొట్టేలు పిల్లలు అనగా మనకు గొర్రెలలో పుట్టిన పిల్లలను మగ పిల్లలను వేరు చేసి మగ పిల్లలను పాలు మరిచిన తర్వాత 2.5 నుండి 3 నెలల మాసము వయసులో వాటిని ప్రత్యేకంగా పెంచి పోషించి మనము మార్కెటింగ్ చేసే విధానమే పొట్టేలు పిల్లల పెంపకం. ఈ విధంగా మగ పిల్లలను పాలు మరిచిన తర్వాత ప్రత్యేకంగా పెంచడం, తర్వాత ప్రత్యేకమైన పోషణ పద్ధతుల ద్వారా మనము పోషించినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ బరువులు తూగే అవకాశం ఉంటుంది. మనకు త్వరితగతంగా మాంసాన్ని ఉత్పత్తి చేసే అవకాశము మెండుగా ఉంటాయి. ఈ పొట్టేలు పిల్లలు మనకు మామూలుగా 2.5 నుండి 3 మాసాల వయసున్న పిల్లలను మనము 6 మాసాల నుండి 9 మాసాలు పెంచినట్లయితే, అనగా వాటి వయసు 9 నుండి 12 మాసాల వయసు వచ్చేసరికి మనము మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనము 3 మాసాల వయసున్న పిల్లలను పెంపకము చేపట్టి వాటి వయసు 9 నుండి 12 మాసాల వయసు వరకు పెంచినట్లయితే ఇవి ఈ సమయంలో వాటిలో ఎక్కువగా మనము బరువులు తూగే అవకాశం ఉంటుంది. వాటిలో పెరుగుదల రేటు కూడా ఈ సమయంలోనే ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఈ పొట్టేలు పిల్లలను మాంసం కోసము మార్కెట్ చేసే వయస్సు మనకు చాలా నాణ్యమైన మాంసాన్ని పొందాలంటే 9 మాసముల నుండి 12 మాసాల సమయంలో వాటి నుండి మనము మాంసం కోసము స్లాటర్ చేసినట్లయితే నాణ్యమైన మాంసం పొందే అవకాశం ఉంటుంది. అందుచేత పూర్తిగా పొట్టేలు పిల్లల పెంపకము 3 మాసాల వయసున్న పిల్లలతో ప్రారంభించి వాటి వయసు 9 నుండి 12 మాసాలు వచ్చే వయసు వరకు పెంచి మనము మాంసాన్ని పొందే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము పెంచే సమయంలో 6 మాసాలు 9 మాసాల వరకు మనము పెంచుకునే సమయంలో మనకు అనువైన పొట్టేలు పిల్లలు అంటే ఏ జాతి గొర్రె పిల్లలు మనకు అనువైనవి ఈ పెంపకానికి అని మనం పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు అనువైన గొర్రె జాతి పిల్లలు మనం పరిశీలించినట్లయితే 1 దక్కని జాతి గొర్రె పిల్లలు, 4 జాతి గొర్రె పిల్లలు. 4 జాతి గొర్రెల్లో జొడిపి జాతి గొర్రె పిల్లలు గాని, 4 బ్రౌన్ గోధుమ వర్ణపు గొర్రె పిల్లలు లేదా తెల్ల గొర్రె

పిల్లలు. తర్వాత మూడవది మనకు ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి సాగర్ గొర్రె జాతి లేదా మాచర్ల బ్రౌన్ నూతన బ్రీడ్ గా గుర్తింపబడిన వీటి పిల్లలు కూడా మనకు చాలా అనువైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ జాతి ఎంపిక చేసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా పెంచాలి అని పరిశీలించినట్లయితే మనకు ఈ పొట్టేలు పిల్లల పెంపకము మనము మామూలుగా రైతు పెంచే విధానము పూర్వపు పద్ధతి అయిన విస్తృత పద్ధతి అంటే దీనినే మనం ఎక్స్టెన్షన్ పద్ధతి అని కూడా అంటాము. మనకు కొన్ని దశాబ్దాల నుండి రైతులు మొదటి పెంచే విధానము అది పూర్తిగా ఆరు బయట పెంచే విధానము అదే విస్తృత పద్ధతి. ఆ పద్ధతి ఇప్పుడు మనకు వాటిని పోషించడానికి కావలసిన మేపు స్థలాలు గాని పశుగ్రాసాలు గాని నీళ్లు గాని నాణ్యమైన మేత గాని లభించే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. అందుకని మనం ఇప్పుడు వీటికి అనువైన పద్ధతులు పరిశీలించినట్లయితే పాక్షిక సాంద్రత పద్ధతి ఒకటి మొదటి పద్ధతిగా చెప్పుకోవచ్చు. రెండవ పద్ధతి సాంద్రత పద్ధతి, దాన్నే ఇంటెన్సివ్ సిస్టమ్ ఆఫ్ రేరింగ్ అని అంటాం. మనము ఇంటెన్సివ్ సిస్టమ్ ఆఫ్ రేరింగ్ లేదా సాంద్రత పద్ధతి కూడా మనకు ఈ పొట్టేలు పిల్లల పెంపకానికి అనువైనగా చెప్పుకోవచ్చు. దాదాపుగా మనము బ్రాయిలర్ పద్ధతిలో కోళ్లను ఏ విధంగా పెంచుతున్నామో అదే పద్ధతిలో ఈ పాలు మరచిన మగ గొర్రె పిల్లలను మనము షెడ్డులో పెట్టి పూర్తిగా మనము పెంచే విధానం. అంటే సాంద్రత పద్ధతిలో తప్పనిసరిగా ఒక పక్క షెడ్డు గొర్రె పిల్లలకు నివాస ప్రాంతంగా మనము ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత పూర్తిగా వాటిని పెంచే సమయానికి కావలసిన పచ్చి మేత పశుగ్రాసాలు, రెండవది దానా మిశ్రమాన్ని మనం తప్పనిసరిగా అందించాలి. ఈ గొర్రెల పిల్లలకు మొదట 3 మాసాల వయసులో ఉన్న పిల్లలకు మనము రోజుకు 50 గ్రాములు 100 గ్రాముల దానతో పాటు మనము 3 నుంచి 4 కిలోల పచ్చి మేతను వివిధ సమయాలలో రోజుకు 3 తడవలుగా మనం అందించినట్లయితే వాటిలో ఎక్కువగా బరువులు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక పెరుగుదల రేటుతో వాటి నెలవారీగా 15 రోజులకోసారి బరువులను పరిశీలించినట్లయితే పెరుగుదల బాగా గమనించవచ్చు. అందుచేత సాంద్రత పద్ధతిలో పొట్టేలు పిల్లలను పెంచే వాళ్ళు తప్పనిసరిగా మనకు పచ్చి మేతను అందించాలి, దానా మిశ్రమాన్ని అందించాలి. ఈ విధంగా చేసినట్లయితే మనకు సాంద్రత పద్ధతిలో 6 మాసాల నుంచి 9 మాసాలు ఈ పద్ధతిలో పెంచే మగ పిల్లలు అంటే వాటి వయసు 12 మాసాలు వచ్చేసరికి కనీసము అవి 30 నుండి 35 కిలోల బరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో పెంచినట్లయితే 30 నుండి మనకు మార్కెట్ చేసే సమయం అనగా 9 మాసాల నుండి 12 మాసాల వరకు 30 నుండి 35 కిలోల పొట్టేళ్లను మనం ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనము సాంద్రత పద్ధతిలో అధిక బరువులను ఉత్పత్తి చేయవచ్చు. తర్వాత రెండవ పద్ధతి పాక్షిక సాంద్రత పద్ధతి. ఎప్పుడైతే మనకు పూర్తిగా పశుగ్రాసాలు ఎక్కువగా అందుబాటులో లేనప్పుడు మనకు దానా ఖర్చులు తగ్గించుకోవాలి అవి మెండుగా లేనప్పుడు ఈ పాక్షిక సాంద్రత పద్ధతిలో ఈ పొట్టేలు పిల్లలను పెంచుకోవచ్చు. పాక్షిక సాంద్రత పద్ధతిలో గొర్రె పిల్లలను పెంచుకునే వాళ్ళు మొదట కనీసము 3 నుండి 4 గంటలు రోజుకు తప్పనిసరిగా వాటిని ఆరు బయట తిప్పడము, మనకు ఉన్న స్థలాలలో మేపు స్థలాలలో వాటిని 3-4 గంటలు తిప్పుకొని వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ 3-4 గంటలు బయట తిరిగినప్పుడు వాటికి మేపు స్థలాలలో తప్పనిసరిగా గడ్డి అందుబాటులో ఉండాలి. తర్వాత ఒకవేళ చెట్టు మేత వేప కొమ్మలు గాని తుమ్మ కొమ్మలు గాని అవిష కొమ్మలు గాని శుభవుల కొమ్మలు గాని ఇలాంటి చెట్టు జాతి పశుగ్రాసాలు కూడా మేపు సమయాలలో వాటికి లభించే ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఆ పిమ్మట ఆరు బయట తిప్పుకొని వచ్చిన తర్వాత మిగిలిన సమయంలో పొట్టేలు పిల్లలను షెడ్డులో పెట్టి ఆ సమయంలో వాటికి దానా మిశ్రమాన్ని అందించాలి. మనము సాంద్రత పద్ధతిలో ఏ విధంగా అయితే దానా అందించామో అదే విధంగా ఈ పాక్షిక సాంద్రత పద్ధతిలో కూడా గొర్రె పిల్ల ఒక్కంటికి 50 గ్రాములతో స్టార్ట్ చేసి ఆ తర్వాత 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు రోజుకు అందించినట్లయితే ఈ పద్ధతిలో గొర్రె పిల్లలు కూడా
అధిక పెరుగుదల రేటును మనము గమ

గమనించే అవకాశం ఉంటుంది. ఈ పాక్షిక సాంద్రత పద్ధతిలో పెంచడం వలన మనకు ఏంటంటే దానా ఖర్చులు, పచ్చిమేత ఖర్చులు తగ్గడం ఒకటి ఉంటుంది. తర్వాత ఈ గొర్రెలు కూడా మనకు ఆరు బయట తిరగడం వలన వాటిలో డైజెస్టబిలిటీ, జీర్ణ శక్తి కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఆ తర్వాత వీటిలో మనము ఈ మార్కెట్ వయస్సుకు గమనించినట్లయితే మనకు 27 కిలోల నుంచి 30 కిలోల బరువులు వచ్చే అవకాశం ఉంటుంది పాక్షిక సాంద్రత పద్ధతిలో. ఆ తర్వాత వీటికి మేతతో పాటు తాగే నీరును కూడా వీలైతే షెడ్డులో తప్పనిసరిగా తాగే నీరు అందించాలి. తర్వాత అవి బయట మేత కోసం తిరిగే సమయంలో కూడా పశుగ్రాస క్షేత్రాలలో కూడా వాటికి తాగే నీటిని, పరిశుభ్రమైన నీటిని అందించే ఏర్పాట్లు చేసుకోవాలి. మనము ఇప్పుడు సాంద్రత పద్ధతి, పాక్షిక సాంద్రత పద్ధతిలో ఈ పిల్లలను పెంచినట్లయితే అధిక మాంసం ఉత్పత్తిని సాధించవచ్చు. మరి ఏ పద్ధతి ఎవరికి అనుకూలం అనుకున్నప్పుడైతే మనకు పూర్తిగా నీటి వసతి ఉండి ఇరిగేషన్ వ్యవసాయం చేసి పశుగ్రాసాలను విరివిగా ఉత్పత్తి చేసే అవకాశాలున్న రైతులు మనము పూర్తిగా సాంద్రత పద్ధతిలో ఈ పుట్టేలు పిల్లలను పెంచుకోవచ్చు. ఎవరైతే పూర్తిగా పశుగ్రాసాల సాగుకు అనువైన ప్రదేశాలు లేదా సాగు భూములు లేనప్పుడు, పరిమితంగా ఉన్నప్పుడు, ఆ సమయాలలో నీటి వసతి కూడా సరిగా లేనప్పుడు మనము పాక్షిక సాంద్రత పద్ధతికి వెళ్ళడము చాలా బాగుంటుందని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా శాస్త్రీయంగా ఈ గొర్రెలు మేకలను పాక్షిక సాంద్రత పద్ధతిలో పెంచినట్లయితే చాలా బాగుంటుందని శాస్త్రవేత్తలు ఈ పద్ధతిని మనము రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ పిమ్మట వీటిని ఈ 6 నుండి 9 మాసాల సమయంలో పెంచే సమయంలో పోషణతో పాటు తీసుకోవాల్సిన ఇతర యాజమాన్య పద్ధతులను గమనించినట్లయితే ఆరోగ్య సంరక్షణ కూడా చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ పొట్టేలు పిల్లల పెంపకంలో 6 నుండి 9 మాసాలు మాత్రమే మనం పెంచే సమయం కాబట్టి ఈ తక్కువ సమయానికి కావలసిన ఆరోగ్య పరిరక్షణ చర్యలను చేపట్టాలి. వాటిలో ఒకటి నట్టల నివారణ మందులు తాపుకోవడము. ప్రతి 2.5-3 మాసాలకు ఒకసారి నట్టల నివారణ మందులు పేడ పరీక్ష చేసి తదనుగుణంగా నట్టల నివారణ మందులు తాపుకోవాలి. అంటే ఈ పొట్టేలు పిల్లల పెంపకంలో కనీసము 2 తడవలు లేదా మాక్సిమము 3 తడవలు మాత్రమే నట్టల నివారణ మందులు తాపుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వీటిలో ఈ సమయానికి టీకాలు వేయడం వ్యాధులు రాకుండా ముందుగానే నివారించడానికి కావలసిన టీకాలను మనము పశువైద్యుని సంప్రదించి ఆ సమయానికి కావలసిన సీజన్ను బట్టి టీకాలు గొర్రె పిల్లలకు మనము తీసుకోవాలి. ముఖ్యంగా మనకు తొలకరి వానలకు ముందే ఈ చిటుక రోగము వ్యాధి రాకుండా ఉండడానికి వీలుగా ఈటి, ఎంటరోటాక్సేమియా లేదా చిటుక రోగాన్ని మనము కంట్రోల్ చేయడానికి తొలకరి వానలకు ముందు టీకా తీసుకోవాలి. ఒకవేళ మనకు ఈ రక్త విరేచనాలు, దానినే పీపీఆర్ అనే సూక్ష్మాతి సూక్ష్మక్రిమి వలన వచ్చే ఈ వ్యాధిని మనము కంట్రోల్ చేసుకోవడానికి కూడా సరి అయిన టీకాను తీసుకోవాలి. ఒకవేళ వానకాలము పూర్తిగా ముగిసిపోయే సమయానికి మనకు గొర్రెలలో వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి నీలి నాలుక వ్యాధి, ఈ వ్యాధిని కూడా మనము నివారించుకోవడానికి వ్యాధి రావడానికి ముందే నీలి నాలుక వ్యాధి టీకాను రైతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ 3 టీకాలు సమయానుగుణంగా పొట్టేలు పిల్లల పెంపకంలో పెంచే సమయము 6 నుండి 9 మాసాల సమయంలో ఆ సీజన్ బట్టి ఈ టీకాలు నట్టల నివారణ మందులు తీసుకున్నట్లయితే గొర్రె పిల్లలు ఆరోగ్యంగా ఉండి అధిక బరువులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్కెటింగ్, ఈ పొట్టేలు వ్యాపార సరిలో ఈ పొట్టేలు పిల్లలను మనం పెంచుకున్నప్పుడు వాటిని మార్కెట్ చేసే పద్ధతులు కూడా మనం గమనించాలి. ముందుగా పండుగలకు, పబ్బాలకు మనను ముందుగానే దృష్టిలో ఉంచుకొని ఈ పొట్టేలు పిల్లల పెంపకాలను చేపడతారు. అందుగుణంగా మనము మనకు
పండుగలను ముందులే దృష్టిలో ఉంచుకొని వాటికి కావలసిన డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని మనం పిల్లలను పెంచినట్లయితే ఈ వీటికి ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా

0: పాక్షిక సాంద్రత పద్ధతి సాంద్రత పద్ధతిలో పెంచిన పొట్టేలు పిల్లలలో అధిక మాంసము పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ అన్నది కూడా చాలా ముఖ్యము. తర్వాత లైవ్ వెయిట్ పద్ధతిలో కూడా ఈ గొర్రె పిల్లలను రైతులు అమ్ముకునే అవకాశము కూడా పరిశీలించాలి. ఎవరైతే పొట్టేలు పిల్లలను ఒక జాతి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయో, దక్కని జాతి పొట్టేలు పిల్లలు పెంచిన వాళ్ళు వాటిని బ్రీడింగ్ కోసం విత్తనోత్పత్తి విత్తన పొట్టేలుగా అమ్మినట్లయితే అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మనము మాంసం కోసం కన్నా విత్తన పొట్టేలుగా అమ్ముతే మనకు దాదాపు 2 రెట్ల ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనము నెల్లూరు జాతి పొట్టేలు గాని దక్కని జాతి పొట్టేలు పిల్లలను మొదట మనము విత్తన పొట్టేలుగా అమ్ముకునే దానికి ఉండే అవకాశాలను పరిశీలించాలి. ఆ తర్వాత మాంసం కోసం అమ్ముకోవడం లైవ్ వెయిట్ బేసిస్ నిలువు తూకంగా మనము చూసుకోవాలి. ఆ తర్వాత వీలైతే పిల్లలను పెంచే వాళ్ళు మాంసాన్ని కూడా మనము వాటిని వధ చేసి స్లాటర్ చేసి వచ్చే మాంసాన్ని మనము అమ్మినట్లయితే ఇంకా పెంపకదారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. మధ్యవర్తులు పొందే లాభాన్ని వీటిని పెంచే పెంపకదారులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పద్ధతిలో వీటిని పెంచే వ్యాపార సరిలో పెంచే యువకులు కానీ రైతులు కానీ అధిక లాభాలు పొందే అవకాశాలు ఉంటాయని తెలపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గోపాల, ద ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, వెటర్నరీ కాలేజ్, హైదరాబాద్. ఈరోజు మనము పశువులలో బ్రుసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు, నిర్ధారణ మరియు నివారణ చర్యల గురించి మాట్లాడుకుందాం. సో ఈ వ్యాధి అనేది చాలా ముఖ్యం. ఈ పశువుల్లో పశు గణాభివృద్ధికి ఈ వ్యాధి నివారణ అనేది ముఖ్యమైనది. ఈ వ్యాధి గురించి ముందుగా మనము ఇది ఎలా సోకుతుంది, దేని వల్ల వస్తుంది, ఏ పశువుల్లో ఇది సంక్రమిస్తుంది అనేది మాట్లాడుకుంటే, ఇది పశువుల నుంచి మనుషులకు సోకే స్వభావం ఉన్న వ్యాధుల్లో ఇది చాలా ముఖ్యమైనది. బ్రుసెల్లా అబార్టస్ అనే బ్యాక్టీరియా వల్ల పశువుల్లో సోకే ఈ అంటువ్యాధిని బ్యాంక్స్ వ్యాధి అని కూడా అంటారు. బ్రుసెల్లా సూక్ష్మజీవులు ఎక్కువగా పశువుల జననేంద్రియాలు మరియు పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. తద్వారా చూలి పశువుల్లో గర్భస్రావాలు అంటే అబార్షన్స్ మరియు కోడలు దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం అనేది సంభవిస్తుంది. ఇది కోడలు దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవడం సంభవిస్తుంది. ఈ వ్యాధి అనేది పశువులకు, మేకలకు, పందులకు మరియు మనుషులకు కూడా సోకుతుంది. ఎలా వ్యాపిస్తుంది అంటే, ఇంతకు ముందే వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం సంభవించినప్పుడు పిండం ద్వారా, గర్భకోశ స్రావాల ద్వారా సూక్ష్మజీవులు మేతను, నీటిని కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని మిగిలిన పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. ఈడ్స్ కొని పోయిన పశువులు, ఇతర పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రావాలు నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు, ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా కూడా ఈ సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. పాలు, వెన్న, మాంసోత్పత్తి ద్వారా శరీరం పైన గాయాలు, ఆ గాయాల ద్వారా కూడా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. అలాగే వ్యాధిగ్రస్తమైన నీరు గాని, ఆ గాలి, ఆ తుప్పుర్లు అలాంటి ద్వారా కూడా బ్యాక్టీరియా కంటి పొర ద్వారా కూడా మనుషుల్లో వ్యాధిని కలుగజేస్తాయి. సో ఈ సూక్ష్మజీవులతో కలుషితమైన కృత్రిమ గర్భోత్పత్తి పరికరాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. అంటే ఇప్పుడు మనము కృత్రిమ గర్భోత్పత్తి కోసం వాడే పరికరాలు ఒక పశువుకు వాడింది, దాన్ని సరైన పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయకుండా మళ్ళీ ఇంకో దానికి వాడడం వల్ల ఈ విధంగా సంభవిస్తుంది. అలాగే ఎవరైతే కృత్రిమ గర్భోత్పత్తి కోసం వాడే పరికరాలు కాకుండా ఆ మనిషి ఎవరైతే ఉంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా గానీ, ఆ వ్యాధి ఉన్నా గానీ ఈ పశువుల్లో సంక్రమిస్తుంది. వ్యాధి లక్షణాలు, వ్యాధి లక్షణాలకు వచ్చేసరికి ఏ విధంగా గుర్తుపట్టాలి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా 6 నుంచి 7 నెల తర్వాత సంభవించడం అనేది ప్రధాన లక్షణం. ఇది 6వ 7వ నెల చూడి ఆవుల్లో, గేదెల్లో కామన్ గా గర్భస్రావం అనేది జరుగుతుంది. అదే మేకలు గొర్రెలకు వచ్చేసరికి ఆ పిల్ల బాగా డెవలప్ అయినాక 3 నెలలు దాటిన తర్వాత 4వ నెలలో ఒక మందలో ఎక్కువ, అంటే ఇప్పుడు ఒక 50 పశువులు 50 గొర్రెలు ఉన్నాయి అనుకో,

చూసుకోండి, అందులో ప్రెగ్నెంట్ ఉన్నాయి దాదాపుగా అన్ని ఒకటేసారి, అదే ఒకే పోతు పారి ఉంటే అన్నిటికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే పోతు ఇన్ఫెక్షన్ అయి ఉంటే మిగిలిన ఏదైతే గొర్రెల్లో జీవాల్లో దాని వల్ల కట్టి ఉంటే పారడం వల్ల ఏవైతే ఉంటాయో అన్ని ఫస్ట్ టైం అబార్షన్స్ అయిపోతాయి. సో అది 4వ నెలలో చూస్తాము మేకలు గొర్రెల్లో. అదే ఆవుల్లో గేదెల్లో అయితే 6వ నెల 7వ నెలలో మాత్రం చూస్తాము. చూడి మోపగానే ఈ సూక్ష్మజీవులు మాయను గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ముఖ్యంగా ఈ కాటిల్డాన్స్ కుళ్ళిపోవడం వల్ల పిండం మరణించడం సంభవిస్తుంది. అలా మరణించిన పిండము గర్భస్రావంలో బయటకు వచ్చేస్తుంది. ఈ గర్భస్రావాలు ఈ విధంగా 2-3 విడతల్లో సంభవిస్తాయి. ఈనిన పశువులు మాయను సరిగ్గా వేయవు. కొన్నిసార్లు ఆ పశువులు ఈ ఇన్ఫెక్షన్ తో బాధపడేటి ఈనుకొని పోయినా కానీ పిల్లలు అనేది ఆరోగ్యంగా ఉండవు. తద్వారా పశువుల గర్భకోశంలో చీము చేరి బంధత్వానికి దారితీస్తుంది. పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ దెబ్బతింటుంది. దూడలు ఒకవేళ పుట్టినా చాలా బలహీనంగా ఉండి కొద్ది గంటల్లో మరణిస్తాయి. ఆబోతులు దున్నల్లో వృషణాల వాపు అనేది చూస్తాము. ఒక పక్క ఒక వృషణం చిన్నగా, ఒక వృషణం చాలా పెద్దగా ఉంటుంది. వ్యాధిగ్రస్తమైన పశువుల వీర్యంలో సూక్ష్మజీవులు ఉంటాయి. వీర్యంలో చనిపోయిన వీర్య కణాలు ఉంటాయి. అలాగే కాలేయం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా మెడ ప్రాంతంలో వినాల గ్రంథులు, లింఫ్ గ్రంథులు అంటారు, అవి వాచిపోయి ఉంటాయి. పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పశువుల కీళ్లలో నొప్పులతో బాధపడుతూ సరిగ్గా నడవలేకపోతాయి. దీన్ని మనం నిర్ధారించడం ఎలా? అది వ్యాధి నిర్ధారణ. వ్యాధి నిర్ధారణ అనేది చూడి ఆఖరు దశల్లో అకస్మాత్తుగా అనేక గర్భస్రావాలు, అబార్షన్స్ సంభవించడము మరియు మాయ సరిగ్గా వెయ్యకపోవడము మొదలగు లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అలాగే ఈడ్చుకొని పోయిన పశువుల రక్తము, పిండం యొక్క రక్తము, పాలు మరియు గర్భాశయపు మట్టు మొదలగు పదార్థాలను ప్రయోగశాలల్లో ప్రయోగిస్తే, పరీక్షిస్తే సూక్ష్మజీవులు కనబడతాయి. మందల్లో పాడి పశువుల పాలతో మిల్క్ రింగ్ టెస్ట్, అంటే ఒక కొంచెం 2 ml పాలున్నా గానీ ఆ పాలిచ్చే పశువుల్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది కూడా చెప్పవచ్చు, రక్తం సేకరించాల్సిన అవసరం లేకుండా. అదే పాలు ఇచ్చే పశువులు కాకుండా ఉంటే రక్తం, ఒక్క చుక్క రక్తం ఉన్నా చాలు, దాని ప్రయోగశాలల్లో పరీక్షిస్తే 1 నిమిషంలో దానికి రోగం ఉందా లేదా అనేది చెప్పేయవచ్చు. విడి పశువుల్లో వాటి రక్తంతో అగ్లూటినేషన్ టెస్ట్ చేయడం ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ వ్యాధి చికిత్స నివారణ అనేది మాట్లాడుకుందాం. ముఖ్యంగా దీనికి చికిత్స అనేది లేదు, చేసినా గానీ దానివల్ల ప్రయోజనం లేదు. సో పైన చెప్పబడిన ఈ పరీక్షలు ఏదైతే ఉన్నాయో రక్తము పాల ద్వారా, వాటితో మనము వ్యాధి నిర్ధారణ గురించి తెలుసుకొని ఆ పశువులను మంద నుండి తీసివేయాలి. వ్యాధిగ్రస్తమైన పశువులు మిగిల్చిన మేతను, గర్భకోశ మట్టును, మాయను, పిండాన్ని కాల్చివేయాలి. వ్యాధిగ్రస్తమైన పాలను వినియోగించకూడదు. చేతులను ఎలాంటి గాయాలున్నా గాని జాగ్రత్త పడాలి. టీకాలు వేయించడం అనేది శ్రేయస్కరం. ఈ టీకాలనేది ఆడదూడల్లో, ఆవుల్లో 6 నుంచి 8 నెలలలో వేయించడం. ఒకటే వ్యాక్సిన్ ఒకటేసారి వేస్తే 6 నుంచి 8 నెలల ఏజ్ లో దూడలకి, ఆడవాటికి, అది దాని జీవితాంతం ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడతాయి. ఆ టీకా పేరు S19. ఇదండి బ్రుసెల్లా, దాని నివారణ గురించి.

మీరింతవరకు అధిక మాంస ఉత్పత్తికి పొట్టేళ్ల పిల్లల పెంపకం గురించి రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల ఆచార్యులు శ్రీ బి ఏకాంబరం గారి ప్రసంగం, తర్వాత పశువుల్లో వచ్చే బ్రుసెల్లో

0: సిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఆల్ ఎల్ గోపాల్ గారి వివరణ విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు వారి స్వావలంబనకు రుణ సదుపాయం గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ సిహెచ్ మోహన్ దాస్, సహకారం మానిటి భూమేశ్వర్ గారు.
1: మహిళా స్వయం సహాయక సంఘాలు స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయం. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానిటి భూమేశ్వర్.
2: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఈరోజు మహిళా స్వయం సహాయక సంఘాల గురించి, వాటికి సంబంధించిన రుణాల గురించి మనకు వివరించడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాల గురించి, డ్వాక్రా సంఘాలకి ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయి, మరియు డ్వాక్రా సంఘాలు ఈ రుణ సదుపాయాల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఎలాంటి అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారనే విషయాల్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: మేడం, మహిళా స్వయం సహాయక సంఘాలు అంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడానికి ఎలాంటి పత్రాలు కావాలి, ఎలాంటి ఏర్పాట్లు మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయడానికి, ఒక బృందం ఎలాంటివి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారు.
3: మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒకే సమూహంలో ఉన్నటువంటి వాళ్ళతోని సంఘంగా ఏర్పాటు చేస్తాం సార్. కనీసము 10 మంది నుంచి 20 మంది వరకు మనం సంఘంలో సభ్యురాలుగా ఏర్పాటు చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఒకే స్థితి ఉన్నటువంటి వాళ్ళు, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళతోని ముఖ్యంగా సంఘాలు అనేది చేస్తూ వచ్చాము. ఇది మన జిల్లాలో 2002 నవంబర్లో స్టార్ట్ అయింది సార్ ప్రాజెక్ట్, వెలుగు ప్రాజెక్ట్ ద్వారా. 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 25,110 సంఘాలను తయారు చేయడం జరిగింది. దీంట్లో 252,000 మంది సభ్యురాలు ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా కొత్తగా మేము అంటే మనకు ప్రయారిటీ అనేది 18 నుంచి 59 సంవత్సరాలు అనేది ఉన్నట్టు వరకు ఉండే సార్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత కూడా వృద్ధులు అవుతున్నారు, వాళ్ళకు గ్రామాలలో చూస్తే నిరాశ్రయాలుగా ఉంటున్నారు, ఎటువంటి పని లేకుండా ఉంటున్నారు. అటువంటి వాళ్ళతో కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వృద్ధుల సంఘాలు అనేది మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. దాంతోపాటుగా గ్రామాలలో ఎవరైతే వికలాంగులు ఉంటారో, 5 వికలాంగులు, మహిళలు కావచ్చు మగవాళ్ళు కూడా కావచ్చు, పుట్టిన బేబీ నుంచి పడితే డిజేబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో కూడా సంఘాలను ఏర్పాటు చేస్తున్నాము. అయితే ఈ సంఘాలు ఏర్పాటు చేయడానికి కావాల్సింది ఒక 10 మంది కలిసి కట్టుగా ఉండి ఒక సంఘంగా ఏర్పాటయ్యి ఆ సంఘానికి ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు పెట్టుకుని ఆ పేరు మీదే బ్యాంకులో అకౌంట్ తీస్తారు సార్. వాళ్ళకి ఎక్కడైతే అందుబాటులో బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. ఖాతా ఓపెన్ చేసిన తర్వాత 6 నెలల పాటు పొదుపు వేసుకుంటారు. ప్రతి నెల వాళ్ళ స్తోమతను బట్టి నెలకు 30 రూపాయల నుంచి 100-200 రూపాయల వరకు కూడా పొదుపు చేసుకుంటున్నారు. ఆ పొదుపు చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్ గా అప్పులు కూడా ఇచ్చుకోవాలి. అంటే ప్రతి నెల 30 రూపాయలు పొదుపు వేసుకున్నారు అనుకోండి, 10 మంది ఆ సంఘంలో ఉంటే 300 రూపాయలు అవుతుంది. ఆ 300 రూపాయలని కూడా ఎవరికైతే అవసరం ఉందో మిగతా సభ్యులకు వాళ్ళు అప్పులుగా ఇచ్చుకోవాలి 6 నెలల్లో. ఈ 6 నెలల కాలంలో ఎవరైతే సంఘము పంచసూత్రాలు పాటిస్తుందో, అంటే ప్రతి నెల పంచసూత్రాలు అనేది పాటించాలి సార్. సంఘము ఖచ్చితంగా ఒక సమావేశం ఉండాలి నెలకు ఒకసారి. ప్రతి నెల పొదుపు వేసుకోవాలి, తర్వాత దాన్ని అప్పులు ఇచ్చుకోవాలి, తిరిగి రికవరీ చేసుకోవాలి, తర్వాత పుస్తకాల్లో రాసుకోవాలి. ఈ 5 పంచసూత్రాలు ఎవరైతే పాటిస్తారో ఆ సంఘము మంచి సంఘంగా మనము నిర్ణయిస్తాము. అయితే బ్యాంకర్ కూడా ఏం చూస్తారంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్నల్ గా అసలు రిపేమెంట్ అవుతుందా లేదన్నది ఈ 6 నెలల కాలంలోనే గమనిస్తారు. అంటే ప్రతి నెల బ్యాంక్ వచ్చి వాళ్ళు పొదుపు వేస్తున్నారా లేదా, లేకపోతే తీసుకున్నటువంటి అప్పును తిరిగి కడుతున్నారా లేదా, ఆ నమ్మకంతోనే బ్యాంకులకు చూసుకుంటే సార్ ఫస్ట్ డోస్ కింద 100,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ఇప్పుడు చూసుకుంటే చాలా సీనియర్ ఉన్న గ్రూప్స్ 20,00,000 రూపాయలు లోన్ తీసుకుంటున్నారు సార్. 20,00,000 రూపాయలు లోన్ తీసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు అంటే పిల్లల చదువులకు కావచ్చు, తర్వాత వివాహాలకు కావచ్చు, అనారోగ్యాలకు కావచ్చు, గృహోపకరణాలకు కావచ్చు, ప్రతి దానికి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 90% మగవాళ్ళు ఆడవాళ్ళ వైపే చూస్తున్నారు. అంటే ఒక ఉద్యోగస్తురాలుగా మేము 1,00,000 రూపాయలు లోన్ కావాలి అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, తర్వాత మాకు ఒక చెక్స్, ఇవన్నీ సబ్మిట్ చేస్తేనే బ్యాంకర్ లోన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ మహిళా సంఘాల్లో చూసుకున్నట్లయితే సార్ ఆ 10 మంది యొక్క కమిట్మెంట్, వాళ్ళు తిరిగి కట్టే విధానము నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మన జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపుగా 99.9% రికవరీ పర్సెంటేజ్ అనేది ఉంది సార్. ఎన్పిఏ అనేది చాలా తక్కువ ఉంది.

మన జిల్లాలో. అయితే ఇప్పటి వరకు మన జిల్లాలో 19,969 సంఘాలకు 1,228 కోట్లుగా టార్గెట్ గా ఉంది. కానీ ఇప్పటి వరకు 13,000 సంఘాలకు ఇవ్వడం జరిగింది సార్. దాదాపు 1,150 కోట్ల వరకు ఇచ్చాము. ఇంకొక 80 కోట్లు ఇస్తే మన జిల్లా టార్గెట్ ఈ సంవత్సరానికి అయిపోతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరము ప్రతి ఒక్క సంఘానికి లింకేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది సార్. ఎందుకంటే కొన్ని చోట్ల చాలా సంవత్సరాల క్రితము ఫార్మేషన్ అయినటువంటి సంఘాల్లో కొంతమంది మహిళా సభ్యురాలు చనిపోవడం జరిగింది. కొంతమంది పిల్లల చదువు కోసం హైదరాబాద్ లో వెళ్లి సెటిల్ అవుతున్నారు. కొంతమంది వృద్ధులైపోయినారు. అంటే రకరకాల కారణాలతో కొన్ని సంఘాలు డిఫాల్ట్ గా ఉన్నాయి. ఆ డిఫాల్ట్ అయినటువంటి సంఘాలను కూడా రెగ్యులర్ చేస్తున్నాం. ఈ రెగ్యులర్ చేయడానికి కూడా మాకంటే ఒక కమిటీ ఉంటుంది సార్. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు. గ్రామ స్థాయిలో చూసుకున్నట్లయితే వివోఏ అంటాము, విలేజ్ ఆఫీస్ అసిస్టెంట్ అనేది. ఆ గ్రామ సంఘమే వాళ్ళని నియమిస్తుంది. ఒక 4-5 గ్రామ సంఘాలు కలిపి క్లస్టర్ కోఆర్డినేటర్ అని ఉంటారు. ఆ మండలానికి ఒక 4-5 క్లస్టర్స్ ఉంటాయి సార్. దాంట్లో ఏంటంటే ఏపీఎం అనేది వాళ్ళు ఉంటారు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ అని. జిల్లా స్థాయిలో చూసుకుంటే మేము 6 డిపిఎంస్ ఉంటాం సార్. అంటే నా సబ్జెక్ట్ వచ్చేసి బ్యాంక్ లింకేజ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటున్నాం. అంటే ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి రుణం ఇవ్వాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాం సార్. డిఫాల్ట్ సంఘాలను రెగ్యులర్ చేస్తున్నాము. ఎవరైనా సభ్యురాలు చనిపోతే వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళని రిప్లేస్ చేస్తా ఉన్నాము. నిజంగా టోటల్ గా మైగ్రేషన్ ఉంది అంటే కూడా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి ఆ సంఘాలను ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్, ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటారు, కొంత అవుట్ స్టాండింగ్ కూడా ఉంటుంది. బ్యాంకర్ కన్వీన్ అయితే ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది కూడా చూసుకొని దాన్ని బట్టి ఓటీఎస్ చేస్తున్నాము. అంటే ఇట్లా సంఘాలను ముందుకు తీసుకెళ్లడంలో మన డిఆర్డీఏ పాత్ర చాలా ఉంది సార్. ముఖ్యంగా దీనికి అడిషనల్ పీడీ గారు, సాయిగౌడ్ సార్ గారు, అడిషనల్ పీడీ గారు మధుసూదన్ సార్ ఉన్నారు. తర్వాత మాకు రాష్ట్ర స్థాయిలో దివ్యా దేవరాజన్ సీఓ మేడం వచ్చారు సార్. మేడం వచ్చినాక చాలా కార్యక్రమాలు మహిళా శక్తి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, తర్వాత మహిళా శక్తి క్యాంటీన్స్, ఇవన్నీ కూడా రుణ సదుపాయం కల్పిస్తూ మహిళల్ని వ్యాపారవేత్తలుగా తయారు చేస్తున్నారు సార్. ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగింది అంటే తను ఒక 10 నుంచి 15 మందికి ఉపాధి ఇస్తున్నారు. అంటే తను డెవలప్ అవడమే కాకుండా ఒక కుటుంబంగా డెవలప్ అవుతున్నారు. అంటే ఒక మహిళ అక్కడ లోన్ తీసుకున్నది అంటే ఆ కుటుంబంలో పిల్లలకు ఎడ్యుకేషన్ పర్పస్, తర్వాత ఆ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే 80% డిపెండెన్స్ మహిళా సంఘాల వైపే చూస్తున్నారు. వాళ్ళకు క్రాప్ లోన్ కావాలన్నా, తర్వాత బిజినెస్ పరంగా కావాలన్నా, ఒక గేదె కొనాలన్నా, మేకలు కొనుక్కోవాలన్నా, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా ముఖ్యంగా మహిళల పాత్ర చాలా ఉంది సార్. నిజంగా ఒక మహిళ అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా. ఎందుకంటే పేదరిక నిర్మూలనలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ గా జాయిన్ అయ్యాం సార్. ప్రస్తుతం డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ వరకు ఎదిగాము. అంటే ఈ సంస్థ ద్వారానే మాకు ఎదుగుదల అనేది వచ్చింది. అంటే ఒకవైపు సంస్థను బలోపేతం చేస్తున్నాము, ఒకవైపు సంఘాలను కూడా బలోపేతం చేస్తూ మేము ముందుకు తీసుకెళ్తున్నాం సార్. అయితే ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఏంటంటే సార్, ప్రభుత్వ పరంగా లోన్ తీసుకున్నాము. ఇచ్చినప్పుడు ఏంటంటే అనుకోకుండా ప్రమాద వశాత్తు ఆ సభ్యురాలు చనిపోయింది అనుకోండి, ఆ లోన్ మొత్తం కూడా కుటుంబం పైన పడుతుంది. వాళ్ళ భర్త గానీ పిల్లలు గానీ దాన్ని కట్టలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోన్ బీమా కింద సభ్యురాలు తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉంటుందో 2 లక్షల రూపాయల వరకు లోన్ బీమా కింద కూడా మనం వర్తింపజేస్తుంది. తర్వాత అనుకోకుండా చనిపోతే, యాక్సిడెంట్ అయి చనిపోయినరు లేదా పాము కట్ట వల్ల చనిపోయినరు, ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే తీసుకున్నటువంటి లోన్ కు దోకా ఉండదు సార్, ప్రతి రూపాయి కూడా అక్కడ తిరిగి రిపేమెంట్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ లోన్ అనేది పరిమితం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు తీసుకున్నారనుకోండి, ఒక సభ్యురాలు నెలకు 4,000 రూపాయలు కడుతున్నారు మనకి. ఆ 4,000 రూపాయల ఆదాయం రావాలి అంటే కన్జంప్షన్ కోసం వాడితే రావట్లేదు. అంటే వాళ్ళు కూడా మహిళలు ఎక్కువ మట్టుకు ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ పైనే చూస్తున్నారు సార్. అంటే ఏదో ఒక చిన్న ఉపాధి పెట్టుకుంటే పిల్లలకు కావచ్చు, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక ఉపాధి పెట్టాలనేది చూస్తున్నారు. కొంతవరకు మాత్రమే కన్జంప్షన్ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ లోన్స్ తీసుకోవడంలో చాలా వరకు మహిళా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి సార్. దాంతోపాటుగా కుటుంబాలు కూడా డెవలప్ అవుతున్నాయి. ఒక మహిళా కుటుంబంలో ఆర్థికంగా అభివృద్ధి చెందింది అంటే నిజంగా పిల్లలు, ఫ్యామిలీ కూడా ఫైనాన్షియల్ గా సపోర్ట్, అక్కడ భార్యాభర్త కూడా సపోర్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఎట్టి పరిస్థితుల్లో అంటే మైక్రో ఫైనాన్స్ సైడ్ పోకుండా ఉంటుంది సార్. మేము గతంలో సీసీల్ గా చేయనప్పుడు ఎట్లా ఉంది అంటే 10 రూపాయల వడ్డీ కూడా తెచ్చుకొని అప్పులు కట్టేవాళ్ళు. ఆ అప్పుల బారి నుంచి తగ్గించుకోవడానికి మనం మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ఈ సంఘాలన్నీ కూడా
ఆర్థికాభివృద్ధి చెందుతున్నాయి. మైక్రో ఫైనాన్స్ అనేవి చాలా వరకు తగ్గినాయి సార్. నాకు తెలిసి 80-90% మైక్రో ఫైనాన్స్ తగ్గినాయి. మొత్తం కూడా బ్యాంకు రుణాలు, స్త్రీనిధి రుణాలు, తర్వాత గ్రామ సంఘం ద్వారా కూడా కొంత డబ్బు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది సార్, సిఏఎఫ్ రూపంలో. ఆ డబ్బులను కూడా రుణాలుగా ఇస్తున్నారు. అంటే ఒక్క మహిళా సంఘంలో ఉన్నది అంటే దాదాపు 3-4 లక్షల రూపాయల వరకు ఈజీగా లోన్ తీసుకోగలుగుతున్నారు, తిరిగి కట్టగలుగుతున్నారు. అంటే ఇక్కడ మనం రెండు ఉన్నాయి సార్, బ్యాంకర్ నమ్మాలంటే

0: అయితే తిరిగి రిపేమెంట్ జరగాలి. ఈ రోజుల్లో బ్యాంకర్కి మెయిన్ బిజినెస్ ఏంటంటే మన ఎస్ఎస్జీని 99% రికవరీ అనేది దేంట్లో కూడా లేదు సార్. యాక్చువల్గా మన మహిళా సంఘాల్లో తీసుకున్నటువంటి రుణాల ద్వారానే 99% అనేది జరుగుతుంది.
1: మరి మహిళా స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఏమైనా ఉన్నాయా? ఆ స్కీమ్స్ ద్వారా ఎంతమంది ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారు.
0: సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద

0: 20 రూపాయలు, చెల్లిస్తే ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయల వరకు వస్తుంది. ఇదేంటంటే సంఘ సభ్యులు 500 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఉంచడానికి ఇష్టపడతలేరు సార్. కానీ ఈ స్కీమ్ కింద మేము కొంత అవేర్నెస్ ప్రతి మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము. కానీ మన జిల్లాలో కొంత అంటే చాలా వరకు సంఘాలు ఇష్టపడతలేవు. ఆల్రెడీ మాకు లోన్ బీమా 2 లక్షలు ఉంది కదా, ప్రభుత్వం ఇస్తుంది, మళ్ళీ ఎందుకు అదనంగా చేసుకోవాలనేది మాట్లాడుతూ ఉన్నారు. కానీ లోన్ బీమా అనేది సంఘానికి వెళ్ళిపోతుంది సార్, ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ కి లోన్ బీమా అనేది 2 లక్షల వరకు వర్తిస్తుంది. కానీ ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉంటున్నారు, వాళ్ళ భర్త కూడా కొన్నిసార్లు హెడెడ్ ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బంది. అంటే భార్య చనిపోయిన క్షణంలో భర్తకు అక్కడ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అటువంటిప్పుడు ఆ మహిళా సంఘంలో ఉన్నందుకు, అంటే ఇది సంఘంలో ఉన్న మహిళకే కాదు సార్, అందరికి కూడా వర్తిస్తుంది. కాకపోతే సంఘంలో ఉన్న వాళ్ళకి ఇది ఇంకా ఎక్కువ బెనిఫిట్ గా ఉంటుంది. 2 లక్షల రూపాయలు అనేది నిజంగా సభ్యురాలు చనిపోతే ఆ కుటుంబానికి చాలా ఆసరాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ముఖ్యంగా దీని మీద ప్రచారం చేస్తా ఉన్నాం సార్. దాంతో పాటుగా ఇప్పుడు అంటే లోన్స్ పరంగా చూసుకున్నట్లయితే ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నారు సార్. ముద్రా లోన్ల కిషోర, కౌమార, తరుణ్, తరుణ్ ప్లస్ అని రకరకాల లోన్స్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. వాటిలో కూడా సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయి సార్. మొత్తం కూడా బిజినెస్ అంటే ఎంటర్ప్రీనర్ గా ఎదగాలి. ఒక వ్యాపారవేత్తగా మహిళలు, మహిళా సంఘాలు ఉన్నారు, కానీ ఒక వ్యాపారవేత్తగా ఎదిగినప్పుడు తను అభివృద్ధి చెందుతూ ఒక 4-5 మహిళలకు కూడా అక్కడ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే మహిళా సాధికారత అనేది ఆర్థిక అభివృద్ధిలో ముందంజలో ఉంటేనే అంటే కుటుంబం బాగుపడుతుంది, కుటుంబం బాగుపడితే గ్రామం బాగుపడుతుంది, గ్రామంతో పాటు సమాజం కూడా బాగుపడుతుంది సార్.
1: మా ఆకాశవాణి స్టూడియోకు మీరు ఇచ్చేసి మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు ఎలా ఏర్పడవచ్చు, ఈ సంఘాలకు రుణ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ఈ సంఘాలకు ఎలాంటి రుణ సదుపాయాలు ఉన్నాయనే అవగాహన ఎవరు ఏర్పరుస్తారు, మరియు అట్లాగే వీటికి సంబంధించిన విషయాలన్నీ కులంకుశంగా మీరు మా శ్రోతలకు వివరించినందుకు మీకు, మా శ్రోతల తరఫున, మా తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు సార్, నాకు కూడా ఇది మొదటి అవకాశము, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అంటే నా సర్వీస్ వచ్చేసి దాదాపు 2002లో జాయిన్ అయ్యాను, అప్పటి నుంచి ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ సార్ ఆకాశవాణిలో. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆకాశవాణికి, మీ బృందానికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. డిఆర్డీఏ తరఫున, ఆఫీస్ తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు మహిళా స్వయం సహాయక సంఘాలు, స్వలంబనకు రుణ సదుపాయాల గురించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు మేనేజర్ శ్రీమతి గట్టడి సంధ్యారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం శ్రీ మానెడ్డి భూమేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వైరల్లో జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ఓటర్ల సవరణ ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఆషాఢమాసం బోనాలోత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. జూలై 16 తేదీన గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 2 తేదీన సికింద్రాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, 3న రంగం కార్యక్రమం ఉంటుందని తెలియజేశారు. భక్తుల కోసం బస్సులు, పోలీస్ బందోబస్తు పెంచుతూ ఉన్నారు. ప్రభుత్వ సర్వతోముఖ వైఫల్యాల కారణంగా ప్రజలు ఇప్పుడు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ నారాయణపేట జిల్లా కిష్టాపూర్ గ్రామంలో చెప్పారు. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2 పూచీకత్తులతో సుమన్కు బెయిల్ మంజూరైంది. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గత నెల 30 తేదీన బాల్క సుమన్ అరెస్టు చేశారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో వాణిజ్య ప్రతినిధి అంబాసిడర్ జెమిసన్ గ్రేయర్ బృందంతో వరుస సమావేశాలు ముగించారు. టీజీ20 లీగ్లో అన్విత ఖమ్మం ఏసెస్తో జరిగిన మ్యాచ్లో 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన వరంగల్ వారియర్స్ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. హర్షిత్ చౌదరి 121 పరుగులతో అదరగొట్టారు. ముందు బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు 19.2 ఓవర్లలో 202 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫీఫా ప్రపంచ కప్లో భాగంగా ఈ రాత్రి వ్యాంకోవర్లో జరిగే గ్రూప్ బి మ్యాచ్లో కెనడా స్విట్జర్లాండ్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో వాషింగ్టన్లోని సియాటల్ స్టేడియంలో బాస్నియా హెర్జగోవినా జట్టు ఖతార్తో ఆడుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జలసౌధాల్లో తుంగభద్ర జలాల సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు సమీక్షలో పాల్గొన్నారు. తుంగభద్ర జలాలు, రాష్ట్ర హక్కులు, ఆర్టీఎస్ ఆధునికీకరణ పనులు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో సంబంధం ఉన్న అంశాలపై చర్చించారు. తెలంగాణ పాలన కేవలం కొద్ది మంది కోసమే కాకుండా 4 కోట్ల మంది పౌరుల సంక్షేమంపైన దృష్టి కేంద్రీకరిస్తుందని

0: ఆకాశవాణి బంధం నేర్పిన పాఠం నాటిక వింటారు. రచన శ్రీమతి యలమర్తి అనూరాధ. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు పాత్రధారులు రామనాథం, శ్రీ ఏ శ్రీశైలం, కృష్ణ గౌతమ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, జానకి, శ్రీమతి జిఎన్ఎల్ గాయత్రీదేవి, విఘ్నేష్, శ్రీ ఎస్ వినీల్ కుమార్, రోహిణి, శ్రీమతి దమ్ము లావణ్య. వినండి బంధం నేర్పిన పాఠం నాటిక.
1: అరే, ఎప్పుడొచ్చావురా కృష్ణ గౌతమ్? నేను చూడలేదు.
2: ఇప్పుడేరా రామనాథం, రావటం రావటం ఇదిగో, నువ్వు పొలంలో ఉన్నావనగానే ఇటు నిన్ను వెతుక్కుంటూ వచ్చేశాన్రా.
1: మంచి పని చేశావు. అలా మనకిష్టమైన వేప చెట్టు నీడన సేద తీరుతూ మాట్లాడుకుందాం.
2: అలాగే పదరా.
1: ఇప్పుడు చెప్పరా విశేషాలు, చాన్నాళ్ళైందిరా మనం కలిసి.
2: అవునరా రామ్, అందుకే పనిగట్టుకొని మరీ నిన్ను చూడాలని వచ్చాను.
1: సంతోషంరా కృష్ణ, ఈ స్నేహితుడిని ఇంకా గుర్తుంచుకుందాం.
2: అదేంట్రా అలా అంటావు, ప్రాణ స్నేహితం కదరా మనం.
1: అవునరా, పక్క పక్క ఇళ్లలో ఉన్నాం, కలిసి చదువుకున్నాం, కలిసి ఆడుకున్నాం, కలిసి తిరిగాం.
2: ఆ రోజులు ఎంత బాగుండేవిరా రామ్.
1: ఇప్పుడు మనలాంటి స్నేహాలు మచ్చు కూడా కనిపించటం లేదు.
2: అవునరా రామ్, మాటలు చూస్తే కోటలు దాడతాయి, కానీ అవన్నీ పై పై కబుర్లేరా.
1: చేతల్లోకి వస్తే ఏమీ ఉండదు
2: రామ్. మనమైతే ఎప్పుడు ఒకరికోసం ఒకరు ప్రాణాలు ఇచ్చేయటానికి కూడా వెనకాడే వాళ్ళం కాదురా.
1: అవును, నిజం చెప్పావు. అవును, పిల్లలు ఎలా ఉన్నారా?
2: వాళ్ళకేంరా, బంగారంలా సెటిల్ అయ్యారు. మరి మీవాడు?
1: మావాడు అంతే.
2: ఏంట్రా రామ్, వాడి గురించి చెప్పేటప్పుడు నీ మాటల్లో ఏదో నైరాశ్యం కనిపిస్తోంది.
1: మన పిల్లలు అస్సలు మనల్ని పట్టించుకోకపోతే ఇలా కాక ఎలా ఉంటాన్రా.
2: అదేంట్రా, విషయం వివరంగా చెప్పు.
1: కరోనాలో సుశీల వెళ్ళిపోయింది. నన్ను ఒంటరి చేసి సుశీల వెళ్ళిపోయిందిరా.
2: అయ్యో, అలా జరిగిందా? దురదృష్టం అప్పుడు చాలా మందిని వెంటాడిందిరా.
1: వాళ్ళలో నేను ఒక్కడైపోయానురా.
2: దిగులు పడకరా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళక తప్పదురా. కాస్త ముందు వెనక.
1: ఎంత సింపుల్గా చెప్పేసేవరా. ఒరే

0: దానితో మొత్తం జీవితమే తలకిందులైపోయిందిరా.
1: నిజమేరా, నువ్వు చెప్పేది నిజమేరా రామ్. అన్నాళ్ళు జీవితాన్ని పంచుకున్న భాగస్వామి కనుమరుగైపోతే ఎవరు మాత్రం భరించగలర్రా? ఎవరూ భరించలేం.
0: తను ఎంత రానని చెప్పినా పిల్లలు వినిపించుకోలేదు. వాళ్లతో తీసుకెళ్లారు.
1: అది మంచిదే కదరా, ఇక్కడ తను ఒంటరిగా ఉండటం కన్నా.
0: భలేవాడివే, నీకు తెలియందే ఉంది, పట్టణాల్లో పక్క వాళ్లే పట్టించుకోరు.
1: కరెక్టేరా, నువ్వు చెప్పింది నిజమేరా రామ్.
0: ఇంట్లో వాళ్ళకి నాతో మాట్లాడే సమయమే ఉండటం లేదు.
1: అవునరా, ఎవరికి వాళ్ళు బిజీ బిజీ.
0: ముచ్చటగా 3 నెలలు కూడా కాలేదు, ఇల్లు పొలం అమ్మమంటున్నాడు మావాడు.
1: అదెలా కుదురుతుందిరా?
0: అదే చెప్పాను, వింటేనా? ఒకటే సతాయింపు, వాళ్ల పేరున ఆస్తి మార్చమని. ఒకటే సతాయింపు.
1: అది భరించడం కష్టమేరా రామ్. మనం ఉన్నంత వరకు మన పేరునే ఆస్తి ఉంచుకోవాలి, తదనంతరమే వాళ్ళకి ఇవ్వాలిరా.
0: కరెక్ట్, నిజం చెప్పేవరా కృష్ణ.
1: మరి నువ్వు అలాగే చేసావా?
0: లేదు, బలవంతంగా రాయించేసుకున్నారు.
1: అదేంట్రా, ఆస్తి ఇచ్చేస్తే పిల్లలు మన మాట అసలు వినర్రా, అసలు పట్టించుకోరు కదరా. నువ్వెలా ఇచ్చావు?
0: ఎప్పటికైనా వాళ్ళకేగా ఇవ్వాల్సింది. ఏ రోజు వెళ్ళిపోతామో మనకే తెలియదుగా అనుకున్నాను.
1: ఇప్పుడు పరిస్థితులు మునుపటిలా లేవురా, పిల్లల బుద్ధులు మారిపోయాయి. అరే, ఎన్ని చూడటం లేదురా మనం.
0: అవునరా, అయినా సరే మన పిల్లలు అలాంటి వాళ్లలో ఉండరనే వెర్రి మనకుంటుంది కదరా.
1: అదేరా అజ్ఞానం.
0: ఆ అజ్ఞానంలో పడిపోయానని తరువాత తెలిసింది.
1: ఇప్పుడు తెలిసి ఏం ప్రయోజనం రా?
0: చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభంలే.
1: అందుకేరా రామ్, ముందు జాగ్రత్త పడాలి అన్నాను.
0: ఇక్కడ ఇల్లు పొలం అమ్మేసి అక్కడ ఫ్లాట్ కొనేసుకున్నారు.
1: పోనీలేరా, నిన్ను బాగానే చూసుకుంటున్నారు కదా.
0: అదే జరిగితే ఇంకా బాధ ఏముందిరా. అక్కడి నుంచి నన్ను పనికిరాని వాడిలా ఓ మూలను కూర్చోబెట్టారు.
1: అదేంట్రా?
0: తిండి, రే కృష్ణ, తిండి కూడా పెట్టేవారు కాదురా కృష్ణ.
1: అయ్యో రామ్.
0: అందుకే ఒకరోజు చెప్పా పెట్టకుండా మన ఊరికి వచ్చేశాను.
1: వచ్చేసి
0: ఓ 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సొంతంగా వ్యవసాయం చేస్తున్నాను.
1: పూలమ్మిన చోటనే కట్టెలమ్ముతున్నాను అంటావు.
0: ఇప్పుడే హాయిగా ఉందిరా కృష్ణ.
1: పోనీలేరా,
0: ఇక్కడే ఓ గుడిసె వేసుకున్నాను, అందులోనే హాయిగా అమ్మకం పెట్టుకున్నాను.
1: అరే, ఇక నుంచి నీకు ఆ బాధ లేదురా, మా ఇంట్లోనే కలిసిందాం.
0: అంత మాట అన్నావు, అది చాలురా నాకు.
1: అలా అంటే వదిలిపెట్టేస్తాననుకుంటున్నావా?
0: వద్దురా.
1: నేను ఒప్పుకున్నా, మీ చెల్లెలు జానకి ఒప్పుకోదురా.
0: సరే చూద్దాంలే.
1: అదేం కుదరదు, పద ముందు మనం వెళ్దాం.
0: అది కదరా, రోజు ఇలా వచ్చి 4 కబుర్లు చెప్పు, అది చాలు నాకు.
1: హలో, జానకి, నేను రాము భోజనానికి వచ్చేస్తున్నాం.
2: అలాగేనండి, తొందరగా వచ్చేయండి. అన్నయ్య మీరు కూడా.
1: పదరా రామ్, మీ చెల్లి పిలుపు కూడా వచ్చేసింది.
0: ప్లీజ్ రా, ఇప్పటికి నన్ను వదిలే, మరోసారి వస్తానంటున్నానుగా.
1: ఏంట్రా నా దగ్గర నీకు మొహమాటం, ఎప్పటినుంచి?
0: అదేం లేదురా.
1: అరే రామ్, మనం ఒక తల్లి కడుపున పుట్టలేదు అంతే.
0: తెలుసురా, మనది స్నేహబంధమని తెలుసు.
1: మరి అందుకేనా ఇంత బతిమాలించుకుంటున్నావు?
0: ఇంకోసారి వస్తానంటున్నానుగా.
1: సరే నీ ఇష్టం, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను.
0: అప్పటికి ఇప్పటికీ నీ ముండి పట్టుదల మాత్రం పోలేదు.
1: అంతే అనుకో.
0: తప్పుతుందా? సరే పద వెళదాం.
1: అలా అన్నావు బాగుంది, పద.
2: రండి అన్నయ్య, రండి.
1: ఏమోయ్, మీ అన్నయ్య మన ఇంటికి రావడానికి తెగ బతిమాలించుకున్నాడు.
2: ఏమన్నయ్యా, నిజమా? లేకపోతే ఈయన ఒట్టిగా కథలు వినిపిస్తున్నారా?
0: వాడు ఎప్పుడు అబద్ధాలు చెప్పడు కదమ్మా.
2: అయితే ఆయన చెప్పింది నిజమేనన్నమాట.
0: అవును,
2: మా దగ్గర మొహమాట పడటం ఎప్పటి నుంచి నేర్చుకున్నారన్నయ్య?
0: అయ్యో చెల్లెమ్మ, నీ దగ్గర నాకు మొహమాట.

0: మాట ఏం దేనికమ్మా?
1: మరి పిలిచిన వెంటనే ఎందుకు రాలేదో చెప్పండి.
0: సుశీల ఉన్నప్పుడు మన రెండు కుటుంబాలు ముచ్చటగా కలుసుకునేవాళ్ళం.
1: అవునన్నయ్య, సుశీల వదిన అన్నపూర్ణే.
0: అదే, తను లేకుండా మీ ఇంటికి రావాలనిపించలేదు. తిరిగి రాని లోకాలకు వెళ్ళిన దాన్ని తీసుకురాలినగా.
1: అది అసాధ్యమే కదా అన్నయ్య.
0: అదే సాధ్యమైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది చెల్లెమ్మ.
1: అవునన్నయ్య, వదినైతే తీసుకురాలేం కాని నీకే లోటు లేకుండా మాత్రం చూసుకుంటామన్నయ్య.
0: నన్ను ఇబ్బంది పెట్టకురా కృష్ణ.
2: ఒరే, నిజం చెప్పాలంటే నువ్వే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు.
1: నిజమే అన్నయ్య, మేమే ఇలా ఉంటే క్షణం కూడా ఆలస్యం చేసేవాడివి కాదు కదా.
0: అవును,
2: మరి అదే పని మేం చేస్తే నీకెందుకు నచ్చటం లేదురా?
0: ఏమోరా, ఎందుకో మనసు ఒప్పుకోవటం లేదు.
2: అదే ఎందుకని అడుగుతున్నా.
1: నువ్వు రాకపోతే నేను ఒప్పుకోనన్నయ్య, నా మీద ఒట్టే.
0: అమ్మా అమ్మా, ఇంత చిన్నదానికి ఒట్ల దాకా ఎందుకు చెల్లెమ్మా?
1: మరి నువ్వెక్కడా తగ్గటం లేదు కదా అన్నయ్య. ఇంతకన్నా నాకెలా చెప్పాలో తెలియటం లేదు కూడా.
0: సరే సరేలేమ్మా,
1: అలా ఉండాలి మా మంచి అన్నయ్య అంటే. చూడండి, నీకిష్టమని కాకరకాయ ఉల్లికారం పెట్టి మరీ వండాను.
0: అవునా?
1: మొత్తం నీకే అన్నయ్య.
0: ఈవేళ సుశీల కూడా ఉంటే మీ ఇద్దరిని చూసి ఎంత సంతోషించేదో.
1: అవునన్నయ్య, సుశీల వదిన నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. ఆత్మగా ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తూనే ఉంటుంది.
0: నేను అలాగే అనుకుంటూ బ్రతికేస్తున్నానమ్మా.
2: ఏమై కబుర్లేనా? మీ అన్నయ్యకి భోజనం పెట్టేది ఏమన్నా ఉందా?
1: వచ్చేయండి వచ్చేయండి, పెట్టేస్తున్నాను.
2: హేరా రామ్, ఇలా వెన్నెల్లో డాబా మీద పరుపులేసుకొని పడుకుంటే చల్లగాలి తగులుతూ ఎంత హాయిగా ఉందో కదా.
0: ఇందులోని సుఖం ఇప్పటి పిల్లలకు ఎంత చెప్పినా అర్థం కాదు కదరా.
2: అవునరా, ఏసీలకు కృత్రిమ గాలికి అలవాటు పడిన శరీరాలు వాళ్ళవి.
0: ప్రకృతి సిద్ధంగా వచ్చే ఈ గాలికి ఆ గాలికి ఎంత తేడా ఉంటుందో చెప్పినా అర్థం కాదు వాళ్ళకి.
2: రామ్, జానకి వాళ్ళ అమ్మగారికి ఎలా ఉందో ఏంటో, ఆవిడకి బాగోలేదని కబురు వస్తే వెళ్ళింది. నేను వెళ్తే వెంటనే తిరిగి వస్తాం కదరా.
0: ఆవిడ పెద్దావిడ అయ్యారు కదా.
2: అందుకే తను ఒక్కరితే వెళ్తే 4 రోజులు ఉండి వస్తుందని అలా చేశాను.
0: అవునరా, నువ్వేదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు, అందులో నంబర్ వన్ నువ్వు.
2: అవునరా, తప్పటడుగులు వేశాక అయ్యో అనుకున్న ప్రయోజనం ఉండదు.
0: అవునరా, నీ కొడుకు నిన్ను ఆస్తి విషయంలో ఏమీ అడగలేదా?
2: ఎందుకు అడగలేదు, అందరూ అందరేరా.
0: మరి
2: నేను ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాను.
0: ఊరుకున్నారా?
2: తదనంతరం వాళ్ళకేగా చెందుతుంది.
0: ఈ కాలంలో కొంతమంది పిల్లలైతే ఆస్తి కోసం తల్లిదండ్రులే చంపేస్తున్నారు.
2: అది నిజమేరా, కలికాల ప్రభావం.
0: నేను కూడా కాస్త గట్టిగా ఉండాల్సింది ఈ విషయంలో.
2: అవునరా, ఇప్పుడైనా పోయిందేం లేదు, మళ్ళీ రాబట్టుకోవచ్చు.
0: ఎలా?
2: పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు తీసుకొని వాళ్ళను సరిగ్గా చూసుకోకపోయినా ఇప్పుడు కేసులు పెట్టొచ్చురా.
0: కేసా? వద్దులేరా, అది నాకిష్టం లేదు.
2: ఏ, వాడు నిన్నంత హీనంగా చూసినా వాడి గురించే ఆలోచిస్తున్నావు?
0: అలా కాదు కానీ, మన ఇంటి పరువు మనమే తీసుకుంటామా?
2: పరువా? అదెక్కడుందిరా.
0: ఏంటిరా కృష్ణ అలా అంటున్నావు?
2: మరి కన్న తండ్రివి, పెంచి పెద్ద చేసి మంచి ఉద్యోగం ఇప్పించి ఈ స్థాయికి వాడిని తీసుకొచ్చావు. వాడేమన్నా ఆలోచించాడా?
0: అవుననుకో, కానీ అది.
2: మరెందుకురా, అలాంటి వాడి గురించి ఆలోచిస్తావే.
0: ఏమోరా, నాకెందుకో మనసు పట్టం లేదు.
2: పిల్లలు దారి తప్పితే వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చేటట్లు మనమే చూడాలి.
0: దానికోసమని కోర్టుకెక్కటం, కేసులు పెట్టడం
2: అంటే అన్నీ వాటంతట అవే సమసిపోవురా.
0: పిల్లలతో తగాదెందుకు? వద్దులేరా, వదిలేద్దాం.
2: అరే రామ్, నువ్వు వద్దన్నా నేను ఊరుకోనరా. వాడికి బుద్ధి చెప్పి తీరాల్సిందే.
0: కృష్ణ,
2: విఘ్నేష్.
3: ఎవరండి మీరు?
2: అంత కళ్ళు నెత్తికెక్కాయా విఘ్నేష్?
3: మాటలు జాగ్రత్తగా రానివ్వండి.
2: నీ దగ్గర మాటలు చేతలు నేర్చుకోవాల్సిన పని నాకు లేదు.
3: ముందు మీరెవరో చెప్పండి.

0: మీ నాన్న ప్రాణ స్నేహితుని కూడా గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు?
1: ఓ, మీరు?
0: మీ పక్కింట్లోనే మా మకాం.
1: ఆహా, ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాను.
0: విఘ్నేష్, నీ శ్రేయోభిలాషిగా ఓ మాట చెప్పి పోదామని వచ్చాను.
1: ఏంటో అది?
0: మీ నాన్న నీ మీద కోర్టులో కేసు వేస్తున్నాడు.
1: కేసా? దేనికట?
0: ఆస్తంతా తీసుకొని ఆయన్ను పట్టించుకోలేదని.
1: ఆహా, పోన్లేండి, వేసుకోమనండి.
0: సరే, ఈ మధ్య కొత్త కొత్త చట్టాలు వచ్చాయి, నీకు తెలియదేమో విఘ్నేష్.
1: నాకు అన్నీ తెలుసండి.
0: తెలిస్తే ఇలా ఎందుకంటావులే?
1: అంటే వాట్ డు యు మీన్?
0: విఘ్నేష్, నువ్వు మీ నాన్న దగ్గర తిన్నదంతా కోర్టు తిరిగి ఇప్పిస్తుంది.
1: అవునా? చూసుకుందాంలేండి అది కూడా.
0: సరే, నీ కర్మ అంతదాకా తెచ్చుకోవని చెప్పడానికి వచ్చాను.
1: మంచిది, వెళ్ళి రండి.
0: సరే, నీ కర్మ.
1: అంతా విన్నావుగా, నాన్న కోర్టుకెక్కుతున్నాడట. ఏం చేద్దామంటావు రోహిణి?
2: కోర్టులో కేసులు అంటే బోలు డబ్బులు అవుతాయి, మనకు అవసరమా విఘ్నేష్?
1: మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు?
2: నేను ఈ మధ్య 2-3 కేసులు చూశాను ఇలాంటివి.
1: మరి తీర్పు వాళ్ల వైపే ఉన్నుంటుందిగా.
2: అవును,
1: అందుకే నాన్నను బాగా చూసుకో అని చెప్పాను. విన్నావన్నమాట?
2: నా బుద్ధి అటకెక్కింది, మరి మీరేం చేశారు?
1: తెలుసు, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు నా మీదకే వస్తావని నాకు బాగా తెలుసు.
2: మరి అంతే కదా, నీకు సొంత తండ్రి, జాగ్రత్తగా చూసుకోవాల్సింది నువ్వేగా.
1: నా మాట ఎక్కడ పండిస్తావు? పెళ్ళైన దగ్గర నుంచి నీ మాటే శాసనం కదా ఇంట్లో.
2: అందుకేగా ప్రేమించి పెళ్లి చేసుకుంది.
1: ఇప్పుడు మనిద్దరం దెబ్బలాడుకుంటే సమస్యకి పరిష్కారం వస్తుందా చెప్పు రోహిణి.
2: అవునండి, ఆ వచ్చినాయన కూడా గట్టిపిండంలానే ఉన్నాడు.
1: అవును, నాకు తెలుసు, ఆయన కావాలనే తెలియనట్టు నటించాను. నాన్నది వ్యవసాయం, అతంది ఉద్యోగం.
2: ఓహో, మరేం చేద్దాం విఘ్నేష్?
1: చేసిందంతా చేసి నన్ను చెప్పమంటావేంటి? నువ్వే చెప్పు.
2: పోనీ, కాళ్ల బేరానికి వెళ్ళిపోదామా?
1: మరి నాన్న ఒప్పుకుంటాడంటావా?
2: ఆయన ఒప్పుకుంటానన్నా, ఈయన ఒప్పుకునేటట్లేడు.
1: నాకు అదే అనిపిస్తుంది. మరి ఇప్పుడేంటి?
2: ఇల్లు పొలం మనం తెలిసిన వాళ్ళకే కదా ఇచ్చాం.
1: అవును, అయితే
2: వాళ్ల దగ్గర కొని ఇచ్చేద్దాం.
1: అంతే అంటావా?
2: మీ నాన్నను మళ్ళీ బాగా చూసుకుంటామంటే కోర్టు నమ్మదు, మీ నాన్న నమ్మరు.
1: అది నిజమే.
2: ఇంకో దారి కూడా ఏమి కనిపించట్లేదు విఘ్నేష్.
1: కోర్టుల చుట్టూ తిరగడం నా వల్ల కాదు రోహిణి.
2: నా వల్ల అయితే అస్సలు కాదు.
1: అది ఇలాంటి కేసులు తొందరగా తెగవు, వాయిదాల మీద వాయిదాలేసి సాగతీస్తారు కేసుని.
2: అందుకే ఆయనది ఆయనకిచ్చేద్దాం.
1: నువ్వింత తొందరగా ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు రోహిణి.
2: ఏం చేస్తాం విఘ్నేష్, చట్టాలు అలా ఉన్నాయి. మరి
1: మరెప్పుడెళ్దాం?
2: ముందు ఆ పొలం ఇల్లు సంగతి తేల్చండి.
1: ఆయనవి ఆయనకిచ్చేస్తామని చెప్పి అడుగుదామా?
2: సరే, అప్పుడే కోర్టులో కేసు వేయకుండా ఆపొచ్చు. నలుగురికి తెలిస్తే మన పరువు పోతుంది విఘ్నేష్.
1: నిజమే.
0: అరే రామ్, నీకు చెప్పకుండా నేను ఒక పని చేసి వచ్చానురా.
3: ఏంటదిరా కృష్ణ?
0: మొన్న ఈ మధ్య మీ అబ్బాయి ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడిగానా?
3: అవును చెప్పానుగా.
0: అక్కడికి వెళ్ళి ఓ బాంబు పడేసి వచ్చానురా.
3: ఏమిటో అర్థమయ్యేలా చెప్పు.
0: అదే, నువ్వు నీ కొడుకు మీద కోర్టులో కేసు వేస్తున్నావని ఒప్పందించి వచ్చా.
3: వాళ్ళిద్దరూ మహాముదురులు, ఇలాంటివేం పట్టించుకోరా కృష్ణ.
0: అవి ఒకప్పటి రోజులు.
3: సరే, ఇంతకేమన్నారు వాళ్ళు?
0: ఏం లేదురా, మహా అయితే ఈరోజు రేపో వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తారు చూడు.
3: నాకేం నమ్మకం లేదు, వాళ్ళ దారులు వాళ్ళకుంటాయి కదా.
0: వాళ్ళకిక ఏ దారి ఉండదు, నిన్ను బతిమిలాటం తప్ప.
3: చూద్దాంలే.
0: ఏరా, నువ్వు తగ్గావంటే మాత్రం ఒప్పుకోను.
3: అలాగే లేరా.
0: సూక్ష్మంలో మోక్షంలా కోట్లు చుట్టూ తిరగకుండా పని అయ్యేలా ఈ ప్లాన్ వేశాన్రా.
3: ఏమిటో అయోమయంగా ఉంది, తండ్రి బిడ్డల మధ్య ఈ యుద్ధాలు.
0: నువ్వే చూస్తావుగా.
1: నానా, నానా.
3: ఎవరు, ఎవరికోసం వచ్చావు బాబు?
1: అదేంటి నాన్నా, కొడుకుని పట్టుకుని అలా అడుగుతావు?
3: ఓహోహో, నువ్వు కొడుకువా? ఇప్పుడు నేను తండ్రినని గుర్తుకొచ్చిందా?

0: ఇప్పుడే కాదు నాన్న, ఇప్పటికీ కూడా మనం ఎప్పుడూ తండ్రి కొడుకులమే.
1: నన్ను పట్టించుకోని నాడే నా కొడుకు నాకు లేడనుకున్నాను.
0: నాన్న, పాతవి తవ్వుకోవడం ఇప్పుడు అవసరమా?
1: అది బాధ పెట్టిన వాళ్లకు తేలికే, కానీ బాధపడ్డ వాళ్లకు ఊపిరి పోయేదాకా గుర్తుంటాయిరా.
0: ఇదిగో నాన్న, అంత దెప్పన అవసరం లేదు, చెప్తున్నా.
2: బాగున్నారా మావయ్య?
1: ఏదోనమ్మా, నీ దయ వల్ల ఇలా ఉన్నాను.
2: అప్పుడేదో చిన్నతనంతో తెలియక మిమ్మల్ని బాధ పెట్టాను మావయ్య.
1: ఓహో, మరి ఇప్పుడు ఇప్పుడు పెద్దదానివయ్యావన్నమాట.
2: పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేయండి మావయ్య, నా మాట వినండి.
1: ఒక్కసారి మోసపోతే అది పొరపాటు, మళ్ళీ మళ్ళీ అదే చేస్తే తెలివి తక్కువతనం అవుతుంది తల్లి.
2: లేదు మావయ్య, ఇక నుంచి బాగా చూసుకుంటాను.
1: అలానే నువ్వు అగ్రిమెంట్ రాసిచ్చినా నేను నమ్మను.
0: ఎంత చెప్పినా వినవేంటా నువ్వు.
1: ఏంటిరా, ఏంటిరా వినేది? ఒరే, బిచ్చగాడి కంటే అన్యాయంగా చూశారు కదరా మీ ఇంట్లో.
0: అప్పుడు నాకు ఏదో మాయపురం కమ్మిందిలే నాన్న.
1: ఓహో, ఇప్పుడది వీడిపోయింది అంటావు, అంతేనా?
0: సరే పోనీ, అలానే అనుకో.
2: రండి మావయ్య.
1: వద్దు తల్లి, మీ ప్రేమ మమకారాలను తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి.
2: ఈ వయసులో అలా ఒంటరిగా ఎలా ఉంటారు మావయ్య?
1: ఈ బుద్ధి అప్పుడేమైందమ్మా, ఇంట్లోంచి పోయేటట్లు ప్రవర్తించారుగా.
0: నాన్న, అవన్నీ వదిలే, వెళ్దాం పద ఇంటికి.
1: వద్దు, నా స్నేహితుని దగ్గర నాకు బాగుంది. జానకి నన్ను అమ్మలా చూసుకుంటుంది.
2: మీ మనుమడు మీ మీద బెంగ పెట్టుకున్నాడు మామయ్య.
1: నేను చచ్చానో బ్రతికానో అసలు ఎక్కడున్నానో మీరు తెలుసుకునే ప్రయత్నమే చేయలేదు.
2: వాడు మాలా కాదు మావయ్య, మీరంటే ఎంతో ప్రేమ వాడికి.
1: ఓహో, మరి ఏది, వాడు రాలేదు ఇక్కడికి?
2: స్కూలు ఉంది కదా మావయ్య.
1: సరే సరే, ఇక మీరు వెళ్ళవచ్చు, నేను పొలానికి వెళ్ళాలి.
0: నాన్న, ఇదే నన్ను చివరి మాట?
1: అంతే అంతే.
3: రామ్, నువ్వు నువ్వేనారా?
1: అవును, వాళ్ళు అలాగే మాట్లాడతారని నువ్వెలా కనిపెట్టావురా? ఒక్క మాట కూడా పొల్లు పోలేదు.
3: కల్మషం నిండిన వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి, అందుకే ఊహించా.
1: నాటకంలో వేషం వేసినట్లు డైలాగులు చెప్పేసేనే కాని.
3: అందుకే కదరా నీకు కనిపించేటట్లు పక్క గదిలోంచి బెదిరిస్తూ నిలబడ్డాను.
1: సరే సరే, ఏదేమైనా పిల్లల్లో బుద్ధి వచ్చినప్పుడు పెద్దవాళ్లుగా మనం క్షమించాలిరా.
3: నిజమే, అది నిజంగా బుద్ధి వచ్చినప్పుడు, కానీ ఇలా వేషాలు వేసినప్పుడు కాదు.
1: ఏమోరా, నువ్వెన్ని చెప్పినా నాది కాని పాత్రను నేను పోషించేటట్టు అనిపిస్తోందిరా.
3: అవునరా, ఎప్పుడు పుత్రప్రేమలో జారిపోతావోనని నేను లోపల భయపడుతూనే ఉన్నా.
1: అవును, నువ్వు గట్టిగా నాకు వార్నింగ్ ఇచ్చావు కాబట్టి, లేదంటే ఆ పనే జరిగేది.
3: పోనీలేరా, ఎలాగైతేనే నాటకాన్ని రక్తి కట్టించావు.
1: అంతేనంటావా?
3: ఎరా, ఇక 4 రోజులు ఆగు. నీ ఇల్లు, నీ పొలం పేపర్లు నీ చేతుల్లో పెట్టి వెళ్తారు నీ కొడుకు, నీ కోడలు.
1: బ్రహ్మల భవిష్యత్ అంతా చెప్పేస్తున్నావు, ఎలారా?
2: మీ నాన్న మరీ ఎంత మొండిగా ఉంటాడని అనుకోలేదు విఘ్నేష్.
0: నా దగ్గరే మామయ్య అనే మాట నీ నోట రావటం లేదు. అనుభవజ్ఞులు, ఆయన ఆ మాత్రం కనిపెట్టలేరా?
2: చేతికి చిక్కిన వాటిని అంత తొందరగా వదులుకోలేక ఈ డ్రామా ప్లాన్ చేశా.
0: తుస్సుమందిగా మరి.
2: హా, సెలవు పెట్టించి వాణ్ణి తీసుకువెళ్లాల్సింది, బుట్టలో పడేవారేమో.
0: నువ్వేగా స్కూలు పోతుంది, వద్దు వద్దు వద్దు అన్నావు.
2: అదే పిచ్చి పని, ఇప్పుడు అర్థమైంది విఘ్నేష్.
0: మరేం చేద్దామంటావు ఇప్పుడు?
2: ముందు అనుకున్నట్లుగానే ఇల్లు పొలం కొనిచ్చేసి కోర్టుకు ఎక్కొద్దని బతిమాలి రండి.
0: అంతే అంటావా?
2: అంతే, ఈలోపే కేసు వేయకుండా ఆ పేపర్లు తెస్తానని ఫోన్ చేసి చెప్పేయండి.
0: వాళ్ళు అమ్మటానికి ఒప్పుకోవద్దు?
2: అక్కడ ఉన్న రేటు కన్నా కాస్త ఎక్కువ ఇస్తామంటే ఎవడు వదులుకుంటాడు?
0: బాబోయ్, నీ తెలివితేటలే తెలివితేటలు. రాజకీయాల్లోకి వెళ్తే ప్రధానమంత్రి అయిపోతావు రోహిణి నువ్వు.
2: చాలే పోదురు.
0: హలో నానా.
1: ఏంటిరా
0: నానా, మీరు కోర్టులో కేసు వేయకండి నానా.
1: అదే.

0: నేను మన ఇల్లు పొలం కొనేసి మీ పేరుని రాయించేస్తాను.
1: అవన్నీ అయ్యే పనులేనా?
0: లేదు నాన్నా, నిజం చెప్తున్నా.
1: చూద్దాంలే.
0: మీ పట్ల నా ప్రవర్తన సరిగ్గా లేదని నాకు తెలుసు నాన్నా.
1: పోనీలే, ఇన్నాళ్లకైనా తెలుసుకున్నావు.
0: నాన్నా, ఇంకొక ఛాన్స్ ఇస్తే అది కూడా సర్దిద్దుకుంటానన్నా.
1: ఇది కూడా నటనలో భాగమేనా?
0: మీరు సంపాదించిన ఆస్తులు మీకే ఇచ్చేస్తున్నప్పుడు ఇక నటించాల్సిన అవసరం ఏముంది నాన్నా?
1: ఏమో, ఎవరికి తెలుసు, మీ పిల్లల బుద్ధులు మా ఊహకు అందనంత ఎత్తులో ఉన్నాయి.
0: లేదు లేదు నాన్నా, మొన్న మీ దగ్గరికి వచ్చేలాక ఎందుకో నా మనసంతా అదులా అయిపోయింది నాన్నా.
1: ఒరే విఘ్నేష్.
0: నాన్నా,
1: ప్రేమించిన అమ్మాయి ముందు గొప్పలు చెప్పుకోవటానికి తల్లిదండ్రులను హీనంగా చూడాల్సిన అవసరము లేదు.
0: మీరు చెప్పింది నిజమేనన్నా, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి.
1: ఇదంతా మీ యువతరం తెలుసుకోవాలి.
0: కృష్ణ మామయ్యకి ధన్యవాదాలు తెలపండి నాన్నా, వారి వల్లే నాలో ఇంత మార్పు.
1: ఇదే నిజమైతే నాకింతకంటే ఆనందం మరొకటి ఉండదు.
0: నిజమేనన్నా, ముందు ముందు మీరే చూస్తారుగా.
1: ఆ మంచి రోజులు రావాలనే నేను కోరుకుంటున్నాను నాన్న.
0: తప్పకుండా వస్తుంది నాన్నా. మీరు రానంటే మేమే మీ దగ్గరకు వచ్చేస్తాం. ఆ ఏర్పాట్లు కూడా చేసుకుంటాం చెప్తున్నా.
1: సరే సరే, మంచిది మంచిది. ఒరే కృష్ణ, ఇదంతా ఎలా సాధ్యం? ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావటం లేదురా.
2: ఆస్తులు వస్తే సరిపోదు, మనుషుల మధ్య ఉండవలసినవి బంధాలు, అనుబంధాలు.
1: అవునరా, అనురాగాలు, ఆప్యాయతలు లేని జీవితాలు ఎడారిలో ప్రయాణం లాంటివే.
2: నేను అదే కోరుకున్నాను, కానీ నీ కొడుకులో ఇంత తొందరగా మార్పు వస్తుందని అస్సలు ఊహించలేదురా.
1: నాకు అదే మిరాకిల్గా అనిపిస్తుందిరా.
2: రామ్, ఏది ఏమైనా నీ కథ సుఖాంతమైంది.
1: కోర్టు గడపలు ఎక్కకుండా ఈ సమస్యను నీ తెలివితేటలతో భలే పరిష్కరించావురా. యూఆర్ రియల్లీ గ్రేట్.
2: ఇది మన గొప్పతనం కాదు, పరోక్షంగా దీనికి సహకరించినవి మన చట్టాలే.
1: అవి సక్రమంగా ఉంటే ఎన్నో సమస్యలు పువ్వుల్లా విరబూసి పరిష్కరించబడతాయి.
2: ఈరోజు మళ్ళీ మీ కుటుంబం దగ్గరవుతోంది అంటే అదే కారణం.
1: ఏది ఏమైనా నీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేనరా.
2: భలే వాడివిరా రామ్, నిజమైన స్నేహంలో ఈ తీర్చుకోవటం అనే పదానికే చోటుండదు.
1: నిజమేరా కృష్ణ.
3: ఏమండి, ఒట్టి కబుర్లేనా? భోజనానికి ఏమైనా వచ్చేది ఉందా?
2: జానకి, మాకు సంతోషంతో ఎప్పుడో కడుపు నిండిపోయిందోయ్, నీకు ఆకలేస్తుందా?
3: లేదండి, నాకు కూడా ఆనందంతో కడుపే కాదు కళ్ళు కూడా నిండుకున్నాయి.
1: అదంతా మీ దంపతుల దయే.
4: మీరింతవరకు బంధం నేర్పిన పాఠం నాటికి విన్నారు. రచన శ్రీమతి యలమర్తి అనురాధ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ జి సురేష్ బాబు. ఇందలి పాత్రలు, పాత్రధారులు రామనాథం, శ్రీ ఏ శ్రీశైలం, కృష్ణ గౌతమ్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, జానకి, శ్రీమతి జిఎన్ఎల్ గాయత్రీదేవి, విఘ్నేష్, శ్రీ ఎస్ వినీల్ కుమార్, రోహిణి, శ్రీమతి దమ్ము లావణ్య. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
5: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
6: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
5: అంతా మంచిగున్నాను రా.
6: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
6: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
5: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు, ఈగలు జమ కావారా? మగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
6: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
5: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
7: ఆయనకేం చెప్పగలుగుతానా?
5: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
6: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
7: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయమైతుంది.
6: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చేయి.

0: డాక్టర్ డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
1: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
0: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
1: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
0: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింకు ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా
2: బాబాయ్, పంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబాని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయన కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి, అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలే.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా, ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి రాగం తానం పల్లవి. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వైలిన్, శ్రీ ఎమ్మెల్ఎన్ రాజుగారు మృదంగం. కీరవాణి రాగం తానం ఆనందపూర్ణ బోధోహం శివోహం సచ్చిదానంద అనే పల్లవి. మిశ్రత్రిపుట తాళం పల్లవి ప్రారంభం సమం నుండి రెండు అక్షరాలు వదలి.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఉన్నవారా ఇంట్లోనే?
2: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
1: అంతా మంచిగున్నాను రా.
2: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
1: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
2: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
1: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
2: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
1: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
3: ఆయనకేం చెప్పగలుగుతానా?
1: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
2: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
3: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో, ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
2: నడువే మరి, దవగానికి తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
4: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
2: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
4: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యాను. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
3: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే, ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
5: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: ఆ చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబరుకు పంపిన మెసేజ్లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజుల కిందనే చెప్పిన మేడం. హలో హలో,
2: అరే రాజు,

0: రాజు.
1: ఆ బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా, కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా, జరగట్టే రాదురా.
1: బాబాయ్ కొంపతీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా గబని, నాకేం తెలుస్తాయి, నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
1: మన మూన మీద పాండబ్బకాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లా ఏమన్నా ఫోన్ చేసి లింక్ పంపించారంట, ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలన్నీ గాయపోయినాయి.
0: ఓరి అట్లా చేసిండారా?
1: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినాం అనుకో పైసలన్నీ పోతాయి. ఎంబడే 1930 నెంబర్కి ఫోన్ చేయాలి.
2: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి, సత్వర పరిష్కారం పొందండి.
3: ఆకాశవాణి మధుర గీతాలు, అలనాటి సుమధుర గీతాలు వింటారు. ముందుగా వినండి కలసి ఉంటే కలదు సుఖం సినిమా నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన కోసరాజు గీతం, సంగీతం మాస్టర్ వేణు,

తోటరాముడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఈ పాట వినండి. సంగీతం సత్యం, సాహిత్యం దాశరథి.

0: You to avoid all non-essential travel to Iran until further notice. It also urged them to regularly monitor the embassy's official website and social media platforms for updates and further advisories. India and Russia are working to further enhance their bilateral trade with the target of reaching $100 billion by the year 2030. Kremlin spokesman Dmitry Peskov today said that trade between the two countries is already showing a steady upward trend, currently standing at around $60 billion. He noted that both nations are committed to expanding economic cooperation across sectors. In Arunachal Pradesh, heavy rainfall and flash floods have caused widespread damages at Nipko Colony in Yazali Circle under K.E. Panyor district today. As per the latest reports, four people are missing. Authorities have not yet confirmed any casualty as they are assessing the extent of the damage. Union Minister Kiran Rijiju has appealed to the people in flood-affected areas to remain cautious. In a social media post, Mr. Rijiju urged the people to stay updated through official channels and follow all safety advisories. In the FIFA World Cup, Canada will take on Switzerland in Group B match at Vancouver in Canada tonight. The match is scheduled to begin at 12:30 a.m. IST. In another fixture, Bosnia and Herzegovina will face Qatar at Seattle Stadium in Washington. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి రేపటి ప్రసార విశేషాలు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. 6:10 ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారిచే వేదపఠనం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రామదాసు కీర్తనలు. 6:35 పొలం పనులు. 7:00 మెదక్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ ఆర్ గంగారాం గౌడ్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంవిధాన్ హత్య దివస్, తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన పిల్లల్లో డయాబెటీస్ గురించి డాక్టర్ చింతల రాహుల్ రెడ్డి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ పప్పు చంద్రశేఖర్ గారి వీణావాద్యం. 11:03 యువాణి సంగీతం కార్యక్రమంలో సి సువర్ణలక్ష్మి గారి గాత్రం. వాయిలిన్ సహకారం శ్రీ మహమ్మద్ జియావుద్దీన్. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి లలిత ఆనంద్ గారి గజల్స్, శ్రీ భూపిందర్ సింగ్ గారి గజల్స్ ప్రసారమవుతాయి. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమం. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ, మెరుపుల మరకలు పుస్తక సమీక్ష ఇస్తారు శ్రీమతి అతలూరి విజయలక్ష్మి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. 5:03 జానపద సంగీతం కార్యక్రమంలో కాకి పడగల కథ మహాభారతం నుండి సభాపర్వం ఘట్టం మొదటి భాగం వినిపిస్తారు శ్రీ నిమ్మల వెంకటేష్ బృందం. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రయోజిత కార్యక్రమం. 6:30 ICC 2026 మహిళల 2020 ప్రపంచకప్ మ్యాచ్ కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీలో ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:50 వ్యవసాయ సూచనలు. పశుపోషణలో పచ్చగడ్డి ప్రాముఖ్యత గురించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి కిరణ్ కుమార్ గారి వివరాలు. 7:10 ICC మహిళల 2020 ప్రపంచకప్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 7:15 ఇల్లు వాకిలి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో వానాకాలం పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి రాజేంద్ర నగర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జేఎస్ సుధారాణి గారు శ్రోతలు అడిగిన సందేహాలకు సమాధానాలు అందిస్తారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో 9:10 స్పాట్ లైట్. 10:00 రేపు రాత్రి మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. నిలయం నుంచి సరిగ్గా 11 గంటల

12:20 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్జ్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్జ్ పై 5:50 కు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.